0: learned the moves of Prabhudeva live in front of the god of dance himself. Full dhammakedar undabothondi. Ventane tickets book cheskondi. Book your tickets today. Call 248-233-3828.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 9194914514. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Ade 9-5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future starting today.

0: listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
1: Hey, ఇక్కడ నేనే కింగ్. నేను పెట్టినవే రూల్స్. ఆ రూల్స్ నేను అప్పుడప్పుడు ఇష్టానికి మారుస్తుంటాను. అది విని గప్చుగా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏదైనా పిచ్చి పొందో చెయ్యాలని చూసావు, నిన్ను కండ కండాలుగా నరికి విసిరి పారేస్తాను.
2: ఒక్కో టైగర్.

0: Tiger Kakak. At tumitaratya.
1: Radio Surabhi powered by India Bazaar. Nobody gives you India like we do.
2: చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంపు ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు.
3: రాధిక గారు, నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ.
2: నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివి అయితే 100% రాధికవి నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేడు గుట్ట మీద ఉంటది. అది ఆ గుట్ట మీద లైన్ గా రాధికలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓన్ అవలాగా చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు, ఈడ నేను ఒక్కడే సంక నాకు. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు?

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station.
2: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికీ తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్

0: Kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padakunda, just trust Swadeshi.
1: Shalini, Austin lo Vivek Flowers dagara paristhiti ela undi?
2: Surya Prakash, ikkada pooja samanlu, garlands, blouse pieces, vrathalaki, pellilaki kavalsina samanlu anni unnai. Aasingalu, poola buttalu, inka raboye pelli muhurtalaki, poojalaki, Austin or Dallas lo one stop shop, Vivek Flowers.
1: Austin lo Vivek Flowers dagara mottam hadavadi nadustundi, janalu bivatsanga kuntunnaru. So meeru kuda e matram aalasyam cheyakunda head to Vivek Flowers, 14300 Ronald Reagan Boulevard, unit 606, Leander, Texas.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్ మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి. రాజులాస్ కిచెన్ తో ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
6: IPL matches aina, kotta movie release aina, news edaina, timing aina, diga thodiga Radio Surabhi, America lo telugu.
7: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ట్రీ నో
2: దేనికి రో
1: ప్రభుదేవ డాన్స్ కి వస్తున్నాడట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్సెస్ట్రా సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవ లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హిమ్సెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
3: అమ్మా, సాటర్డే మూవీ?
2: మన బడి క్లాస్.
3: అమ్మా,
2: ఉప్పు కప్పు రంబు తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు ఒక్క
2: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేక్ అప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, అర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
6: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: హలో డిన్నర్ ప్లాన్ చేయండి, గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ డేరా, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చార్ట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, పిచ్చాని కబాబ్, పరాటా కుర్మా.
7: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, perfect for dining, takeaway or full service catering.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
9: అవుతుంది బ్రో.

0: యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
6: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
7: Radio Surabhi powered by India Bazaar. Nobody gives you India like we do.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: కరెక్ట్. ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

దేని మీద ఆశపడని నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది.

0: తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

0: వచ్చే స్టూడియోలో టైం 9 PM.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ యూ నో
0: దేనికి రో?
1: ప్రభుదేవా డాలస్ కు వస్తున్నాడట.
0: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ ప్యాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్సెస్ట్రా సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హిమ్సెల్ఫ్. ఫుల్ ధమ్మా కేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Isinamma vayanam, putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటిటా సురభి, మే మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్.

మెడిసిన్ తీసుకోకుండా నాకి డాన్స్ ఏంటివే ఇటురా చూడు ఇదిగో ఇదిగో బాసు పిల్లవిల్ల మెరిసే గ్లాసు అందులో 60 ml రెండే ఐస్ క్యూబ్ వేసే సోడా వేసుకో లేదంటే నీళ్లే పోసుకో అరే తిప్పు తిప్పు తిప్పు నవ్వు చిప్పు చిప్పు చిప్పు అరే మావా ఎక్కు పెగిలా అరే మావా ఎక్కు పెగిలా

Big laugh.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ది మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
4: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com. Contact Gopal Punnangi at 214-868-7538.
6: అందరికి నమస్కారం, నేను ఈ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.

రసిక శిఖామణులారా, వాసికెక్కిన వైజాగు వాసులారా, మన్ను తిన్న కృష్ణయ్యను మందలించిన యశోదమ్మతో ఆ వెన్నదుంగ నువ్వు తొక్కువయ్యా హార్మోని, పోలీసు బొక్కరు కూడా చూస్తున్నారు.

అబద్దలాడతావు? మన్ను తినడానికి నీకేం కర్మ పెట్టిందిరా? నీకు వెన్నల్లేవా, జున్నుల్లేవా, అరిసెల్లేవా, పోనీ అటుకుల్లేవా? నీకు నీకు

0: సురభి టైం చెక్ స్టూడియోలో టైం 10 PM.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ యూ నో
2: దేనికి రో
1: ప్రభుదేవ డాన్స్ వస్తున్నారట.
0: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ ఫ్యాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయూ లో ఆగస్ట్ 1st జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవ లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమ్ మాగేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Ayushman Bhava, Arogyame Asalaina Aishwaryam. Your daily dose of goodness. Mee Arogyanni Kapadukune Sutralu.
2: Ayushman Bhava, every first and third Sunday at 5 p.m. Only on 107.9 FM HD3.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. And best of all, it avoids complaints.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.
5: You are listening to Radio Surabhi 107.9 FM HD3, the number one Telugu radio station in Dallas and the OG Telugu radio of America.
6: Radio Surabhi powered by India Bazaar. Nobody gives you India like we do.

0: మీద చిటికే వేసరా, నా వెళ్ళు చూడు నడి రోడ్డులో నా చిటికే మీద చిటికే వేసరా.
1: ఏ చాలరా, ఇప్పుడు ఏం పీకావు నీ హంగామా?
2: ఇలాంటి పాటలకి స్టెప్లు వేయాలంటే ఏదైనా పీక్ ఉండాలి కదా.
1: అదేరా, ఇప్పుడు ఏం చించావు నీ పాటలు డాన్స్ లో? నీకు ఉద్యోగం వచ్చిందా? నీకు
3: కొత్తగా అడుగుతాడు
2: తెలియట్లేదే,
1: కానీ అదే మన తప్పు కాదు. ఈ చోటు, ఇక్కడ ఉన్న చెత్త, ఈ చెత్తకి కారణమై ఈ చెత్తలో బతుకుతున్నదిగో ఈ మనుషులు. వీళ్ళని చూస్తేనే
0: విరిచి విరిచి

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
4: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Konni conversations manalni navvistayi, inkonni conversations manalni malli chinnapadiki teeskeltayi. Tune into Morning Mantra where memories become conversations. Prati aadivaram udayam 8 nundi 10 varaku nenu mee RJ Shruti Venkat, Radio Surabhi 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, GT Electronics కెన్ హెల్ప్ యూ డిజైన్.

0: సురభి టైం చెక్ స్టూడియోలో టైం 11 PM.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ యూ నో
2: దేనికి రో
1: ప్రభుదేవా డాలస్ కి వస్తున్నారట.
0: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ ఫ్యాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హిమ్సెల్ఫ్. ఫుల్ ధమ్మా కేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828. Call 248-233-3828.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటి వాయనం ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్, ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
3: ఇంకా ఏంటి, ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
1: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
5: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వాలి.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
0: కీప్ లిస్నింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
1: రేడియో సురభి.
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. అలెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
6: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
10: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
11: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta telugu kabotham. Keep listening, be next time Radio Surabhi.
3: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
12: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo or

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను వితేజ సజ్జా.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అలబాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షీలీలా.
1: హాయ్, నేను మీ తేజస్ అచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్న వేదిక.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, America lo Telugu restam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దే ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle

0: G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: నేను మీ ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
5: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
6: దిస్ ఇస్ కోటి.
7: దిస్ ఇస్ హరిశంకర్.
8: ప్లీజ్ లిస్నింగ్ మీ నేస్తం
0: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, ఐ యామ్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి రేడియో సురభి.
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo?

0: హాయ్ అండ్ రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

వాసు అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినా. మోసం చేస్తాం తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయలేదు, అందుకనే చెప్పనే లేదు. జూలియట్,
1: రిటర్న్
0: గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: నేను మీ ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
5: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
6: దిస్ ఇస్ కోటి.
7: దిస్ ఇస్ హరిశంకర్.
8: కీప్ లిజనింగ్ మీ నేస్తం
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: రేడియో సురభి.
13: రేడియో సురభి.
14: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hi, I'm R.T. Patnaik. America lo mottamodati 24/7 radio. Radio Surabhi ani kotta frequency tosnaru ade 107.9 FM HD3 lo mee andaru ee frequency tune chesukoni radio vinochu. Good luck Radio Surabhi.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
6: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
8: ఇంకా వెయిట్ చేస్తామంటే రెడ్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా, ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
10: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
11: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
12: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
11: హాయ్, నేను మీ తేజ సజ్జ.
12: డు లిసన్ టు రేడియో సురభి
11: 107.9 HD3,
10: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
11: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
4: 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్తి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను
2: మీ
3: చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
0: गत 24 నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their new centers for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every इंडिया बाजार हमारा बाजार हमारा घर
2: तत्र खलु ईमानी अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि अंटे आहारं अनेदि केवलं फुड् कादु इट्स अ पर्फेक्ट बैलेंस देश कालमान परिस्थितुलु प्रकृति दानि पंडिंचे विधानं इवन्नी कूडा तोडवुतायि अला चूस्ते मन रूट्स फार्मिंग लो उन्नायि बट वी मूव्ड ऑन स्टिल मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि सो लेट्स गेट बैक टू अवर रूट्स विथ वीवीएफ एक्टेक आईएनसी पल्लमारी फार्म्स बिलीव्स दैट फार्मिंग इज नॉट बैकवर्ड इट इज द फ्यूचर वीवीएफ एक्टेक आईएनसी इज calling for farming. Pallimari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
0: From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Soho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Soho. Powering possibilities with Radio Surabhi.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్ అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్ మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్ మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: నమస్కారం నేను సింగర్ శ్రీకృష్ణ
5: నేను మీ ఆర్జే భార్గవి
6: హాయ్ దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్ నేను మీ శ్రీనివాస అవసరాల
7: స్కోటి హరిశంకర్ ఈ లిజనింగ్ మీ నేస్తాం
0: రేడియో సురభి
6: రేడియో సురభి
7: రేడియో సురభి
6: రేడియో సురభి
7: రేడియో సురభి
8: 107.9 FM HD3

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురవి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ డాట్ కామ్ ఆర్ కాల్ 848-244-0213. అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా? ఎస్ సార్. రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
1: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజురాజ్ కిచెన్ ఇన్ East Plano and El Dorado. For more information, visit rkusa.com.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీడియా ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికి కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable. Visit India Bazaar.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padutunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle?

0: మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బి యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీ వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కవా పరాటా.
2: ఏంది బ్రో, గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
0: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Kavintalaki, Kerintalaki. Kera of address? Radio Surabhi.
0: Radio Surabhi. KDXX 107.9 FM HD3. Louisville, Texas. Americano, Telugu Nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లేడీస్ కో
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: skills, calibration, knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మలేమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ANC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Isthilamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లావా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా.
4: ఏంది బ్రో, అన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
6: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Valemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Valemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
7: Kavintalaki, Kerintalaki, Kera Fadras, Radio Surabhi.
0: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo Telugunestam.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా?
9: Yes sir.
8: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
9: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలని. They also offer catering because their food is so irresistible.
10: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in mckinney fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family Everyday India Bazaar. Hamara Bazaar. Hamara Ghar.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా
4: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా
3: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రాసరీస్ మీట్ పెరుగు పిండి కేక్స్ జస్ట్ స్మూత్ షాపింగ్ బికాస్ గ్రాసరీ

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
0: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: ఇండియా వెళ్ళాలేమో నేను. ఇప్పుడు ఇండియా ఎందుకు మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్
3: 7 2 3 4 5 4 0 0 or visit 3 2 3 4 forest lane dallas.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్న ఆఫర్ లెటర్లు
8: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, టారస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసి ని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 or visit astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్. ఓకే షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
10: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
11: నేను మీ ఆర్జే భార్గవి.
12: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
13: నేను మీ శ్రీనివాస్ అవసరలా.
14: దిస్ కోటి ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్, మీ నేస్తాం.
0: రేడియో సురభి,
3: రేడియో సురభి,
14: రేడియో సురభి,
3: రేడియో సురభి,
2: రేడియో సురభి
3: 107.9 FM HD3.

Draw,

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: హాయ్, దిస్ ఇస్ ఆర్ పి పట్నాయక్.
2: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
3: కోటి హరిశంకర్. కీప్ లిస్నింగ్ మీ నేస్తం
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వి ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD3.
6: కిరి బిక్కిరి చక్కిరి గింతల కిల్లర్, మిస్సుకున్న చిన్న కిస్సుల గిచ్చులు లవ్వర్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
0: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 8 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Public places ante public places for a reason. Pakavala chetla nunchi pullu koyadam, public places lo manam vesina chetta alage vadilesi veldadam, landscaping loki unsolicited ga vellipovadam, these are a big no. Manam koncham jagrataga, most importantly mindful ga undama. Public parks, streets, community playgrounds, schools lanti places ni manam velle mundu ela undo vellipoyetappudu alage unchudam. Small actions can make a big difference and help create a cleaner, safer community for everyone.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలి వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీడే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. నూరూరించి వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ద ఫ్రెష్ the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthi namma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Good morning, Dallas, and a very, very good morning to our Radio Surabhi listeners. ఏంటండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను, అండ్ మీరందరూ కూడా బాగున్నారు అని హోప్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ సండే నేను ఇక్కడ ఉండలేకపోయా మీతోటి. గుర్తుందా, మా ఇంటికి కజిన్స్ వస్తున్నారు అని చెప్పా కదా. అబ్బో, అసలు ఫుల్ హౌస్ ఫుల్ బిజీ అండి. కానీ సాటర్డే ఈవినింగ్ అయ్యేసరికి ఏదో ఒక తెలియని వెలితి మొదలైంది అన్నమాట. అరే, నేను రేపు పొద్దున ఇక్కడ షోకి ఉండలేకపోతున్నానే అనే బాధ, మీ అందరితో మాట్లాడలేకపోతున్నానే బాధ కూడా చాలా చాలానే అనిపించింది. మీరు మిస్ అయ్యారో లేదో తెలియదు, కానీ నేను మాత్రం మీ అందరినీ అండ్ మన మార్నింగ్ మంత్రం మటుకు చాలా చాలా మిస్ అయిపోయానండి. ఎనీవేస్, సో మళ్ళీ మన కబుర్లు, మన పాటలు, మన నవ్వులు అన్ని స్టార్ట్ చేసేద్దాం. అండ్ లైక్ ఐ సెడ్, హోప్ మీ అందరికీ వీక్ బాగా గడిచింది అని అనుకుంటున్నా. నాదైతే అసలు బర్త్డే పార్టీస్ తోటి అలా నిండిపోయి ఉందండి. సారీ. సో బిఫోర్ వి స్టార్ట్, పొద్దున్న లేచాను, దెన్ యునో ఐ స్టార్టెడ్ డ్రైవింగ్. అసలు ఎండ అప్పుడే వేడిగా ఇలా కొడుతూ ఉండిందండి. ఎండల గురించి ఎంత మాట్లాడినా హీట్ మాత్రం అస్సలు తగ్గడం లేదు కదా. సో మనందరికి చిన్న రిమైండర్ ఏంటి, వాటర్ బాగా తాగండి, హైడ్రేట్ అవ్వండి, అండ్ బయటికి వెళ్లే ముందు లైక్ ఐ ఆల్వేస్ సే సన్ స్క్రీన్ మాత్రం మర్చిపోకండి. లేకపోతే ఈవినింగ్ కి మిర్రర్ ముందు నిల్చుని ఇది నేనేనా ఇంకెవరైనా అని మనల్ని మనమే అడుక్కునే పరిస్థితి వస్తుంది. నాకు ఆల్రెడీ వచ్చింది, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, వెన్ ఐ వెంట్ టు శాన్ అంటోనియో మొత్తం ఇట్లా అసలు నన్నేనే గుర్తుపట్టలేకపోయాను, అలా అయిపోయాను అనమాట. సో బిఫోర్ వి ప్రొసీడ్ ఫార్వర్డ్, నేను ఒక సాంగ్ అయితే లైన్అప్ చేశాను మనకి. నాకు ఈ మధ్య అసలు ఈ సాంగ్ అంటే ఎంత పిచ్చి అయిపోయిందంటే ఇది మనందరి ఫేవరెట్. అసలు నేనైతే రిపీట్ లో వింటూనే ఉన్నాను. ఆ క్యాసెట్ జమానా ఉండుంటే మటుకు ఈ మూవీ క్యాసెట్ అయితే టేప్ ఇట్లా సగానికి మధ్యలో చిరిగిపోయి ఉండేదేమో నేను పెట్టిన రిపీట్ మోడ్ కి. సో కొన్ని పాటలు అలా ఉంటాయి కదా, ఎన్నిసార్లు విన్నా కూడా అసలు బోర్ కొట్టవు అండ్ ప్రతిసారి వింటే ఇంకొక్కసారి వినాలనిపిస్తుంది కదా. ఇది కూడా అలాంటి పాటే ఫ్రమ్ ది మూవీ గీతాంజలి. సో లెట్స్ ఆల్ స్టార్ట్ అ డే విత్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ స్టే ట్యూన్ అండ్ ఐ విల్ బి రైట్ బ్యాక్.

Welcome back. You're listening to Radio Surabhi 107.9 FM HD3. Sounds like home. And nenu mi RJ Shruti Venkat, me Sunday morning companion. And idi mana morning mantra where memories become conversations annamata. So that was a beautiful song kada, enta mandiki heart touch ayindi. అసలు ఈ పాట వినగానే మీకు చెప్పాలనుకుంటే నాకు కాల్ చేయండి. అండ్ నాకైతే అసలు ఇది రిపీట్ మోడ్ లో ఉంది అని చెప్పాం కదా, ఇప్పటికి కూడా పాట అలా అయిపోయిందా అని అనిపిస్తుంది అనమాట. అసలు వాట్ ఏ మ్యాజికల్ మెలడీ కదండి. అసలు ఇళయరాజా గారి మ్యూజిక్ కానీ వేటూరి గారి బ్యూటిఫుల్ లిరిక్స్ అండ్ మన ద మోస్ట్ ఫేవరెట్ ఎస్పీబీ గారు అండ్ జానకి గారి సోల్ఫుల్ వాయిసెస్, అసలు ఇవన్నీ అసలు ఎవర్ గ్రీన్ క్లాసిక్ అంటే ఇదే అనమాట. ఎనీవేస్, సో ఇవాళ మీ అందరినీ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మీ ఫోన్ మనందరి ఫోన్ లో కాంటాక్ట్స్ ఉంటాయి కదా, సో కెన్ యూ గైస్ గెస్ ర్యాండమ్ గా అసలు మీ ఫోన్ లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి? ఒక 500 లేకపోతే ఒక 1000 లేక ఇంకా ఎక్కువ ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కానీ ఆ కాంటాక్ట్స్ లో ఎంత మంది అరే అసలు రా అర్జెంట్ గా నీ అవసరం ఉంది అని ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా కాల్ చేయగలిగే వాళ్ళు ఎంత మంది గుర్తుందా? మన స్కూల్ రోజుల్లో మనకి వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, లొకేషన్ షేర్ చేయడం లేదు. అబ్బాయిలైతే అసలు గేట్ దగ్గర నుంచి ఒక అరుపు ఆర్ సైకిల్ బెల్స్ ఆర్ స్కూటర్ హార్న్స్ తోటి ఇట్లా పిలుచుకునేవాళ్ళు కదా. లైక్ ఐ రిమెంబర్ మా బ్రదర్ వెన్ హిస్ ఫ్రెండ్స్ యూస్ టు కమ్ ఇన్, వాళ్ళ లోపలికి వచ్చేవారు కాదు, గేట్ దగ్గర నుంచి మన గేట్ కి అదొకటి ఉంటుంది కదా, గేట్ వేసావా అనేది హుక్ దాంతో కొట్టడము లేకపోతే విజిల్ వేసుకోవడము స్కూటర్ హాంకులు కొట్టుకోవడం ఇలా ఉండేది. అమ్మాయిలు అయితే డైరెక్ట్ ఇంట్లోకి వచ్చి రూమ్ లోకి వెళ్ళి మూల కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం అనమాట. అసలు ఆ రోజుల్లో ఇట్లా ఫ్రెండ్షిప్స్ కి అసలు ఎలాంటి ఫిల్టర్స్ లేవు కదా, ఫాలోవర్స్ లేరు, స్టేటస్ అప్డేట్స్ లేవు, కానీ మెమరీస్ మాత్రం లైఫ్ టైం ఉండిపోయాయి అలాగా. సో ఈ రోజు ఏంటో తెలుసు కదా మనందరికి, వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ఆఫ్ us. సో ఈ రోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్ గా మన స్కూల్ ఫ్రెండ్స్ కానీ మన కాలేజ్ గ్యాంగ్ కానీ ఆర్ బీట్ ఆర్ లంచ్ బాక్స్ పార్ట్నర్స్ కానీ మన సైకిల్ రైడ్స్ ఆర్ లాస్ట్ బెంచ్ లెజెండ్స్ ఇలా మన లైఫ్ ని కలర్ఫుల్ గా చేసిన క్రేజీ ఫ్రెండ్షిప్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో మరి చెప్పండి మీ లైఫ్ లో ఇంకా టచ్ లో ఉన్న ఓల్డెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇస్ ఇట్ స్కూల్ ఫ్రెండ్ ఆర్ కాలేజ్ ఫ్రెండ్ ఆర్ లైక్ యుఎస్ వచ్చాక దొరికిన మీ స్పెషల్ ఫ్రెండ్స్? మీ మెమరీస్ ని నాతో షేర్ చేయండి, కాల్ చేయండి. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ మంత్ర వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్ లో ఫ్రెండ్షిప్ ఎడిషన్ అన్నమాట. సో ఈ లోపు నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ లైన్అప్ చేశాను, విచ్ స్టార్ట్స్ విత్ అ నైస్ ఫ్రెండ్షిప్ వైబ్. ఏదో చేశానండి ఇక్కడ, ఓకే వచ్చింది, వినండి అండ్ స్టే ట్యూన్డ్.

గారితో మాట్లాడడం జరిగింది. సో ఇందాక అన్నాను కదా, మన ఫోన్ కాంటాక్ట్స్ లో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమందితో టచ్ లో ఉంటాము. ఆ రోజుల్లో మనకి వాట్సాప్ ఇవేమీ లేవు అని. సో కశ్యప్ గారు అంటారు, టచ్ లో ఉన్న ఫ్రెండ్స్ తోటి రోజు ఏదో ఒక రకంగా వారానికో నెలకో ఒకసారి టచ్ లో ఉంటామండి, కానీ నేను టచ్ లో లేని ఫ్రెండ్ గురించి చెప్తాను అని ఒక మెమరీ షేర్ చేసుకోవడం జరిగింది. సో మెమరీ ఏంటి అని అంటే, చిన్నప్పుడు మనందరం ఇళ్లలో వీకెండ్ వస్తే స్పెషల్ డెలికసీస్ ఉంటాయి కదా ఇంట్లో, బీట్ లైక్ నాన్ వెజిటేరియన్ లేకపోతే ఎనీ యూనో డెలికసీ ఐటమ్ చేయాలి అని అంటే యూ నీడ్ సమ్ ఇంగ్రీడియంట్స్, రైట్? సో ఇంట్లో అబ్బాయిలు ఉంటే ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ కి అలా ఎల్లు తీసుకురారా అని చెప్పి పంపిస్తారు. సో అలాగే కశ్యప్ గారిని పంపించేవారంట, ఆయన వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళి పిక్ చేసుకుని ఏంటి కొత్తిమీర కట్టో లేకపోతే చికెన్ తీసుకురావాలంటే వాళ్ళ ఫ్రెండ్ని వెళ్ళి పిక్ చేసుకుని వాళ్ళిద్దరూ వెళ్ళి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కావాల్సిన కొనుక్కుని ఆ మిగిలిన డబ్బులతోటి, చిన్నప్పుడైతే ఏ చెకోడీలో ఏవో తినేవాళ్ళం అండి, కొంచెం పెద్ద అయ్యాక మటుకు ఆ మిగిలిన డబ్బులతోటి దమ్ముగొట్టి ఆ సదరు ఫ్రెండ్ గారిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ ఆ మొత్తం ఐటమ్స్ తోటి ఇంటికి వచ్చేవాళ్ళము అని చెప్పి. దాట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ మెమరీ టు షేర్. అండ్ నాకు మై షో ఇస్ ఆల్ అబౌట్ నాస్టాల్జియా. ఐ లవ్ reminiscing all of our old times, and thank you Kashyap garu for sharing that song. So and also oka song request meer adigaru, nenu already adi line up aithe chesi pettesanu, but before that I wanted to talk about Radio Sirivi. మనందరికి చాలా మందికి తెలుసు రేడియో సిరివి, మనం 107.9 FM HD3 ట్యూన్ చేసేస్తే మనకి ఆబ్వియస్లీ యూనో వీ కెన్ లిసన్ టు రేడియో సిరివి. బట్ టు దోస్ హు డజంట్ నో, రేడియో సిరివి ఆల్సో హ్యాస్ అన్ యాప్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ iOS అండ్ Android, అండ్ యూ కెన్ లిసన్ టు అస్ ఆన్ www.radiosirivi.com ఆర్ లైక్ ఎస్ సెడ్ 107.9 FM HD3. డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ at Radio Sirivi. So manamu mari friendship day anante mari mana favorite mustafa lekunda friendship day ela start chestan cheppandi. So I have lined up another beautiful song and let's listen to it and be right back. And velipokandi ekkadiki, vintune undandi. Okay, so nenu start chesesanu, vachesi.

వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నది రేడియో సిరిపి 107.9 FM HT3 సౌండ్స్ లైక్ హోమ్ అండ్ నేను మీ ఆజే శృతి వెంకట్ అండ్ దిస్ ఈస్ అవర్ మార్నింగ్ మంత్ర వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్ అండ్ ఈ రోజు మనం చేసుకుంటున్నాము ఫ్రెండ్షిప్ డే ఎడిషన్ అన్నమాట. సో ఆ బ్యూటిఫుల్ మెమరీస్ ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఓకే, సో ఐ వాంటెడ్ టు టాక్ అండి. మనకి ఇప్పుడు ఐ హావ్ అ లిటిల్ చైల్డ్ అట్ హోమ్. సో తనకి ఒక ప్లే డేట్ అరేంజ్ చేయాలంటే ముందు నేను వాళ్ళ మదర్ కి కాల్ చేయాలి, వాళ్ళ స్కెడ్యూల్ ఏంటి, వాళ్ళ పాప స్కెడ్యూల్ ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఫ్రీ ఉంటారు అన్ని కనుక్కోవాలి అండ్ ఒక టైం ఫిక్స్ చేసుకోవాలి, అప్పుడు డ్రాప్ చేయాలన్నమాట. సో ఆఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కెన్ రిలేట్ ఆన్ దిస్ రైట్. కానీ మన చిన్నప్పుడు అసలు ఇలా ఉండేదా? స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ఆ బ్యాగ్ ని ఒక్క విసురల విసిరేసి అమ్మ ఆడుకుని వస్తా అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తేవాళ్ళం. కొన్నిసార్లు అయితే ఐ యూస్ టు నోటీస్ అబ్బాయిలు స్కూల్ యూనిఫామ్ లోనే క్రికెట్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయేవారు, లేకపోతే ఇంట్లోకి రాగానే గేట్ దగ్గర నుంచి రే బయటికి రా అని ఒక పిలుపు, లేకపోతే యూనో అగలేకేసారి యూనో హాంగ్స్ ఏదో సౌండ్లు చేసుకుని 2 నిమిషాలు అని చెప్పి ఆ 2 నిమిషాలు మాత్రం 20 నిమిషాలు చేసేవాడు మా అన్నయ్య నేను చూసేదాన్ని. మాకైతే ఆబ్వియస్లీ యూనో అమ్మాయిలకి అలా ఉండేది కాదు, ఫస్ట్ వచ్చి రాగానే కాస్త ఫ్రెష్ అయ్యి ఫస్ట్ హోంవర్క్ ఒకటి వెలగబెట్టి అప్పుడు వెళ్ళాను అనేవారు. కానీ అసలు అప్పట్లో ఫ్రెండ్షిప్స్ కి మనకు అసలు ప్లానింగ్ ఉండేది కాదు కదా, ఏమీ స్కెడ్యూల్స్ ఉండేవి కాదు అండ్ అసలు యాక్చువల్లీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడుంటారో కూడా

0: తెలిసిపోయేది కదా. సో మరి చెప్పండి, మీ బెస్ట్ ఫ్రెండ్ ని పిలవడానికి మీరు గేట్ దగ్గర నుంచి అరిచేవారా లేదా విసిల్ విసిల్ వేసేవారా? సో మీ మెమరీస్ ని నాతో షేర్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ కాల్ మీ అట్ 972-66-1966. సో వెరీ సూన్ 8:29 అయిపోయింది కదా, వెరీ సూన్ మనం మన ఫస్ట్ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్ళిపోతాము. బట్ స్టే ట్యూన్డ్ అండ్ విల్ బి బ్యాక్ అండ్ వీ విల్ లిసన్ టు మోర్ సాంగ్స్ అండ్ వీ విల్ టాక్ అబౌట్ మోర్ మెమరీస్. అండ్ ఆల్సో బిఫోర్ వీ గో, I wanted to announce about A2B. Authentic South Indian flavors kavali anante A2B's new range of instant mixes, powders, masala, pastes and pickles tappakunda try cheyandi. From fluffy ragi idlis to tangy gongura rice, enjoy taste adi kuda traditional taste in minutes only at A2B, and they are located in Frisco and Little Elm. You can visit a2btexas.com or call 214-872-2345. So inkoka few seconds lo commercial break start aipothundi, but stay tuned.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi.
4: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Oh, hello. Dinner plans endi. Group lo em support chesalaru.
7: What a day. I'm completely exhausted. Dinner plans endi.
8: Nenu em undaledi roju dinner ki. Dinner plans endi.
1: Every time, okate question. Dinner plans enti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets tata. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
9: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయి వెళ్ళిపోయినట్టు.
10: నీ కల నిజం అవబోతోంది.
9: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
10: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
9: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 North Nolan Drive, South Lake, Texas, or call them at 817-819-8888.
11: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా?
1: వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
0: Welcome back, and you're listening to Morning Mantra with RJ Shruti Venkat, only on Radio Surabhi 107.9 FM HD3. Sounds like home. So ఇప్పుడే నేను కమర్షియల్ బ్రేక్ అవుతుండగా హేమంత్ గారు కాల్ చేశారు. అండ్ హేమంత్ గారు సెడ్, నేను కమర్షియల్ కి ముందు అన్నాను కదా మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని అసలు ఎలా పిలిచేవారండి అని, మీరు షేర్ చేసుకోవాలంటే నాకు కాల్ చేయండి అని. సో హేమంత్ గారు కాల్ చేసి, మాది సైకిల్ బెల్ ఉండేదండి, మేము సైకిల్ బెల్ తోటి పిలుచుకునే వాళ్ళము. అండ్ కొంచెం పెద్ద అయ్యాక ఆబ్వియస్లీ స్కూటర్ హాంగ్స్ ఒక రకంగా యూనో రింగ్ చేసి పిలుచుకునే వాళ్ళము అని. అండ్ ఆయన స్కూల్ అయిపోయాక ఫస్ట్ క్రికెట్ ఆడేసి క్రికెట్ గ్రౌండ్ ని దర్శించుకుని క్రికెట్ ఆడి అప్పుడు ఇంటికి వెళ్లేవారంట. ఆ ఇంటికి వెళ్ళగానే హీ యూస్ టు కమ్ అప్ విత్ ద స్టోరీ సేయింగ్ దట్ నాకు స్కూల్లో ఎక్స్ట్రా క్లాస్ చెప్పారు, అసలు

అని చెప్పి చెప్పేవారంట. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ రాగానే ఇంట్లో అమ్మమ్మలు నాయనమ్మలు అప్పట్లో ఉండేవారు కదా, అది వచ్చాడు నీ ఫ్రెండ్ అని చెప్పి చెరగొట్టడానికి అని అనౌన్స్ చేసేవారంట. ఐ థింక్ ఇదంతా చాలా రిలేటబుల్ హేమంత్ గారు, అందరం కెన్ రిలేట్ టు దిస్. నేను కూడా మా క్లాస్మేట్స్ ని చూసేదాన్ని కదా, స్కూల్ అయిపోగానే ఇట్లా మేము నడుచుకుంటూ ఇంటికి వస్తుంటే వాళ్ళు ప్లే గ్రౌండ్ లో ఆడుతూ కనిపించేవారు అనమాట. ఆ బ్యాగ్ అన్ని అలానే ఉండేవి, ఆ బట్టలు ఇట్లా దుమ్ము కొట్టుకుపోయి చుట్లంతా ఇట్లా చెమటలు గారుకుంటూ కనిపించేవారు. సో దాట్ వాజ్ అ గ్రేట్ మెమరీ టు షేర్. అండ్ సో మనం ఈరోజు మన ఫ్రెండ్షిప్ డే ఎడిషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ ఫ్రెండ్షిప్ డే ఎడిషన్ లో ఇంకొక విషయం చెప్పండి నాకు, అసలు పర్ఫెక్ట్ గ్యాంగ్ అని ఏదైనా ఒకటి ఉంటుందా కదా, అసలు ఉంటుందంటారా ఒక పర్ఫెక్ట్ గ్యాంగ్ అని? నేనైతే అసలు ఉండదని అనుకుంటున్నాను, ఎందుకంటే మన ప్రతి గ్యాంగ్ లో కొన్ని పర్మనెంట్ క్యారెక్టర్స్ ఉంటారు. ఒకళ్ళేమో క్లాస్ టాపర్ ఉంటారు, ఓకే ఎగ్జామ్ ముందు అబ్బా నేను ఏం చదవలేదా అని అంటారు, కానీ రిజల్ట్స్ వచ్చాక మార్కులు మటుకు 98-99 ఉంటాయన్నమాట. ఇంకొకళ్ళేమో కంపల్సరీ ఒక గ్యాంగ్ లో ఒక కమెడియన్ అయితే ఉండే ఉంటారండి, టీచర్ సీరియస్ గా లెసన్ చెప్తూ ఉంటారు, వీళ్ళు మటుకు ఒక డైలాగ్ వేస్తే క్లాస్ మొత్తం కికి అని నవ్వుకుంటూనే ఉండేవాళ్ళం, అది కూడా గట్టిగా నవ్వలే నోట్లో నవ్వుకోవాల్సి వచ్చేది. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఒక లేట్ కమర్ అయితే తప్పకుండా ఉండాల్సిందే, 5 మినిట్స్ లో వస్తున్నాను అంటారు కానీ ఆ 5 మినిట్స్ కి ఎగ్జాక్ట్ మీనింగ్ అసలు ఎవరికి అర్థమయ్యేది కాదు. అండ్ మరి ఇంకొక ఫ్రెండ్ ఎవరు ఉంటారంటే కంపల్సరీ టీచర్స్ ఫేవరెట్, ఓకే హోంవర్క్ నీట్ గా టైం కి మొత్తం హోంవర్క్ చేసేసుకుని యూనిఫామ్ నీట్ గా హ్యాండ్ రైటింగ్ సూపర్, అసలు మనందరికి ఫ్రీ అడ్వైజులు కూడా ఇస్తూ ఉంటారు అనమాట వీళ్ళు. సో కానీ ఈ క్యారెక్టర్స్ లేకుండా మన గ్యాంగ్ అసలు కంప్లీట్ అయితే అవ్వదని అనుకుంటున్నా నేను. మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి, మీ గ్యాంగ్ లో కమీడియన్ ఎవరు, టాపర్ ఎవరు, 5 మినిట్స్ ఫ్రెండ్ ఎవరు, ఇవేమన్నా నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే యూనో వే టు రీచ్ మీ రైట్, 9726361966. సో ఇప్పుడు మన గ్యాంగ్ మెమరీస్ ని ఇలా కంటిన్యూ చేసుకుంటే ఇంకొక మంచి సాంగ్ వినేద్దాం. దిస్ వాజ్ అ సాంగ్ రిక్వెస్ట్ ఫ్రమ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ విచ్ ఐ హావ్ లైన్డ్ అప్. సో వస్తుంది, వచ్చేస్తుంది, వచ్చేసింది.

All right, that was another beautiful song from the movie Sneham Ante Ide Rani Nethi. Inni ella tarvata ee paata vintunnanu andi. Thank you so much for requesting this song. So nen song ki mundu prati gang lo different types of characters untaru ani cheppanu kada. Naaku calls ayithe em raledu kani maa gang lo kuda undevallam andi. Mem girls college kabatti 5 mandi undevallam. 5 mandi 5 rakkaluga undevallam. And perfect ga nen indaka vaallu mind lo pettukune nenu aa concept cheppanu anamata. Okkallaithe topper undevallu. ఎప్పుడు చదువుతూనే ఉండేది. దాన్ని ఇంకోలేమో నవ్వుతూ ఉండేది. ఎలా అంటే నేను నవ్వు ఆపుకోలేను, నాకు మొహం మీద నవ్వేస్తా. అది జోక్ వేసి సీరియస్ గా ఇట్లా కళ్ళు ఇట్లా పెట్టుకుని చూసేది టీచర్ ని, మ్యామ్ ని బోర్డు మీద చెప్తూ ఉంటే నేనేమో నవ్వి నవ్వి నవ్వి నవ్వి కళ్ళుంచి నీళ్ళు కూడా వచ్చేది. అండ్ ఇంకొక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయి మంచిగా ఫ్యాషన్ ఇస్తా అనమాట, చాలా అడ్వాన్స్ ఉండేది, మా అందరికి చాలా జ్ఞాన్ ఇచ్చేది అనమాట. సో ఇలా అన్ని గ్యాంగ్స్ లో తప్పకుండా డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఉంటారు కదా. సో అలానే ఇంకొక మెమరీ షేర్ చేసుకోవాలి అని అంటే, మనకి క్లాస్ లో టీచర్ ఒకసారి స్కూల్లో అట్లాగా ఏయ్ హూ డిడ్ దిస్ అని అడగగానే ఎవరు గిల్టీయో తెలియదు కానీ ఏదైనా తప్పు చేస్తే, కానీ క్లాస్ మొత్తం సైలెంట్ అయిపోయేవాళ్ళం గుర్తుందా. అది కూడా మళ్ళీ టీచర్ సడన్ గా మన మన బెంచ్ మేట్ నో మన బెస్ట్ ఫ్రెండ్ పేరు పిలిచి ఏయ్ యు స్టాండ్ అప్ అని అనగానే అసలు ఫేస్ లో ఒక రెండు ఎమోషన్లు కనిపించేవి. ఒకటి అయ్యా ఇడైపోయాడు అయిపోయింది ఇది అని అనుకోవడం, ఇంకోవైపు ఏమో నవ్వద్దు నవ్వద్దు అని చెప్పుకునేవాళ్ళం అనమాట. బికాస్ నేను చెప్పా కదా నేను మొహాల మీద నవ్వుతూ ఉంటాను, టీచర్ తిడుతూ ఉంటే తల కిందికేసేసుకుని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని ఓకే అలా కూర్చుని ఉండేవాళ్ళం. ఒక్కసారి తిట్ అయిపోయాక ఇట్లా చూసి ఇట్లా నవ్వు ఆపుకునేవాళ్ళం అనమాట. అండ్ క్లాస్ ఇట్లా అయిపోగానే క్లాస్ అయిపోయిన బెల్ వస్తుంది కదా, బెల్ అవ్వగానే అసలు ఏ టీచర్ ఎక్స్ప్రెషన్ చూసావా అసలు నీ ఫేస్ చూడాల్సింది అని చెప్పి ఇంకా వాళ్ళు నేర్పించి మాక్ చేసేవాళ్ళం అనమాట. మీలో ఎంతమందికి ఇది రిలేటబుల్ గా అనిపించింది? అండ్ మీరు ఇలాంటివి ఏమన్నా మెమరీస్ షేర్ చేసుకోవాలి అనుకుంటే తెలుసు కదా ఎక్కడ కాల్ చేయాలో, 9726361966. అండ్ మన ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఇంకొక సాంగ్ లైన్అప్ చేశాను. బట్ అ క్విక్ అనౌన్స్మెంట్, మనకి బ్యాక్ టు స్కూల్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా, సో పిల్లలకి యూనో అన్ని హెల్త్ అసెస్మెంట్ లో అవి ఇవి చేయాలి రైట్, బీట్ మెడికల్ కానీ ఆర్ విజన్ ఉంటే విజన్ డెంటల్ కానీ. సో మీ కిడ్స్ స్మైల్ స్కూల్ రెడీగా ఉండాలి అని అంటే డాలిస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ నుంచి స్పెషల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ ఒకటి ఉంది, డెఫినెట్లీ అవైల్ చేసుకోండి. స్కూల్ ఏజ్ కిడ్స్ కి డెంటల్ ఎగ్జామ్ అండ్ క్లీనింగ్ ఆర్ ఓన్లీ ఫర్ $99. అండ్ మీ పిల్లల హెల్దీ స్మైల్ కోసం ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. కాల్ దమ్ ఎట్ 972-484-5400 అండ్ బుక్ యువర్ అపాయింట్మెంట్ టుడే, ఆర్ యూ కెన్ విజిట్ దెమ్ ఎట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలిస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. సో దాట్ వాజ్ అబౌట్ డాలిస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. అండ్ నౌ ఐ లైన్డ్ అప్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఉదయ్ కిరణ్.

వెల్కమ్ బ్యాక్. దట్ వాస్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ కదా, ఎంతమంది ఎంజాయ్ చేశారు. నాకు ఈ పాట వింటే దోస్ డేస్ అలా ఫ్లాష్ అయిపోయాయండి. ఐ హోప్ మీకు కూడా అయ్యాయి అనుకుంటున్నా. సో మనము మన మార్నింగ్ మంత్రాలో ఈ రోజు ఫ్రెండ్షిప్ డే ఎడిషన్ చేస్తున్నాము, బట్ కొంచెం మనం ఇట్లా గేర్ షిఫ్ట్ చేద్దాము. అండ్ ఇప్పుడు వి విల్ టాక్ అబౌట్ సెలబ్రేషన్ కార్నర్ హియర్ ఆన్ మార్నింగ్ మంత్ర. తెలుసు కదా మన మన అందరి లైఫ్ లలో ఎనీ స్పెషల్ అకేషన్స్ మనము అందరం ఇక్కడ రేడియోలో సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ నేను ఇలా వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట ఎవరి స్పెషల్ మూమెంట్ ని ఇక్కడ అసలు అనౌన్స్ చేయాలి అని. సో నేను లాస్ట్ వీక్ రాలేకపోయాను, కాబట్టి ఐ హ్యావ్ ఫ్యూ విషెస్ దట్ ఐ హ్యావ్ లైన్డ్ అప్. అండ్ ఫస్ట్ వచ్చేసి చాలా స్పెషల్ బర్త్డే విష్. ఎందుకు అని అంటే July 24th వాజ్ మై సిస్టర్స్ శ్వేత బర్త్డే. సో కొంచెం లేట్ అయింది కానీ బర్త్డే

వచ్చేసి కి ఎక్స్పైరీలు అలా ఏమీ ఉండవు కదా. సో దిస్ ఇస్ ఫర్ హర్ హ్యాపీ బర్త్డే శ్వేత. అండ్ అబ్బా మనము ఇద్దరం ఎంత ఫైట్ చేసుకున్నా ఆర్ ఎంత ఆర్గ్యూ చేసుకున్నా లాస్ట్ కి ఒకరికొకరం లేకుండా అయితే అస్సలు ఉండలేం, రైట్? అదే మన బాండింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ అండ్ హ్యాపీ బిలేటెడ్ బర్త్డే అబ్బా, ఐ లవ్ యూ. అండ్ నెక్స్ట్ మన బర్త్డే విషెస్ లో వచ్చేస్తుంది ఎవరు అని అంటే సంజయ్. సంజయ్ టర్న్ 7 ఆన్ July 31st అండ్ వెరీ వెరీ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే టు యూ ఆల్సో సంజయ్. విహానాకి మా అమ్మాయి కంటే డాలస్ లో ఫస్ట్ ఫ్రెండ్, అసలు తనకి ఈ మధ్య లెగో అంటే కూడా చాలా చాలా ఇష్టం అంట. సో సంజయ్ ఇయర్ ఇంకా చాలా అమేజింగ్ లెగోస్ బిల్డ్ చెయ్యి అండ్ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు చాలా చాలా ఇప్పుడు ఫేవరెట్, మై మోస్ట్ ఫేవరెట్ మై చిట్టి ప్రిన్సెస్ మై సాయిషా. సాయిషా కంప్లీటెడ్ 3 years అండ్ షీఈస్ మై ఫ్రెండ్స్ డాటర్ అండ్ అసలు నా బేబీ డాల్. అమ్మో తనకు అసలు ప్రిన్సెస్ అంటే డ్రెస్అప్ అవడం అంటే ఎంత ఇష్టమో అసలు. హ్యాపీ బర్త్డే సాయిషు, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. అండ్ మన ఇంకొక చిన్న ఏంజల్ సాయిషాస్ సిస్టర్ శ్రీషా హెస్ టర్న్డ్ 1 అండ్ వెరీ వెరీ హ్యాపీ ఫస్ట్ బర్త్డే. ఈ రోజు ఆఫ్టర్ ద షో తనదే బర్త్డే, ఫస్ట్ బర్త్డే పార్టీ ఉంది అండ్ ఐ కాంట్ వెయిట్ టు సీ హర్. అండ్ అసలు నా బంగారం అదైతే మై లిటిల్ బేబీ గర్ల్. గాడ్ బ్లెస్ యూ బోత్ విత్ లాట్స్ ఆఫ్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ లవ్. రేడియో సురభి ఫ్యామిలీ తరఫు నుంచి, నా తరఫు నుంచి వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు ఆల్ అవర్ బర్త్డే స్టార్స్ అండ్ మీ అందరికీ అ వండర్ఫుల్ ఇయర్ అహెడ్. అండ్ సో ఆల్సో ఈరోజు ఇంకొక స్పెషల్ పర్సన్ కూడా ఉన్నారండి. అసలు మన తెలుగు మ్యూజిక్ ని ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ తో డాన్స్ చేయించిన మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి బర్త్డే కూడా. అండ్ హ్యాపీ బర్త్డే డిఎస్పీ గారు. మీ మ్యూజిక్ ఇలాగే ఇంకా చాలా జనరేషన్స్ ఇట్లా ఎంటర్టైన్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ రేడియో తరఫు నుంచి, రేడియో సురభి తరఫు నుంచి కూడా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. సో ఐ హ్యావ్ లైన్డ్ అప్ అనదర్ బ్యూటిఫుల్ సాంగ్ ఆఫ్ వన్ ఆఫ్ హిస్ compositions. నేనేదో నొక్కానండి, అదేటో వెళ్ళిపోయింది, వస్తుంది మళ్ళీ ఒక్క నిమిషం. ఐ ఎమ్ పులింగ్ ఇట్ బ్యాక్. ఏంటో కొన్ని కొన్నిసార్లు అలా తరిగిపోతూ ఉంటాయి కదా. ఓకే వచ్చింది. సో లెట్స్ లిసన్ టు దిస్ సాంగ్ అండ్ ఎంజాయ్ అండ్ స్టే ట్యూన్డ్.

వెల్కమ్ బ్యాక్. సో మంచి మహర్షి సినిమాలోంచి ఒక సాంగ్ అయితే వినేసాం కదా. సో మనం మాట్లాడుకుంటున్నాము మన మార్నింగ్ మంత్రాలో ఫ్రెండ్షిప్ డే ఎడిషన్ గురించి అన్నమాట. మనము లైఫ్ లో కొన్ని మంచి మెమొరబుల్ మూమెంట్స్ సెలబ్రేట్ చేసాము, లేకపోతే మెమొరబుల్ మూమెంట్స్ ని క్రియేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ తోటి, అవన్నీ ఒకసారి అలా నెమరవేసుకుంటున్నాం అనమాట, అంటే గుర్తు చేసుకుంటున్నాం. సో మనం ఇప్పుడు ఫస్ట్ అవర్ అంతా వీ స్పోక్ అబౌట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెమరీస్ దట్ వీ హ్యాడ్ విత్ అవర్ ఫ్రెండ్స్, రైట్? బట్ ఇప్పుడు మళ్ళీ మనం 9:00 ఇంకో 3 మినిట్స్ లో ఇంకో కమర్షియల్ బ్రేక్ అయిపోయిన తర్వాత మనం ఒక గేమ్ సెగ్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను అండ్ ఆ సిచ్యువేషన్ కి పర్ఫెక్ట్ గా ఎవరైతే డిస్క్రిప్షన్ లోకి ఫిట్ అవుతారో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా అవుతారో, వాళ్ళెవరో నాకు కాల్ చేసి చెప్పొచ్చు అండ్ ఆ ఫ్రెండ్ గురించి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ ఫోన్ లైన్స్ ఓపెన్ ఉంటాయి అండ్ యు నో ద నంబర్ టు కాల్ 9726361966. అండ్ కమర్షియల్ బ్రేక్ అయిపోయిన వెంటనే నేను మీకు ఆ క్వశ్చన్ ఏంటి అనేది రివీల్ చేస్తాను అనమాట. బట్ ఈలోపు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ హ్యాపీ డేస్. ఈ సాంగ్ లేకుండా అసలు ఎలాంటి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ జరిగేది? ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ క్లాసిక్. సో వినండి, ఎంజాయ్ చేయండి అండ్ కమర్షియల్ బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Amma, Saturday movie?
3: Mm-mm, Manabadi class.
2: Amma, old McDonald had a phone.
3: Uppu kappu rambu. Telugu padyam cheppu.
2: Uppu kappu rambu.
3: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
4: Mana shanti, mental peace. మసాలా దోస
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోస వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
5: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
7: Welcome back. A very good morning again to all of our Radio Surabhi listeners. And అందరు బాగున్నారని అనుకుంటున్నాను. 9 అయిపోయింది. మనము మన మార్నింగ్ మంత్ర షోలో ఉన్నాం, వేర్ మెమరీస్ ఆర్ బికమింగ్ కాన్వర్సేషన్స్. అండ్ నేను మీ ఆర్జే శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్ ఓన్లీ ఆన్ రేడియో సిరబీ 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. 9 అయింది అని అంటే మంచిగా ఇళ్లలో బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయ్యి ఉంటాయిగా. ఇందాకే నా ఫ్రెండ్ కాల్ చేసి మా ఇంట్లో ఈ రోజు పెసరెట్ ఉప్మా విత్ గట్టి చట్నీ అని చెప్పారండి. ఆహా, నాకు అసలు ఇప్పుడు అలా నోరు ఊరుతుంది అనమాట. నాకు కూడా మంచిగా ఓ పెసరెట్ ఉప్మా, అది కూడా రన్నీ ఉప్మా అంట. పెసరెట్ మీద అలా అలా వేసి కొంచెం ఉల్లిపాయలు, జింజర్, జీరా పైన టాప్ చేసి తింటే ఎంత బాగుంటుందో అని అన్నారు. అంతే, నాకు అప్పటి నుంచి నా మైండ్ లో ఆ పెసరెట్ తప్ప ఇంకేమీ తిరగట్లేదు. ఐ హోప్ యూఆర్ ఆల్ హ్యావింగ్ అ గుడ్ స్టార్ట్ ఫర్ యువర్ సండే. అండ్ హాయిగా రిలాక్స్డ్ గా డే స్టార్ట్ చెయ్యండి. అండ్ మంచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుని ఒక మంచి కాఫీ తోటి నా షో కూడా వినండి. అండ్ నాకు కూడా కాల్ చేయండి. సో మనం ఈరోజు మన మార్నింగ్ మంత్రాలో ఫస్ట్ అవర్ లో ఇందాక వి స్పోక్ అబౌట్ సమ్ చైల్డ్హుడ్ మెమరీస్ బికాస్ ఇట్స్ ఫ్రెండ్షిప్ డే. అండ్ యా, అ వెరీ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్ ఆఫ్ అస్. సో నేను కమర్షియల్ కి ముందు చెప్పాను కదా గేమ్ సెగ్మెంట్ ఉంది ఈ రోజు అని. సో రైట్ నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ అవర్ గేమ్. ఓకే, సో ఈ రోజు మన గేమ్ పేరు ఏంటి అని అంటే హూ ఇస్ దట్ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ ఎవరు. రూల్స్ చాలా సింపుల్. నేను ఒక సింపుల్ సిచ్యువేషన్ చెప్తున్నాను అండ్ మన ఫ్రెండ్స్ లో పర్ఫెక్ట్ గా ఆ డిస్క్రిప్షన్ కి సెట్ అయ్యే ఫ్రెండ్ ఎవరో చెప్పాలి. అండ్ అలానే కాదు, ఆ ఫ్రెండ్ గురించి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా మాతో షేర్ చేసుకోవాలి. అండ్ యు నో వే టు కాల్ మీ రైట్, 9726361966. సో మరి ఫస్ట్ క్వశ్చన్ రెడీయా? మన గ్యాంగ్ లో ఆర్ మన ఫ్రెండ్ సర్కిల్ లో ఎప్పుడు 5 నిమిషాల్లో వస్తున్నా అని చెప్పి మినిమం 30 మినిట్స్ లేట్ గా వచ్చే ఫ్రెండ్ ఎవరు? మన ఫ్రెండ్ సర్కిల్లో 5 మినిట్స్ లో వస్తున్నా అని చెప్పి మినిమం 30 మినిట్స్ లేట్ గా వచ్చే ఫ్రెండ్ ఎవరు? అండ్ ఆ ఫ్రెండ్ గురించి ఏదైనా ఫన్నీయెస్ట్ మెమరీ ఏంటి అనేది షేర్ చేసుకోండి. సో లెట్స్ హియర్ యువర్ స్టోరీస్ అండ్ మీన్ వైల్ ఐ హావ్ లైన్డ్ అప్ అనదర్ సాంగ్ ఫ్రమ్ ఉన్నది ఒకటే జిందగీ. సో ఇది విందాం ఈ లోపు అండ్ నేను మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను.

దాట్ వాజ్ అన్ బ్యూటిఫుల్ సాంగ్. సో నేను సాంగ్ కి ముందు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, మన గ్యాంగ్ లో 5 మినిట్స్ లో వస్తున్నా అని చెప్పి మినిమం 30 మినిట్స్ లేట్ గా వచ్చే ఫ్రెండ్ ఎవరు, అండ్ ఆ ఫ్రెండ్ గురించి ఫన్నీయెస్ట్ మెమరీ ఏంటి అని అడిగాను. నాకు ఇంకా కాల్స్ అయితే రాలేదండి, బట్ ఐ హ్యావ్ అ ఫ్రెండ్ దాట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్. 5 నిమిషాల్లో వస్తున్నా అని అన్నాడు, కానీ వస్తా మినిమం ఈ టైంకి వస్తా అని చెప్తాడు, కానీ డెఫినెట్లీ ఆ టైంకి మాత్రం రాడు. ఆ టైం అయిపోయిన 1 గంట 2 గంటలకు వస్తాడనమాట. కానీ ఒక విషయం చెప్పాలి అని అంటే, హీఈస్ మై 3 AM ఫ్రెండ్. ఎప్పుడు కాల్ చేసినా హీఈస్ జస్ట్ అ కాల్ అవే ఫర్ మీ. అండ్ వెన్ నాకు ఏదన్నా ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా, అండ్ ఇఫ్ ఐ నీడ్ హిమ్ అంటే హీఈస్ ఆల్వేస్ ద ఫస్ట్ పర్సన్ టు బీ దేర్. అండ్ లేట్ గా రావడం మన హ్యాబిటే, కానీ నేను ఒకవేళ పడిపోతున్నాను ఆర్ పడిపోయాను అని అంటే ద ఫస్ట్ పర్సన్ టు షో అప్ అని అంటే వాడే. అండ్ ఆన్ దిస్ ఫ్రెండ్షిప్ డే ఐ వుడ్ లైక్ టు విష్ హిమ్ అ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వంగి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై కాన్స్టెంట్, మై 3 AM ఫ్రెండ్ అండ్ ద పర్సన్ హూ ఆల్వేస్ హ్యాస్ మై బ్యాక్. లక్కీ టు హ్యావ్ యూ అండ్ లవ్ యూ ఆల్వేస్. సో ఇప్పుడు మన దాంట్లో మన గేమ్ సెగ్మెంట్ లో సెకండ్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ట్రిప్ మొత్తం ప్లాన్ చేస్తారు, లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసే ఫ్రెండ్ ఎవరు? అండ్ వన్స్ అగైన్, ట్రిప్ మొత్తం ప్లాన్ చేసి లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేసే ఫ్రెండ్ ఎవరు? మీ ఫన్నీయెస్ట్ స్టోరీస్ కోసం ఫోన్ లైన్స్ ఓపెన్ ఉన్నాయి. అండ్ సాంగ్ తర్వాత మళ్లీ కలుద్దాం. అండ్ ఇందాక హ్యాపీనెస్ సాంగ్ పెట్టి అది కమర్షియల్ లోకి వెళ్ళిపోయాక నాకు ఇద్దరు మా ఫ్రెండ్స్ పింగ్ చేసి ఆ పాట మళ్లీ ప్లే చేయవా అని అడిగారు. సో ఐ యామ్ గోనా ప్లే దట్ సాంగ్ అగైన్ ఫర్ దెమ్.

back, welcome back. You are listening to your RJ Shruti Venkat, and we are on our morning mantra show where memories are becoming conversations. So ee song play out in a time lo nak Harini gar call cheyadam jarigindi, and nen indaka first question adiga kada 5 minutes lo vastuna ani cheppi minimum 30 minutes late ga vache friend evaru anani. Avada she named Kashyap garu, her husband, and said Kashyap, be it friend, boyfriend, husband, anything, he's always late, and he says he's just 5 minutes away and cheptaru ani. I think all of us can relate to that. Ma intlo kuda ilantivi chaala chaala jarugutayi. Asalu idigo bayalderipoyanu vachesanu car lo unnanu ekkestuna tippestunanu antaru gaani baathalo kuchuni undamo lekapothe ready avadamo jarugutu untundi. And nenu inko question kuda adigaanu, trip mottham plan chesi last minute lo cancel chesina friend evaru anani. నాకు రెస్పాన్స్ అయితే ఏం రాలేదు, బట్ ఐ వాంటెడ్ టు షేర్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ ఎడిషన్ లో ఫ్రెండ్స్ అది ఇది అని అందరి గురించి చెప్పుకుంటున్నాం కానీ నేను కూడా క్రెడిట్ తీసుకోవాలి కదా, మరి అది నేనే. కానీ కావాలని చేయనండి, అట్లా అయిపోతూ ఉంటుంది అనమాట. నేను ఏదైనా ప్లాన్ చేస్తాను, లాస్ట్ మినిట్ లో ఫస్ట్ మాక్సిమం అయ్యేది ఏంటి అని అంటే మా అమ్మాయి సిక్ అవుతుంది. పాపం ఎప్పుడు అంతే, తను సిక్ అవడమో దానివల్ల ప్లాన్స్ క్యాన్సిల్ అవడమో జరుగుతాయి. సో ఈవెన్చువల్లీ మేమేమనుకున్నాం అంటే, అయ్యో పాపం మన వల్ల అందరూ డిస్టర్బ్ అవుతున్నారే, మన వల్ల అందరూ అప్సెట్ అవుతున్నారే అని చెప్పి మేము ఈ గ్రూప్ లో ఏదో ట్రిపుల్ ప్లాన్ వేసుకోవడం అనేది తగ్గించేసాం అనమాట, టు బీ సేఫ్ అండ్ బెస్ట్. సో అందరం వెళ్ళగలిగితే వెళ్తాము. అండ్ ఇప్పుడు నా స్పెషల్ ఫ్రెండ్ ఒకళ్ళు వింటూ పక్క ఆ మాతో కూడా ఇలానే చేశారు వీళ్ళు అని అనుకుంటారు, ఎందుకంటే మేమందరం శాన్ ఆంటోనియో ట్రిప్ తెగ ప్లానింగ్ చేసేసి అసలు తెగ అరేంజ్మెంట్లు అన్ని అయిపోయి లిటరల్ ఇంక రేపు బయలుదేరుతున్నాం అని అనగా ఒక్క ఫ్లడ్ అలర్ట్ వార్నింగ్ వచ్చిందని చెప్పి ఆగిపోయాం అన్నమాట. సో ఎస్, దట్ ఈస్ అస్. అండ్ అలాంటివి అందరికి జరుగుతూ ఉంటాయి కదా. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మన గ్యాంగ్ లో మన ఫ్రెండ్ సర్కిల్లో గ్రూప్ ఫోటో తీయడానికి అందరికన్నా చాలా ఎక్కువ ఉత్సాహం చూపించే ఫ్రెండ్ ఎవరు? గ్రూప్ ఫోటో తీయాలి అని అంటే అందరికంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ చూపించే ఫ్రెండ్ ఎవరు? సో మీరు కాల్ చేయాలి అనుకుంటే 9726361966. అండ్ మీన్ వైల్ ఓ మై ఫ్రెండ్ మూవీ నుంచి ఒక మంచి సాంగ్ లైన్అప్ చేశాను, వినండి, ఎంజాయ్ చేయండి, అండ్ స్టే ట్యూన్డ్.

బాగుంది కదా పాట, చాలా ఇట్లా ఫీల్ గుడ్ గా సూదింగ్ గా ఉంది కదా. ఐ నో, నాకు కూడా చాలా నచ్చిందండి పాట. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్డ్. సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అనంటే, మన ఫ్రెండ్ సర్కిల్ లో కానీ మన గ్యాంగ్ లో కానీ గ్రూప్ ఫోటో తీయడానికి అందరికన్నా ఎక్కువ ఎక్సైట్మెంట్ చూపించే ఫ్రెండ్ ఎవరు అని. కానీ ఇంకా రెస్పాన్స్ అయితే రాలేదు. బట్ ఫోటో తీసాక ఒకసారి చూపించని చెప్పి ఫోన్ తీసుకుని ఫస్ట్ డిలీట్ చేసే ఫోటో మనదే ఉంటుంది అందులో. ఆ ఫోటోలో నేను బాగాలేదు అని చెప్పి వాళ్ళు డిలీట్ చేసేస్తారు, కానీ ఆ ఫోటోలో మనం బాగుంటాం అనమాట. సో అలా ఐ థింక్ అందరికీ అవుతూ ఉంటుంది కదా. అసలు కొంతమంది అయితే ఇంకా కొన్ని సమ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ అయితే ఒక ఫోటో తోటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరు అనమాట. సో ఒక మినిమం 25-30 ఫోటోలు మాత్రం కంపల్సరీ తీయాల్సిందే. అందులో మళ్ళీ ఒక చోట ఇలా ఉంది, ఒక చోట నేను అలా చూశాను, ఇలా నవ్వాను, ఇవన్నీ చాలా సహజము. అండ్ దెన్ ఫోటో అయిపోయాక అందరం సూపర్ అని అనుకుంటాం, కానీ ఒక్కళ్ళు ఉంటారండి జూమ్ చేసి అందరి మొహాలు చెక్ చేసి ఫైనల్లీ నాది బాగాలేదు, నేను సరిగ్గా లేను అని చెప్పి ఇంకొక మళ్ళీ ఇంకో 15-20 నిమిషాల ఫోటో సెషన్స్. ఏమంటారు, ఎంతమంది రిలేట్ అవుతారు దీనికి? సో మనము మన గేమ్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అనంటే, అబ్బా ఇదైతే అసలు రిలేట్ అవుతారు కాల్ చేస్తారంటే డెఫినెట్లీ అనుకుంటున్నా అండి. మన గ్యాంగ్ లో నేను ఏమి తినను, ఏమి తినట్లేదు అని చెప్పి మన ప్లేట్ నుంచి ఎక్కువగా తినే ఫ్రెండ్ ఎవరు? మన గ్యాంగ్ లో నేను ఏమి తినట్లేదు అని చెప్పి మన ప్లేట్ నుంచి ఎక్కువగా తినే ఫ్రెండ్ ఎవరు? సో నాకు కాల్ చేయండి అండ్ రెస్పాండ్ షేర్ చేసుకోండి. అండ్ మీన్ వైల్ నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి పట్టేశాను అనమాట. ఇది కూడా చాలా ముద్దుగా ఉంటుంది పాట. సో మీరు కూడా వినండి, నాతో పాటు ఎంజాయ్ చేయండి. ఏదో నొక్కారండి. లే వస్తుంది, దేర్ యు గో.

0: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
1: ఏంటి ఫ్లవర్సా? తనే ఉన్న ఫ్లవర్ షాప్ పెడుతుందా?
0: ఏయ్, షాప్ లో కాదు, తలలో పెట్టుకోడానికి.
1: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండ్. హై ఎండ్ ఇవాడిపైన ఐడియాలు వదిలేసి ఓ ఫ్రెష్ ఐడియా చెప్పా.
0: ఓకే,

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండు, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్టు. ఓయ్ ఫ్రెండు, ఫ్రెండు ఐడియా డెడ్ ఎండు, ఫ్రెండు ఫ్రెండు కొంచెం మార్చు ఫ్రెండు.
0: కొని గుళ్ళో తను చూస్తుండగా ఆడుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, కానెక్ట్ అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆడుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇదో ఐడియానా. చీ చీ చీ.

0: తన గురించి ఓ కవిత రాయనైనా. పడడం ఖాయం ఏ అమ్మాయినా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండ్ ఎంతకి రావద్దు, పాకింద పెట్టాలా రాకింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు ఫ్రెండ్.

0: ఉంది,
1: రిజెక్ట్ చేయలేని ఐడియా మంది,
0: దిక్కుమాలిన ఐడియాలు విరలాకే తూకి చావాలనుంది.
2: నాది అసలు ఇదంతా కాదు, ముందు నేను అన్ను లవ్ చేస్తున్న విషయం తనకు తెలియాలి.
1: చెప్పేస్తావా?
3: వెరైటీగా ఉంది కదా.
4: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
5: రేడియో సురభి, రేడియో సురభి. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
4: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేలవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరాఠా.
7: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పండారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
9: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
10: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
9: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినా ఆఫర్ లెటర్లు
11: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
4: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
13: ఇండియా వెళ్ళాలేమో నేను.
14: ఇప్పుడు ఇండియా ఎందుకు?
13: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ ఎంచుకోవాల్సిందే.
4: మన తెలుగు డెంటిస్ట్ అట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. కాల్ దెమ్ అట్ 9724845400 or visit 3234 Forest Lane.
3: వెల్కమ్ బ్యాక్. యూర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం అండ్ నేను మీ ఆజే శృతి వెంకర్ అండ్ వీఆర్ ఆన్ అవర్ మార్నింగ్ మంత్ర షో వేర్ మెమరీస్ ఆర్ బికమింగ్ కాన్వర్సేషన్స్. అండ్ ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మనము ఫ్రెండ్షిప్ డే ఎడిషన్ చేస్తున్నాము. వేరే రాండమ్ సిచ్యువేషన్ లో క్వశ్చన్స్ అడుగుతున్నాను అండ్ మీలో ఎవరైనా రిలేట్ అయితే కాల్ చేయండి అని చెప్తున్నాను. సో కమర్షియల్ కి ముందు నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, మన గ్యాంగ్ లో నేనేమి తినట్లేదు ఆర్ తినను అని చెప్పి మన ప్లేట్ నుంచి ఎక్కువ తినే ఫ్రెండ్ ఎవరు అని అడిగాను అనమాట. కాల్స్ అయ్యలేదు కానీ నా వాట్సాప్ అయితే ఇట్లా మా ఫ్రెండ్స్ అందరూ ఫ్లడ్ చేసి పడేస్తున్నారంటే, అసలు ఆ డైలాగ్ వినగానే మనకు అర్థమైపోతుంది మన ఫుడ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందని. సో టేస్ట్ చేయొచ్చా అని ఒక బైట్ తో స్టార్ట్ చేస్తారు, కానీ బిల్లు వచ్చేసరికి మటుకు మన ప్లేట్ మాత్రం ఫుల్ క్లీన్ ఉంటుంది. ఆర్ ఇంకొక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, నేను డైట్ లో ఉన్నాను అని అనడము, అండ్ అసలు ఆ ప్లేట్ చూస్తే డైట్ కంప్లీట్ గా మర్చిపోతారు అనని. ఇది నాకైతే కంప్లీట్లీ యాప్ట్ అండి. ఎవరైనా నేను ఐఎమ్ బిగ్ టైమ్ ఫుడీ, సో నేను ఏదైనా తింటున్నాను నాకు ఎప్పుడు క్రేవింగ్స్ ఉంటాయి, 365 డేస్ క్రేవింగ్స్ ఉంటాయి అనమాట నాకు. సో నేను ఏదైనా క్లాసిక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా హస్బెండ్ ఆయన డైట్ చేస్తున్నారు అనుకోండి, ఐ విల్ ట్రై టు టెంప్ట్ హిమ్ అనమాట, అబ్బాయి

ఎంత బాగుందో, అది ఎంత బాగుంది. ఆయన అఫ్ కోర్స్ టెంప్ టవర్ అనుకోండి, బట్ అలా నేను ఫ్రెండ్స్ దగ్గర కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను ఎలా ఎలివేట్ చేస్తానంటే అసలు ఆ డిష్ గురించి వాళ్ళకి అది వినగానే అమ్మో ఇది ఇప్పుడు తినకపోతే అసలు ఇక నేను చచ్చిపోతానేమో అనే ఫీలింగ్ తెప్పిస్తాను అన్నమాట. నాకు అందులో పిహెచ్డి కూడా ఉంది. సో ఐఎమ్ సచ్ ఫ్రెండ్, ఐఎమ్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్. ఐ థింక్ ఈ క్వశ్చన్ నాకే బాగా యాప్ట్ అవుతుంది అనుకుంటా. సో నేను ఒక మంచి ఇంకొక ఫ్రెండ్షిప్ సాంగ్ అని చెప్పి ఆపరేషన్ గోల్డ్ ఫిష్ నుంచి ఒక పాట విన్నానండి, నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది, బట్ ఐ వాంటెడ్ టు ప్లే ఇట్ ఆల్ హియర్, ప్లే ఇట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ, సో దట్ మీరు కూడా విని ఎలా ఉంటుందో నాకు చెప్పండి, చెప్పాలి అని అనుకుంటే. హియర్ ఇట్ గోస్.

అదన్నమాట అండి. ఎలా అనిపించింది మీ అందరికి ఆ పాట? కొత్తగా అనిపించింది కదా నాకు. నాకు కూడా అసలు ఈ మూవీ ఎప్పుడు వచ్చిందో కూడా నేను ఎలా మిస్ అయ్యానా అని ఆలోచిస్తున్నా అనమాట. ఐ థింక్ సమ్ న్యూ కాస్ట్ అండ్ క్రూ ఏమో మరి. బట్ ఎవరికైనా ఈ మూవీ చూసుంటే ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఆర్ ఇది రిలీజ్ అయిందా అవబోతుందో. ఓకే ఎనీవేస్, సో మనం మాట్లాడుకుంటున్నాం మన ఫ్రెండ్స్ గురించి అండ్ మన గ్యాంగ్ లో ఉన్న వెరైటీ ఆఫ్ ఫ్రెండ్షిప్స్ గురించి. సో నాకు ఇప్పుడే గుర్తొచ్చిందండి, మనం యూజువలీ ఐ సో బట్ ఫస్ట్ బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఐ హ్యావ్ అ ఫ్రెండ్ కాల్డ్ అశ్విన్ అండ్ అశ్విన్ వాళ్ళు ఆల్మోస్ట్ ఐ థింక్ వాళ్ళు ఇంజనీరింగ్ నుంచో ఇంటర్ నుంచి దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్ త్రూ మాస్టర్స్ అనమాట. వాళ్ళ గ్యాంగ్ లో అండి అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ కంటే దే ఆల్ కాల్ ఈచ్ అదర్ విత్ దట్ యునో స్పెషల్ నిక్ నేమ్స్ అనమాట. సో నాకు అది సడన్ గా గుర్తొచ్చింది అనమాట. సో మనము మన ఫ్రెండ్స్ నేమ్స్ అసలు ఫోన్లలో ఎలా సేవ్ చేసుకునే వాళ్ళము, ఎలా సేవ్ చేసుకున్నాము అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనమాట. సో ఈ రియల్ నేమ్స్ కంటే వాళ్ళకి కొన్ని నిక్ నేమ్స్ ఎక్కువగా ఉంటాయి కదా. అసలు కొన్ని అయితే చూస్తే నవ్వు కూడా ఆగదు. నాకు గుర్తు రావట్లేదు కానీ తను కొన్ని పేర్లు చెప్పేవారు. ఇవేంటి అసలు ఈ పేర్లు ఇలా ఉన్నాయి అంటే ఆ పేర్లకి మళ్ళీ వాళ్ళకి ఆ నిక్ నేమ్ ఊరికే అట్లా రాలేదండి. ఈచ్ నిక్ నేమ్ హ్యాస్ అ బ్యాక్ స్టోరీ అండ్ అ నైస్ మీనింగ్ టు ఇట్ అనమాట. నాకు అది చాలా అమేజింగ్ అనిపించింది. సో నేను అలా కొన్ని నిక్ నేమ్స్ చెప్తాను, మీలో ఎవరైనా కనెక్ట్ అయితే మటుకు నాకు చెప్పండి. యూనో నేను ఒకప్పుడు ఇప్పుడు కాదు ఒకప్పుడు ఇలా ఎవరైనా ఫ్రెండ్స్

సేవ్ చేసుకోవాలి అని అంటే కొంచెం మంచిగా రియల్ డ్రమాటిక్ గా సేవ్ చేసేదాని అనమాట ఫోన్ లో. అది వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు. నాకు కొన్ని గుర్తున్నవి ఏంటి అని అంటే ఒక పర్సన్ ఉండేవారు అనమాట, చాలా ఇట్లా సైకాటిక్ గా బిహేవ్ చేసేవారు. సో వాళ్ళ పేరు పక్కన సైకో అని పెట్టుకునేదాన్ని. లేకపోతే ఒక అమ్మాయి ఉండేది, అమ్మో డ్రామా క్వీన్. సో ఐ యూస్ టు నేమ్ ఐ నేమ్ హర్ యాజ్ డ్రామా క్వీన్ ఆర్ యునో ఫుడీ ఆర్ లైక్ యునో సమ్ క్యూట్ నేమ్స్. లేకపోతే ఒకసారి అయితే ఒక ఒక కాల్ ఒక క్లాస్మేట్ బాగా విసిగిస్తున్నాడు అని చెప్పి డూ నాట్ ఆన్సర్ అని సేవ్ చేసుకున్నా. సో ఎవ్రీ టైమ్ దట్ హీ కాల్స్ ఇట్ వుడ్ అపియర్ యాజ్ డూ నాట్ ఆన్సర్ అని చెప్పి. సో ఇలా అన్ని కొన్ని ఫన్నీ నేమ్స్ ఉండేవన్నమాట. కానీ ఆ పేర్ల వెనకాల కొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి. అండ్ అసలు ఆ నిక్ నేమ్ అలా క్రియేట్ అవ్వడం అని అంటే కొన్ని క్యూట్ నిక్ నేమ్స్ అలా క్రియేట్. ఇప్పుడు ఇందాక మై ఫ్రెండ్ హిజ్ నేమ్ ఇస్ రాజేష్ బట్ ఐ కాల్ హిమ్ బంగి అనమాట. సో అండ్ నేను అలా పిలుస్తాను, తను అలానే పలుకుతాడు కూడా. సో అలాగా మీ ఫోన్లలో మీరేమన్నా నిక్ నేమ్స్ షేర్ చేసుకున్నారు అని అంటే నాతో కూడా షేర్ చేసుకోండి, నేను మన అందరితో షేర్ చేసుకుంటా. అండ్ ఇప్పుడు ఇంకొక మంచి సాంగ్ చూస్తూ 9:40 అయిపోయిందండి. అసలు వావ్, టైం రియలీ రన్స్ అవే. సో నాకు చాలా ఇష్టమైన పాట ఫ్రమ్ కమిటీ కుర్రోళ్ళు నుంచి లైన్అప్ చేశాను. అండ్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సాంగ్, అందరం విందాం, ఎంజాయ్ చేద్దాం. ఓకే, బట్ స్టే ట్యూన్డ్.

0: వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ కదండి. అసలు ఎన్నిసార్లు విన్నా ఇదైతే అసలు అలా హార్ట్ ని టచ్ చేస్తూనే ఉంటుంది. ప్రతిసారి ఆ కొత్త ఫీలింగ్ వస్తుంది, రిఫ్రెషింగ్ ఫీలింగ్. సో మనం మన ఫ్రెండ్షిప్ ఎడిషన్ గేమ్ సెగ్మెంట్ లో హూ ఇస్ దట్ ఫ్రెండ్ గేమ్ సెగ్మెంట్ లో లాస్ట్ క్వశ్చన్, టైం వచ్చేస్తుందండి, నేను వెళ్ళిపోవాలి, మీ అందరికి బాబాయ్ చెప్పాలి అంటే చాలా బాధగా ఉంది, బట్ ఐల్ బి బ్యాక్ అగైన్. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ మన గ్యాంగ్ లో కానీ వాట్సాప్ గ్రూప్ లో రియాక్షన్స్ ఫస్ట్ రియాక్ట్ చేసే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదా. మీ గ్యాంగ్ లో కానీ మీ సర్కిల్లో కానీ ఎవరైనా ఉన్నారా? నాకున్నారు ఒకళ్ళు, కానీ నేను పేరు తీయను. కానీ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇండియాలో మాకు స్కూల్ సారీ ఇంటర్ గ్రూప్ ఉంటుంది. ఏది పెట్టినా, ఏది అసలు ఒక పోస్ట్ వెళ్ళినా కూడా ఫస్ట్ రెస్పాన్స్ తన దగ్గర నుంచే వస్తుంది. కానీ ఔటింగ్ కి మాత్రం ఎప్పుడు అసలు వచ్చేది కాదు. ఎక్కడికి వెళ్ళాలి వెళ్ళాలన్నా కూడా అబ్బే అసలు ఇంట్రెస్ట్ కూడా చూపించేది కాదు. ఐ నో రీజన్స్ చెప్పి నెక్స్ట్ టైం అని అంటే, నేనంటా నెక్స్ట్ టైం ఉండడానికి నేను ఇక్కడ లేను, నేను అక్కడ నుంచి రావాలి మళ్ళీ నేను కలవాలంటే అని అంట. బట్ సమ్హౌ ఎట్ ది ఎండ్ షీ మేక్స్ టైం ఫర్ మీ. అలా మీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఎవరైనా వాట్సాప్ గ్రూప్స్ లలో ఇన్స్టెంట్ గా రియాక్ట్ అయ్యేవారు? కానీ ఇన్ జనరల్ మామూలుగా రియలిస్టిక్ గా కలవాలి అంటే మటుకు తొందరగా కలవని ఫ్రెండ్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి. అండ్ నేను ఇప్పుడు ఒక సాంగ్ ఏదో వెతుకుతూ, నాకు ఈ సాంగ్ ఒకప్పుడు చాలా చాలా ఇష్టం అండి. రానాది ఒక షో కూడా వచ్చేది అండ్ టైటిల్ కూడా అదే. సో ఐ యాక్చువల్లీ యూనో హ్యావ్ లైన్డ్ అప్ దట్ సాంగ్. సో అది విని వచ్చేద్దాం అండ్ వీ విల్ టాక్ మోర్. సో హియర్ ఇట్ గోస్.
1: ఓకే, మన ముగ్గురులో నేనే ఫేవరెట్ అయితే మీరిద్దరూ ఏమి అనుకోరు కదా.
0: గుర్తొస్తుందండి పాట,
2: లేవు నంబర్ వన్ 03 దాటేసాం.

వీళ్ళు పెంచితే వాళ్ళమ్మా ఆవిడ జబ్బు పడితే వెళ్ళడా ఎందుకు డబ్బు లేదనా అవునా డబ్బు ఉంది డబ్బులున్నాయరా ఇంకో

0: తురే మనం ఈ పండ్లన్నీ కలిసి తింటే తప్పకుండా గొప్పడం అయిపోతాం. గుడ్ ఈవినింగ్ మ్యామ్.
1: మీరు ముగ్గురు ఇన్ని సంవత్సరాల తర్వాత రండి రండి రండి,

ఎంతమంది గుర్తొచ్చిందండి, రానాగారి ఫేస్ గుర్తొచ్చింటుంది అందరికి, నాకు కూడా. ఐ థింక్ ఇది ఆ షో రిలీజ్ అయిన తర్వాతే ఈ సాంగ్ కూడా రిలీజ్ అయినట్టుంది. బట్ అసలు లిరిక్స్ మాత్రం బ్యూటిఫుల్ కదా, ఆకాశాన్నే మించేది, సముద్రం కన్నా లోతైనది, సాదా సీదా మైత్రి కాదిది, ఇది నంబర్ వన్ యా రీడే. అసలు వావ్, బ్యూటిఫుల్ కదా. సో నాకు నా ఫ్రెండ్స్ వాట్సాప్ లో తెగ మెసేజ్లు పెట్టేస్తున్నారండి, ఈ పాట ప్లే చేయ, పాట ప్లే చేయనని. సో ఐ హావ్ లైన్డ్ అప్ అనదర్ సాంగ్ అండ్ టైమ్ 9:51 అయిపోతుందండి. అసలు బట్ ఫస్ట్ ఈ సాంగ్ ఒకటి విందాం అండ్ వీ విల్ టాక్ మోర్. బట్ బిఫోర్ దాట్, యా ఇండియా బజార్ వాళ్ళు మనకి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండో, మర్చిపోయాను. ఎస్, ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇండియా బజార్ వాళ్ళు టు సెలబ్రేట్ అవర్ వినాయక చవితి విత్ బ్యూటిఫుల్ లార్డ్ గణేష ఐడల్ ఫ్రమ్ ఇండియా బజార్, దే ఆర్ యునో గివింగ్ అస్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు ప్రీ బుకింగ్స్. దే ఆర్ నౌ ఓపెన్ ఫార్ 3 feet and 4 feet గణేష ఐడల్స్ అంట. దట్స్ అమేజింగ్ అండి. సో యూ హ్యావ్ టు రిజర్వ్ ఎర్లీ టు గెట్ ద బెస్ట్ సెలెక్షన్ ఆఫ్ ప్రీమియం క్వాలిటీ ఐడల్స్ బిఫోర్ దే ఆర్ గాన్ అండ్ దే హ్యావ్ లిమిటెడ్ స్లాట్స్ available. So order through the India Bazaar app. Don't wait until the last minute. Bring home Bappa with love and devotion this festive season. So that was about India Bazaar and now I've lined up another song and we will talk more.

Well, that was Anandam. The song is about celebrating the joy of life, friendship, asalki. Manchi energetic title track song in the end. This is composed by none other than Mana Devi Shri Prasad Garu. And this is my all-time favorite movie. And unfortunately, a movie YouTube lo unda the telsa, full movie asalu. So apurapudu gurtochinappudalla ala evo comedy bits avi unta kada, avi chustu untanu anamata. But this movie brings a lot of memories from those days. So ee roju ala మాట్లాడుకుంటూ టైం ఎలా అయిపోయిందో అస్సలు తెలియలేదండి. అలా చూస్తూ మన సండే మార్నింగ్ జర్నీ కూడా ముగింపుకు వచ్చేస్తుంది అన్నమాట. సో మనం ఈరోజు ఫ్రెండ్షిప్ డే స్పెషల్ గా మన స్కూల్ మెమరీస్ నుంచి కాలనీ గ్యాంగ్ వరకు, నవ్వుల నుంచి అల్లరి వరకు చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాము. సో మీ సండే మార్నింగ్ ని నాతో స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ కాల్స్, మీ స్టోరీస్, మీ నవ్వులు ఇవన్నీ మార్నింగ్ మంత్రాన్ని ఇంకా స్పెషల్ గా చేస్తాయి. సో మీరు వింటున్నారు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్, అండ్ నేను మీ ఆర్జే శృతి వెంకట్, మీ సండే మార్నింగ్ కంపానియన్ ఓన్లీ ఆన్ రేడియో సెర్బి 107.9 FM HT3 సౌండ్స్ లైక్ హోమ్. అండ్ నెక్స్ట్ సండే మళ్ళీ ఇంకో కొత్త థీమ్, ఇంకో కొత్త జర్నీ, ఇంకో మంచి మెమరీస్ తో కలుద్దాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, హెల్దీగా ఉండండి, అండ్ మీ ఫ్యామిలీతో మంచిగా టైం స్పెండ్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు హైడ్రేట్ యువర్ సెల్ఫ్ బికాస్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హాట్ అవుట్ సైడ్. అండ్ దిస్ ఇస్ మీ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీక్. బై బాయ్. ఇంకొక మంచి సాంగ్ లైన్అప్ చేసా ఫ్రమ్ ఆర్ఆర్ఆర్. Signing off. See you next week. Bye-bye. Inkoka manchi song lineup chesa from RRR.

0: ఎన్నిసార్లు చెప్పినా ఎడం చెత్త తిండం మానవే.
1: ఆకలికి చేత్తో సంబంధం ఏంటమ్మీ? ఏంటిపోయా
2: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 10 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడ ఉన్న వాళ్లకి మనం చూపించే మర్యాద. బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non vegetarian classics daaka.
6: ఇదిగో మంచి మనసు తెలిపేది స్నేహం, మనిషి విలువ నిలిపేది స్నేహం.
7: స్నేహానికి ఎంత చక్కటి నిర్వచనం ఇచ్చావానం చెల్లి. వాడమ్మా,

రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 అమెరికాలో తిరుగునిస్తాం. రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్. అమెరికాలో ది నెంబర్ వన్ తెలుగు రేడియో ఛానల్ అండ్ డాలస్ లో ది నెంబర్ వన్ ట్రెండింగ్ తెలుగు రేడియో ఛానల్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం హెచ్డి 3 సిగ్నేచర్ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ స్వాగతం, సాదర స్వాగతం. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని తెలుస్తున్నాను. మళ్ళీ ఒక వారాంతం ముగి రోజు, సో ఆదివారం ఈరోజు. ఐ నో డెఫినెట్లీ మండే బ్లూస్ ఇవన్నీ కూడా మొదలై ఉంటాయి చాలా మంది ఆల్రెడీ, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్స్ ఏ సండే, ఇంకా మొత్తం రోజంతా ఉంది కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఏ ఫ్యాంటాస్టిక్ డే. ఈరోజు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. మళ్ళీ మీ ముందుకి 3 గంటల పాటు సాగే ఈ సిగ్నేచర్ కార్యక్రమం, రేడియో సురభి సిగ్నేచర్ కార్యక్రమం, ప్రతి శని ఆదివారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు ప్రసారమవుతుంది 3 గంటల పాటు. ఈరోజు ఈ కార్యక్రమంలో నేను చేసే ఈ కార్యక్రమంలో ఎప్పటిలాగే ఆటలు, మాటలు, పాటలు, వినోదం, విజ్ఞానం ఈరోజు కాస్త తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ రోజుకు సంబంధించిన కొన్ని మంచి మాటలు, పాటలు, అలాగే కబుర్లు మీ అందరి దగ్గర నుంచి ఆశిస్తున్నాను. సో అందరికీ ఈరోజు ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఏంటో తెలిసే ఉంటుంది ఈ పాటికి. ఎందుకంటే మా శృతి వెంకట్ షీ ఆల్రెడీ డిడ్ 2 అవర్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ 8 to 10 అండ్ అందులో తను మాట్లాడే మాటలు, వేసిన పాటలు బట్టి ఈరోజు ప్రత్యేకత ఇంతవరకు విన్న వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడే వింటున్న వాళ్ళకి అసలు ఈ రోజు అంటే ఈ రోజు ప్రత్యేకత ఏంటో తెలియని వాళ్ళకి ఇప్పటి నుంచి అర్థమవుతుంది. మనిషి జీవితంలో ఎన్నో బంధాలుంటాయి. ఏ బంధం విశిష్టత దానిదే, దేని ఇంపార్టెన్స్ దానిదే. ఎందుకంటే ఇన్ని రిలేషన్స్ లో ఏది గొప్పదని ఎలా చెప్పగలం? కానీ కాలం మారినా దూరం పెరిగినా మనసులో మాత్రం ఎప్పటికీ చెరిగిపోని బంధాలు కొన్ని ఉంటాయి. అవసరం కోసం కాదు, ఆప్యాయతతో తోడుండే బంధాలు. రక్త సంబంధం లేకపోయినా కూడా మనసులో ఏర్పడిన ఒక అందమైన అనుబంధం. సో ఇలాంటివి కొన్ని నిర్వచనాలు కొన్ని కొన్ని రిలేషన్స్ కి డిఫైన్ చేస్తారు. ప్రతిరోజు మాట్లాడకపోయినా కూడా, ఎప్పుడో ఒకసారి పలకరించినా కూడా, మధ్యలో దూరం ఉన్నా మనసులు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉండేదే స్నేహబంధం. సో మనిషికి తల్లితోటి, తండ్రితోటి, భార్యతోటి, పిల్లలతోటి ఇలాగా రకరకాల సత్సంబంధాలు, అనుబంధాలు, బంధాలు ఉన్నా కూడా అందులో కొన్ని బంధాలు మాత్రం ప్రత్యేకమైన ఉంటాయి. అంటే ఎన్ని బంధాలున్నా కూడా అన్నిటిలోకి కామన్ గా ఉండేది స్నేహం. సో అందుకే ఒక పెద్ద మనిషి అంటాడు, సృష్టిలో తీయనిది స్నేహమేనో అంటాడు. సో అటువంటి స్నేహాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే రోజు ఈరోజు ఫ్రెండ్షిప్ డే, స్నేహోత్సవం అనొచ్చ, స్నేహితుల దినోత్సవం అంటారు, లేకపోతే అలాగే స్నేహోత్సవం అనొచ్చేమో. సో అటువంటి ఫ్రెండ్షిప్ డే ఈరోజు. సో ఈ రోజుని ఫ్రెండ్షిప్ డేగా గుర్తిస్తూ రేడియో సురభిలో సిగ్నేచర్ కార్యక్రమంలో సరదాగా కాసేపు ఫ్రెండ్షిప్ డే గురించి, ఫ్రెండ్షిప్స్ గురించి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ముందుకెళ్దాం. ముందుగా మనం విన్న ఈ పాట నాకు ఏ సినిమాలోతో తెలియదు కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. పాట నాకు వింటుంటే జానకమ్మ ఆలపించిన పాట ఇది. పాట వింటుంటే నాకు స్టార్టింగ్ లో ఆ తీసుకున్న విధానం, ఆ రాగం ఏదైతే ఉందో, నాకు జోరు మీద ఉన్నవే తుమ్మెద ఆ పాట గుర్తొచ్చింది. ఆ పాట పాడింది చూసేలా, కానీ ఈ పాట పాడింది జానకమ్మ. స్నేహం గురించి గొప్పగా నిర్వచించారు ఈ పాటలో. సో స్నేహానికి సంబంధించిన కొన్ని పాటలు విందాం. వింటూ మీకు కూడా ఏమైనా పాటలు వినాలనిపిస్తే గనక ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో 9726361966. ప్లీజ్ డూ పుట్ ఇట్ ఇన్ యువర్ స్పీడ్ డయల్.

రైట్. ఈ పాటలో సత్యనారాయణ కైకాల సత్యనారాయణ ఆయన డాన్స్ చూస్తే కనుక మళ్ళీ తర్వాత ఎప్పుడు ఈ రకంగా చేయలేదు. ఎందుకంటే ఒంటి కాలు మీద గెంతడం ఇవన్నీ కూడా కైకాల సత్యనారాయణ ఆయన చేశారంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే తర్వాత సినిమాల్లో ఎక్కడా పెద్దగా డాన్స్ చేసిన దాఖలాలు లేవు. కానీ నేను డిస్కవర్ చేసింది ఏంటంటే ఈ మధ్యకాలంలో కైకాల సత్యనారాయణ గారికి డ్యూయెట్ ఎవరికైనా తెలుసా? అసలు కైకాల సత్యనారాయణకి డ్యూయెట్ అంటే కొన్ని పాటలు ఉన్నాయి ఆయనకి ప్రత్యేకించి, లైక్ యమలేలో తీసుకుంటే ఆయన యముడుగా వేసిన పాత్రకి అలాంటి కొన్ని పాటలున్నాయి. ధూమ్ తక అభివందనం యమరాజాగ్రాణి ఇలాంటి పాటలు అయితే ఉన్నాయి. కానీ జస్ట్ లైక్ హీరోస్ కి డ్యూయెట్స్ ఉన్నట్టుగానే కైకాల సత్యనారాయణ కూడా డ్యూయెట్ ఉంది. అది ఎవరితో ఉండదో తెలుసా? రమ్యకృష్ణతో ఒక డ్యూయెట్ సాంగ్ ఉంది. కాకపోతే ఈ సినిమా మరి బయటకు వచ్చిందో అసలు ఆ పాట, అసలు లేకపోతే సినిమా వచ్చినా కూడా ఈ పాట ఉందో లేదో సినిమాలో నాకు తెలియదు. కానీ యూట్యూబ్ లో అయితే ఉంది. ఎప్పుడైనా ట్రై చేయండి కైకాల సత్యనారాయణ రమ్యకృష్ణ అని కొడితే మీకు వాళ్ళిద్దరితో కలిసిన ఒక పాట వస్తుంది. అందులో స్టెప్లు కూడా వేస్తారు ఆయన. నవరస నటన సార్వభౌముడు కైకాల సత్యనారాయణ. ఆల్ రైట్, ఈ పాటలో స్నేహం గురించి మళ్ళీ ఒక నిర్వచనం ఉంటుంది. జీవితంలో మనకి ఎంతో మంది పరిచయం అవుతారు. అంటే ఏదైనా కూడా ఎక్కడైనా కూడా ఒక పరిచయంతో మొదలవుతుంది అంతే కదా. కానీ కొందరు మాత్రమే ఆ పరిచయాన్ని దాటి లోపలికి రాగలుగుతారు. అవే స్నేహాలుగా మారుతాయి. స్నేహం అంటే అది థిక్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అది కాదు. స్నేహం అంటే అదొక ప్రయాణం. పరిచయం దాటి వచ్చిన తర్వాత ఒక ఇద్దరు మనుషులు, ఇద్దరు వ్యక్తులు కలిసి చేసే ప్రయాణం స్నేహం. కానీ ఆ స్నేహం బంధంగా మారడానికి చాలా కాలం పట్టచ్చు. ఎందుకంటే స్నేహం అనేది ఒక బంధంగా మారడానికి ఆలోచనలు కలవాలి, అభిప్రాయాలు కలవాలి, అలవాట్లు కలవాలి, ఆచార వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి కూడా కలవాలి, సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉంటే అవి కూడా కలవాలి. సో అవన్నీ కలిసిన తర్వాత, దృఢంగా మారిన తర్వాతే ఒక బంధం అనేది ఏర్పడుతుంది. సో ఈ బంధం ఒకసారి ఏర్పడిన తర్వాత అది చాలా వరకు కొనసాగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఆ మనుషులు తరచూ మాట్లాడకపోయినా, దగ్గరగా ఉన్నా దూరమైనా కూడా మనసులో ఏర్పడిన ఆ బంధం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. అవే స్నేహ తరంగాలంటాం మనం. మనం కొన్నిసార్లు ఒక వ్యక్తి గురించి ఆలోచించేటప్పుడు మనకి ఇమీడియట్ గా కొన్నిసార్లు ఫోన్లు వస్తుంటాయి. అరే నేను నీ గురించి ఆలోచిస్తాను రా అంటాం. అంటే అవతల వ్యక్తి కూడా మన గురించి ఆలోచించాడు కాబట్టి మనకు ఫోన్ వచ్చింది. అదే సమయంలో మనం కూడా ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. సో ఇలాగ పరస్పరం ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటున్నప్పుడు ఇలాంటివి తటస్థించడం, అంటే ఒక ఫోన్ కాల్ రావడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో అవే బలమైన అనుబంధాలంటే అవే. ఈవెన్ మీకు కొన్నిసార్లు గుర్తుంటే మనం మనసులో అనుకున్న ఒక పాట అవతల వాళ్ళ నోట్లోంచి వస్తుంటుంది. సో అవన్నీ ఏంటి? అవన్నీ ఒక తరంగాలు. ఇట్స్ ఫ్రీక్వెన్సీ, దట్ ఇస్ హౌ ఇట్ రిఫ్లెక్ట్స్. సో స్నేహాలు కూడా, మనకున్న అనుబంధాలు కూడా, ఇవన్నీ కూడా ఒక రకమైన ఒక వేవ్ లెంత్, ఒక ఫ్రీక్వెన్సీ, ఒక తరంగాల మధ్యన నడుస్తూ ఉంటుంది.

కాబట్టే ఈ బంధాలన్నీ, కొన్ని బలమైన బంధాలన్నీ కూడా ఈ రకంగా మనం ఎంత తరచు మనం మాట్లాడుకున్నా మాట్లాడకపోయినా ఫోన్ చేసుకున్నా చేసుకోకపోయినా కూడా అవన్నీ బలంగా నిలుస్తాయి. కానీ అన్ని స్నేహాలు మంచివి అని చెప్పలేం, ఎందుకంటే స్నేహాల్లో కూడా చాలా రకాలుంటాయి, మంచి స్నేహం చెడు స్నేహం. దాని గురించి భర్తృహరి చాలా అద్భుతంగా చెప్తాడు స్నేహం గురించి. ఇది చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కానీ ఒక ఎప్పుడు చెప్తానంటే ఇంకొక పాట వినొచ్చిన తర్వాత అసలు భర్తృహరి స్నేహం గురించి ఏమన్నాడు, ఎంత గొప్పగా దాన్ని వర్ణించాడు, ఉదాహరించాడు, ఒక ఉపమానాన్ని తీసుకొచ్చాడు, అంటే ఒక పోలిగా తీసుకొచ్చి స్నేహం అనేది ఈ రకంగా ఉండాలని చెప్పాడు. కానీ చాలా జాగ్రత్తగా, ఇట్స్ వెరీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, యూ లైక్ ఇట్. ఈ పాట తర్వాత మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకుందాం.

0: రావు గారు నమస్కారం అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: నమస్కారం అండి. మీరు స్నేహం గురించి చాలా బ్యూటిఫుల్ గా సమరైజ్ చేశారు.
0: థ్యాంక్ యూ.
1: ఇట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. నాకు ఇంగ్లీష్ లో ఒక వర్డ్ వచ్చింది, ఫ్రెండ్షిప్. ద వర్డ్ షిప్ యాక్చువల్లీ సమరైజెస్ ది కంప్లీట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్. వి ఆర్ టుగెదర్ ఇన్ ద సేమ్ షిప్, గో త్రూ ద సేమ్ ఎమోషన్స్, yet we are in the same boat.
0: Beautiful. So you sailing through the same turbulences. All right, Rao garu, meer mee call disconnect ayyandi, please do call back. స్నేహానికి నిర్వచనం అనేక రకాలుగా ఉంటాయి. అంటే పాటల్లో సరే పాటల్లో మనం స్నేహం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. చాలా ఎందుకంటే సినిమా కోసం, సందర్భం సన్నివేశం కోసం మనం ఎన్నో రకాలుగా రాస్తాం. ఈ పాట ప్రాణ స్నేహితుల చిత్రం 1988లో రాజకోటి సంగీత దర్శకత్వంలో వచ్చింది. అండ్ దీనికి గీత రచయిత భువనచంద్ర. స్నేహానికన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా అని లైన్స్ ఏవైతే ఉన్నాయో, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. ఎందుకంటే నేను మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, నిజమైన స్నేహాలు చిరకాలం ఉంటాయి. అవి కొన్ని స్నేహాలు చిగురించి ఆదిలోనే అంతమైపోతాయి. కానీ రియల్ ఫ్రెండ్షిప్స్, కొన్ని రియల్ ఫ్రెండ్షిప్స్ అంటే అగైన్ మళ్ళీ ఆ ఇద్దరు వ్యక్తుల మధ్యన ఆ ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవ్వాలి. ఇందా నేను చెప్పినట్టుగా మన అభిప్రాయాలు, ఆలోచనలకి అందుబాటులో ఉంటేనే అవతల వ్యక్తి ఆ స్నేహాలు అనేవి కలకాలం నిలుస్తాయి. అంటే 20 ఏళ్ల దగ్గర మొదలైన స్నేహం 60 ఏళ్ల దాకా కొనసాగింది అంటే అది నిజమైన స్నేహం. అంటే కొనసాగింది అంటే మధ్యలో ఒడిదుడుకులు రావా, ఇబ్బందులు ప్రతిబంధకాలు ఇవన్నీ ఏమి ఉండవా, కొట్టుకోరా అంటే అఫ్కోర్స్ ఇవన్నీ ఉంటేనే స్నేహం బలపడుతుంది ఇంకా. కానీ దాన్ని మళ్లీ ప్యాచప్ చేసుకుని ముందుకు సాగడంలోనే అసలైన కిక్ ఉంది. కానీ నిందా నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఇందాక ఈ పాటలో అన్నట్టుగా కడదాకా నీడలాగా నిన్ను వీడిపోదురా అని ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తానంటే ఆ పాటలోంచి లైన్ భర్తృహరి స్నేహం గురించి ఒక అద్భుతమైన పోలిక నిర్వచనం తన పద్యం ద్వారా ఇచ్చాడన్నమాట. ఆ పద్యం ఏంటంటే, ఆరంభ గుర్వి క్షయణీ క్రమేణ లఘ్వీపుర వృద్ధి 30 పశ్చాత్, దినస్య పూర్వార్ధ పరార్ధ భిన్న ఛాయేవ మైత్రి కల సజ్జనానాం అంటాడు. అంటే జీవితంలో ఫ్రెండ్షిప్స్ అనేది నీడలాగా ఉండాలంటాడు. అందుకే ఇందాక పాఠాల్లో లైన్స్ ని నేను ప్రత్యేకించి మళ్లీ ఎందుకంటే గుర్తు చేస్తున్నాను, జీవితంలో ఫ్రెండ్షిప్స్ అనేవి నీడలాగా ఉండాలంటాడు. కానీ మళ్లీ నీడలు రెండు రకాలు. ఓకే, నీడలు రెండు రకాలు. ఆ రెండు రకాలు, పొద్దున్న వచ్చే నీడ, సాయంత్రం వచ్చే నీడ. పొద్దున్న వచ్చే నీడ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు ఉదయం లేచి చూస్తే ఏ చెట్లైనా ఏమైనా కూడా చాలా పొడుగ్గా, వాటి నీడ చాలా పొడుగ్గా కనబడుతుంది కదా. చిన్న గడ్డి పరక నీడ కూడా చాలా పొడవుగా ఉంటుంది. కానీ రాను ఆ నీడ, ఆ పొడవు తగ్గిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం వచ్చేసరికల్లా చాలా పొట్టుదైపోతుంది నీడ. అంతే కదా, హోప్ యూర్ గెటింగ్ ద ఐడియా, రైట్? అందరికి తెలిసిందే ఇది, దీని గురించి పెద్ద ఆలోచించక్కర్లేదు. కానీ మధ్యాహ్నం వచ్చే నీడ ఎలా ఉంటుంది? 3 గంటలకు 4 లేకపోతే 5 గంటలకు చిన్నగా మొదలవుతుంది నీడ. మొదలయ్యి అది గంట గంటకి, నిమిషం నిమిషానికి అది ఆ నీడ పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా స్నేహం అనేది పొద్దున్న వచ్చే నీడలా కాకుండా మధ్యాహ్నం లేదా సాయంత్రం వచ్చే నీడలాగా ఉండాలి అంటాడు. అంటే చిన్నగా చిగురించి అది చాలా దూరం సాగాలి. సో ఆ రకంగా ఉండే స్నేహం అది నిజమైన స్నేహం అంటాడు. అందుకే ఆరంభ గురి క్షయణీక్రమేణ, ముందు వచ్చినది ఆ నీడ ఏదైతే ఉంటుందో అది క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంటుంది, క్షణీక్రమేణ అంటాడు. సో అందుకే ఇందాక పాటలో ఉన్న లైన్స్ ని తీసుకొచ్చి మళ్లీ నేను ప్రస్తావించాల్సి వచ్చింది. దీని గురించి ఇంకా మాట్లాడదాం మనం. కమిషనర్ బ్రేక్ లో ఎంటర్ అవుతున్నాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత విల్ కంటిన్యూ అవర్ టాక్స్ అండ్ ఆల్సో మీ అభిప్రాయాలు, స్నేహం గురించి మీ ఆలోచనలు కూడా మీరు పంచుకోవచ్చు. యూ కెన్ కాల్ ద స్టూడియో 972-636-196.

0: శ్రోతలందరూ కూడా రేడియో సర్భి సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తోప్రాణి. ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ బ్రేక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సర్భి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Radhika, next week my office event ki please take care of the catering, okay?
3: Sure. How many people are we expecting?
1: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachchu.
3: Idi office party ya leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
4: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
5: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
6: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
5: అక్క, లైవ్ దోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
6: ఇంకా వేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
5: లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
8: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
7: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ groceries, 1900 Market Place Boulevard, Suite 110, Irving.

0: కనుకముల దోస్తి ఒకటే ఆస్తిరా జబర్దస్తి చేస్తే శాస్తిరా.
1: All right, welcome back to Radio Surabhi 107.9 FMHD3 Signature Show. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి అండ్ మంత్రి గారి వియంకొట చిత్రం నుంచి ఇప్పుడు విన్న ఈ పాట బ్యూటిఫుల్ కంపోజిషన్ బై నన్ అదర్ దాన్ ఇళయరాజా. All right, quick ఒకసారి వ్యాపార బయట చూద్దాం. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నవ్ మేడ్ ఈజీ విత్ A to B's అండ్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గొంగూర రైస్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ అండ్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ అండ్ యూ కెన్ విజిట్ A to B Texas.com ఆర్ యూ కెన్ కాల్ 214-872-2345. బ్యాక్ టు స్కూల్ సీజన్ వచ్చేసింది. అయితే మీ కిడ్స్ స్మైల్ స్కూల్ కి రెడీయా? డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ నుంచి స్పెషల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ స్కూల్ ఏజ్ కిడ్స్ కి డెంటల్ ఎగ్జామ్ అండ్ క్లీనింగ్ ఓన్లీ ఫర్ $99. మీ పిల్లల హెల్తీ స్మైల్ కోసం ఈ లిమిటెడ్ ఆఫర్ ని అందిస్తున్నారు డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. యూ కెన్ కాల్ 972-484-5400 అండ్ బుక్ యూర్ అపాయింట్మెంట్ రైట్ టుడే ఆర్ యూ కెన్ విజిట్ దెమ్ 3234 ఫారెస్ట్ లైన్ డాలస్. ఇట్స్ డాలస్ స్మైల్స్ dental and orthodontics. The ultimate pan india dance concert is coming that is to the Texas Trust Theater on Saturday. Sorry, this is already done. I'm sorry. Okay, manam snehin gurinchi maatladutnam. Snehin gurinchi manam maatladutu bold rakrakala vishayalni manam prasthavinchukuntu vastunnam. అయితే స్నేహం అంటే అంత సులువు కాదు. భర్తృహరి చెప్పినట్టుగా ఇందాక స్నేహం ఎలా మొదలవ్వాలి ఎలా ఉండాలి అని చాలా చక్కగా చెప్పాడు. పొద్దున్న నీడలా కాకుండా మధ్యాహ్నపు నీడలాగా సాయంత్రపు నీడలాగా ఉండాలి. అంటే చిన్నగా మొదలయ్యే నీడ అది పెరుగుతూ పోవాలి. ఆ రకంగా ఉండాలి స్నేహం అనేప్పుడైనా కూడా. కానీ స్నేహం లేదని చెప్పినట్టుగా మంచి స్నేహాలు ఉంటాయి చెడు స్నేహాలు ఉంటాయి. మన పిల్లలు అంటుండే వీడి స్నేహాలతో చెడిపోతున్నాడు చెడు స్నేహాలండి అని. సో అలాగా పిల్లలందరూ చిన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి అభిప్రాయాలు ఎటువంటి ఆలోచనలు లేనప్పుడు కుళ్ళు కల్మషాలు లేకుండా అందరూ ఒకటే ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండగలిగేది బాల్యం. ఆ బాల్యంలో స్నేహాలు నిజంగా స్వచ్ఛమైన స్నేహాలు. వీళ్లు వాళ్లు తరతమ భేదాలు లేకుండా స్నేహాలు చేసేది ఆ వయసులో. కానీ ఆలోచనలు పెరుగుతున్న కొద్దీ ఇది నీది నాది అనేది ఎక్కువ అవుతున్న కొద్దీ స్నేహాల్లో అంతరాలు ఏర్పడతాయి. డిఫరెన్సెస్ ఇన్ ది ఫ్రెండ్షిప్ దెన్ దోస్ ఫ్రెండ్షిప్స్ బికమ్ ఈవెన్చువల్లీ ది గ్రో ఇంటూ టాక్సిక్ రిలేషన్స్. ఈ రకంగా ఆ రకంగా మారుతాయి. కానీ ఏదైనా కూడా మనిషి ఆలోచనలను అంతా ఉంటుంది కాబట్టి ఆలోచనలు మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తులతోటి ఎప్పుడైనా కూడా చాలా వరకు స్నేహాలు ఎప్పుడు బానే ఉంటాయి. అంటే కలమైత్రి అంటారు. కలమైత్రి అంటే దుర్జనులతోటి స్నేహం, అంటే చెడువారితోటి స్నేహం. ఆరంభంలో చాలా గొప్పగా ఉంటుంది అది, కానీ పోను అది నశిస్తుంది. కానీ సజ్జనుల మైత్రి అంటే మంచి వాళ్ళతోటి స్నేహం ఎప్పుడైనా కూడా ఆరంభంలో తక్కువగా అనిపించినా కూడా కాలం గడుస్తున్న కొద్దీ అది ఎప్పుడూ బలపడుతూనే ఉంటుంది. మంచి వాళ్ళతో స్నేహం అనేది

హలో, ఇప్పుడు మీకు చాలా కామ్ గా క్వైట్ గా కొన్ని కొన్ని కొన్ని స్నేహాలు అలాగే మొదలవుతాయి. మీ జీవితాల్లో చాలా మంది ఖచ్చితంగా యూ మైట్ హావ్ ఎక్స్పీరియన్స్. అసలు మీరు అనుకోని విధంగా కొంతమంది స్నేహం ఏర్పడి అది నెమ్మదిగా అది అద్భుతమైన స్నేహాలుగా మారే ఉండే. కొన్ని కొంత మీరు గమనించి ఉంటే కనుక, కొన్ని మీ జీవితంలో అయి ఉంటే కనుక, కొన్ని కొన్ని స్నేహాలు చాలా కొంతమందితోటి చాలా కామ్ గా ఉంటారు. వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. సో అటువంటి వారితో అంటే ఒక భయం అయితే ఉంటుంది, వీడు ఎక్కువ మాట్లాడలేదు రా బాబు, వీడు ఇంకా ఏం ఆలోచిస్తున్నాడో, ఏ ఉగ్ర రూపాయలు ఉన్నాయో ఆ బుర్రలో అని అనుకుంటాం. కానీ వారిని ఒకసారి తట్టిన తర్వాత, వాళ్ళ ఆలోచన తట్టి లేపిన తర్వాత, వారితో స్నేహం ప్రయాణం అనేది మొదలైన తర్వాత ఒక అద్భుతమైన ప్రపంచం మనలో చూపిస్తారు వాళ్ళు. అంటే ప్రతి ఒక్క స్నేహితుడు, ప్రతి ఒక్క వ్యక్తిని మీరు మీకు పరిచయం ప్రతి ఒక్క వ్యక్తి మనలో ఒక ప్రపంచాన్ని లేపి చైతన్యవంతం చేస్తాడు. కొంతమందితో స్నేహం సాహిత్య లోకాన్ని పరిచయం చేస్తుంది, కొంతమందితో స్నేహం ఒక సంగీత ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. సో ఇలాగా రకరకాల స్నేహాలు ఉంటాయి. సో అవన్నీ కూడా మళ్ళీ ఈ పాట తర్వాత మనం మాట్లాడదాం. ఈ పాట వింటూ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో 972-636-1966.

0: జ్ఞాపకం ఉందిరా, కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవగాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పెట్టకథ చెప్పుకుంటారు అంతే.

ఆల్ రైట్. అనుబంధం చిత్రం నుంచి మీరు ఇప్పుడు వినే పాట లవ్లీ లవ్లీ. What is it? Singing by SPB. And సినిమా లో మీకు సినిమా గుర్తుంటే గనక నాగేశ్వర రావుకి డ్రైవర్ గా ప్రభాకర్ రెడ్డి ఆయన క్యారెక్టర్ ఉంటుంది. ఇద్దరి మధ్యన అనుబంధం అంటే నాగేశ్వరరావు అంత గొప్పవాడైనా కూడా అంతస్తులో స్టిల్ తన స్నేహాన్ని తన డ్రైవర్ అయిన ప్రభాకర్ రెడ్డి తోటి ఇంకా కొనసాగిస్తూనే ఉంటాడు. సో దాని ఆ సన్నివేశాన్ని సందర్భంగా తగినట్టుగా ఈ పాట కూడా ఉంటుంది అండ్ సాహిత్యం కూడా ఉంటుంది. ఆల్రైట్, సో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మనం ఈరోజు ఫ్రెండ్షిప్ గురించి అలా కొన్ని మాటలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. సరే, ఫ్రెండ్షిప్ అన్నాం, సో దాంట్లోనే మరి ఎటువంటి కల్మషం ఏమీ ఉండకూడదు, నిజాయితీగా ఉండాలి అని అనుకుంటాం. కానీ ఎప్పుడైనా కొన్ని కొన్ని విషయాల దగ్గర వస్తే కొన్ని కొన్ని నేరుగా స్పష్టంగా మనం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్, మీ అందరికీ ఒక ప్రశ్న. ఇప్పుడు ఒక మన ఫ్రెండ్షిప్ ఒక మంచి ఫ్రెండే ఉన్నాడు, మీకు తను ఏదో ఒక పార్టీకి వెళ్తున్నారు, తను కూడా ఒక మంచి డ్రెస్ వేసుకు వచ్చాడు, తను అనుకున్న మంచి డ్రెస్, మిమ్మల్ని అడిగాడు ఈ డ్రెస్ ఎలా ఉందిరా అని, అది మీకు నచ్చలేదు. ఆర్ మీరు పార్టీకి వచ్చిన తర్వాత పార్టీకి వెళ్లే ముందు అడిగినప్పుడు మీకు పార్టీకి వెళ్లే ముందే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ అడిగాడు ఈ డ్రెస్ ఎలా ఉంది బాగుందా అని, మీకు మనసులో యాక్చువల్ నచ్చలేదా, కానీ ఏం చెప్తారు మీరు? కానీ మంచి ఫ్రెండ్, మీరు నిజాయితీగా ఉంటారు, కానీ అతను చాలా సెన్సిటివ్ కూడా, కొన్ని విషయాలు బాధపడతాడు. అంటే మీరు నిజం చెప్తారా అతని సుఖం కోసం? అతను నిజంగా బాగాలేదు ఆ డ్రెస్, బయట చూస్తే చాలా మంది అవుతారేమో కూడా, కానీ అలా చెప్తే బాధపడతాడు. మరి ఏం చేస్తారు మీరు అలాంటి సందర్భంలో? కాల్ స్టూడియో 972-636-1966. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అంటే ఇట్ ఈస్ యూ హ్యావ్ టు మేక్ సమ్ ఛాయిసెస్. సో వాట్ కైండ్ ఆఫ్ ఛాయిస్ డు యూ మేక్?

ఆయన దళపతి చిత్రం నుంచి విన్నాయి లవ్లీ సాంగ్. అండ్ వరలక్ష్మి వ్రతం ఈజ్ అరౌండ్ ది కార్నర్ అండ్ ఇండియా బజార్ హ్యాస్ ఎవ్రీథింగ్ యూనిక్. సో ఫ్రమ్ శ్రావణ మాసంస్ ఆథెంటిక్ పూజ స్పెషల్స్ టు ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్, టర్మరిక్, కుంకుమ, బీటల్ లీవ్స్, డెకరేటివ్ పూజ ఐటమ్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్ అండర్ వన్ రూఫ్. గో విజిట్ ఇండియా బజార్. ఆల్రైట్. సో ఇందాక ఈ పాట ముందు ఒక ప్రశ్న అడిగాను. మీ ఫ్రెండ్ ఒక డ్రెస్ వేసుకుని వచ్చి ఈ డ్రెస్ ఎలా ఉంది అని అడిగితే మీరు మీకు నచ్చలేదు మనసులో, సో మీరు ఏం చెప్తారు నిజంగా? కానీ ఆ ఫ్రెండ్ చాలా సెన్సిటివ్, మీరు బాగుందని చెప్తారు బాగలేదని చెప్తారు. హౌ డు యూ మేక్ యువర్ చాయిస్? ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఇస్ ఫ్రెండ్షిప్స్ అనే కాదు, జీవితంలో ప్రతి అడుగు అడుగునా కూడా మనం లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ చాయిసెస్, కాంప్రమైజెస్ అండ్ చాయిసెస్. సో ఎటువంటి చాయిస్ చేసుకుంటున్నాం అనే దాన్ని బట్టి కూడా తర్వాత మన వేసే అడుగు ఉంటుంది. ఎందుకంటే లైఫ్ ఇస్ జస్ట్ నాట్ విత్ ఇన్ చాయిసెస్, ఇట్స్ ఆల్సో చాయిస్ బిట్వీన్ ప్రిన్సిపల్స్ అండ్ వాల్యూస్, ట్రూత్ అండ్ లాయల్టీ. సో ఇన్ని రకాల విషయాల మధ్యన ఊగిసలాడుతుంటుంది కాబట్టి జీవితం చాలా కష్టం అవుతుంది. అందుకే స్నేహాలు అనేవి అంత సులువు కాదు. ఎందుకంటే ఎవరి ప్రిన్సిపల్స్, ఎవరి వాల్యూస్, ఎవరి ఆలోచనలు, ఎవరి అభిప్రాయాలు ఎవరికి వాళ్ళు ఉంటాయి కాబట్టి ఎదుగుతున్నప్పుడు మీకు చాలా భేదాభిప్రాయాలు వస్తాయి. అవన్నీ కూడా భేషజాలకి, వైరుధ్యాలకి, విభేదాలకి ఇవన్నీ దారితీస్తుంటాయి. కానీ వీటన్నిటి మధ్యన కూడా అన్నిటినీ ఒడ్డి తట్టుకుని నిలిచేదే నిజమైన స్నేహం, వారే నిజమైన స్నేహితులు. సో ఇటువంటి స్నేహం గురించి ఏనుగు లక్ష్మణ్ కవి, కవులంటేనే వాళ్ళు చాలా సూక్ష్మ దర్శనం ఉంటుంది, అలాగే చాలా జాగ్రత్తగా అన్ని దగ్గరగా పరిశీలించాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు రాయాలి అంటే, వాళ్ళ రాతల్లో నిక్షిప్తం చేయాలంటే చాలా తీవ్రమైన పరిశీలన, అలాగే సూక్ష్మ దర్శనం వాళ్ళకి ఉండాలి. సో అటువంటి కవుల్లో ఏనుగు లక్ష్మణ్ కవి స్నేహం గురించి చాలా గొప్పగా నిర్వచిస్తాడు, ఒక మంచి ఉపమానాన్ని తీసుకొస్తాడు. ఇందాక భర్తృహరి ఏ రకంగా అయితే నీడను పోల్చి స్నేహాన్ని, నీడతో స్నేహాన్ని ఎలా పోల్చాడు

ఏనుగు లక్ష్మణ్ కవి కూడా ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి దాంట్లో స్నేహం అనేది ఎలా ఉంటుంది అనేది ఒక అద్భుతంగా చెప్పాడు. సో దాన్ని కూడా మనం కాసేపట్లో విందాం. సరే, ఈ స్నేహం గురించి ఈరోజు బోల్డ్ అని చాలా మంది చాలా చాలా రకాల కొటేషన్స్ రాశారు. సో అవి కూడా పట్టుకొచ్చారు సరదాగా. అంటే చాలా మంది చాలా రకాలుగా రాస్తారు కదా, అవి కూడా చాలా సరదాగా ఉంటాయి. సో భాషలు వేరైనా భావాలు ఒకటే, మనసులు వేరైనా మనసంత మమతాను రాగాలు ఒకటే, దారులు వేరైనా గమ్యం ఒకటే, నువ్వు నేను వేరైనా మనం స్నేహం మన స్నేహం ఒకటే అంటూ ఈ సినిమాలో ఈ హీరోలు చెప్తున్నారు. ఈ సినిమా ఈ పాట వింటూ ఇది ఏ సినిమానో తెలిస్తే కాల్ ద స్టూడియో 9726361966.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: A day 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
3: ఐ హావ్.
2: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
5: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ షో. ఈ రోజు కార్యక్రమానికి వ్యాఖ్యాతని రవి తూపరాని. స్నేహం ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్నేహం గురించి మనం మాట్లాడుతున్నాం. అండ్ బ్రేక్ ముందు నేను ప్రస్తావించినట్టుగా ఏనుగు లక్ష్మణ్ కవి అసలు మన రోజువారి చూసే కొన్ని విషయాల్లో స్నేహాన్ని ఉదాహరించి ఎలా చెప్పారో చూద్దాం. పాలు, నీళ్లు ఈ రెండింటిని స్నేహానికి ఉదాహరణగా తీసుకున్నారు ఆయన. ఒక గిన్నె పెట్టి మంట మీద పాలు మరిగించడానికి పెట్టాం మనం. సో పెట్టి దాంట్లో కొంచెం నీళ్లు కూడా పోసాం. ఆ పాలు అనుకుంటాయంట, అర్రే నీళ్లు వచ్చాయరా అని చెప్పి తన పాలు ఏం చేస్తుందంటే నీళ్లని తనలో కలుపుకుంటుంది. ఆ నీళ్లకు కూడా పాల రంగుని ఆపాదిస్తుంది. అంటే ఆ నీళ్లు కూడా పాలల్లాగా మారిపోతాయి, స్వచ్ఛంగా తెల్లగా మారిపోతాయి. అంటే మంచి స్నేహం, మంచి వారితో స్నేహం ఎప్పుడైనా కూడా అటువంటి మార్పులను తీసుకొస్తుంది. అంటే అక్కడ దాకా ఈ పాలు మరుగుతున్నప్పుడు, పొంగుతున్నప్పుడు అంటే నీళ్లు కూడా చాలా ఒక థ్యాంక్స్ చెప్పుకుంటాయి పాలకి. ఏంటంటే అరే నన్ను తనలో కలుపుకున్నాడు రా, నన్ను తన మంచితనాన్ని నాకు ఇచ్చాడరా అని నీళ్లు అనుకుంటాయి పాల గురించి. కానీ కింద నుంచి మంట అదేం చేస్తుందంటే పాలని మరగబెడుతూ ఉన్నప్పుడు పాలు పొంగుతూ ఉంటాయి. పొంగుతున్నప్పుడు గిన్నె పైకి వచ్చిన తర్వాత అవి పాలు ఏం చేస్తాయంటే ఇంకా పొంగడానికి రెడీగా ఉన్నప్పుడు నీళ్లు ఏం చేస్తాయి, నీళ్లు చాలా బాధపడతాయి. అరే నాకు అంత నాకు తన లక్షణాలన్నీ ఇచ్చిన ఈ పాలు ఇప్పుడు చాలా మంట పెట్టి మరిగిపోతుంది, అది మంటలో పడిపోతుంది అని చెప్పి పాలు బాధపడి ఏం చేస్తాయి, నీళ్లు బాధపడి ఏం చేస్తాయంటే ఆ పొంగుతున్నప్పుడు పాలకు ముందే నీళ్లు వెళ్లే మంటలోకి దూకుతాయి. అంటే వాటి ధర్మాలు చూసుకున్నా కూడా, పాల ధర్మం నీళ్ల ధర్మం చూసుకున్నా కూడా రెండింటిలోనే తొందరగా ఆవిరయ్యేది నీళ్లే. కాబట్టి నీళ్లు వెంటనే నాకు పాలు ఆశ్రయం ఇచ్చాయి, తన మంచితనాన్ని తన సుగుణాలని అన్నిటినీ నాకు ఇచ్చాయి. కాబట్టి వాటికి రెసిప్రోకల్ గా నేనేం చేస్తానంటే నీళ్లు అనుకుంటాయంటే నేను వెళ్ళి మంటలో దూకేస్తానని చెప్పేసి ముందు ఆ పొంగుతున్నప్పుడు నీళ్లు వెళ్ళి మంటలోకి దూకుతాయి. తర్వాత అఫ్ కోర్స్ పాలు కూడా నెమ్మదిగా పడతాయి అనుకోండి. సో స్నేహానికి ఉన్న ఒక మంచి సత్సంబంధాన్ని, ఒక మంచి రిలేషన్ ని నీళ్లు పాల ద్వారా ఏనుగు లక్ష్మణ్ కవి ఆ రకంగా మనకి చెప్పారు. అంటే కవి అంటేనే రవి గాంచిన చోట కవి గాంచిన అన్నట్టుగా. సో కవి దర్శించినది ప్రపంచంలో ఏది ఉండదు. ముఖ్యంగా కొంతమంది కవులు అంటే సినీయేతర అంటే సినిమాలో కాకుండా బయట కవులు కూడా చాలా మంది చాలా వాటి మీద కవిత్వాలు, రచనలు ఇవన్నీ రాశారు. సో వాళ్ళందరికీ కూడా రకరకాల విషయాల పట్ల అవగాహన ఉండాలి. ముఖ్యంగా సినిమాలో ఉన్న వాళ్ళకైతే చాలా రకాల అంశాలు, సన్నివేశాలు, సందర్భాలు, రకరకాల ఛాలెంజెస్ ఉన్న కాంటెక్స్ట్ అన్ని ఇవ్వబడతాయి. కాబట్టి సినీ రచయితలకు ఇంకా ఎక్కువ పరిజ్ఞానం ఉండాలి ప్రపంచం మీద. తర్వాత ఈ పాటని కోరిన వారు అనురాధ గారు. దిస్ ఇస్ బ్యూటిఫుల్ సాంగ్. ఈ పాట వినండి. ఈ పాట ఎవరు పాడారో కాల్ చేసిన స్టూడియోకి అనురాధ గారే కదా, ఎవరైనా వింటున్న వాళ్ళు ఎవరైనా కూడా 9726361966 లిజన్ టు దిస్ సాంగ్ అండ్ టెల్ మీ హూ సాంగ్ దిస్ సాంగ్.

స్నేహం కోసం చిత్రం నుంచి విన్నాయి పాట. ఇందాక పాట వేసే ముందు అడిగిన ప్రశ్న ఏంటి, ఈ పాట ఎవరు పాడారని. అనురాధ గారు గుర్తొచ్చిందా ఎవరు పాడారన్నది, తెలిసిందా? నాకు తెలుసు మీరు ఎవరనుకుంటున్నారన్నది, బాలు కాదు, రాజేష్ కృష్ణన్. సో ఆయన పాడారు ఈ పాట. కానీ ఈ పాట విన్న కొత్తల్లో నేను కూడా చాలా చాలా చాలా బాలుగా పాడారు అని ఒక భ్రమలో ఉండి, తర్వాత రాజేష్ పాడాడు అని తెలుసుకున్న తర్వాత ఒక్కసారి సంభ్రమాశ్చర్యాలకి గురయ్యాను నేను కూడా. వాయిస్ ఎంత దగ్గరగా ఉంటుందంటే బాలుకి. బాలు అంటారు, నువ్వు ఈ పాడుతుంటే నాలాగా పాడుతున్నావు, నాలాగా ఉంది, నీకు గుర్తింపు ఎక్కడ వస్తుంది, పర్వాలేదు రాకపోయారు పర్వాలేదు మీకు మీలా పాడుతాం అంటే నాకు అంత సంతోషం చెప్పేసి ఆయన ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. అసలు ఈ సినిమాలో కూడా చిరంజీవి ఒక పనివాడిగా వేస్తాడు. ఇక్కడ వేస్తే ఆయన రవిరాజా అని ఆయనకి దగ్గర స్నేహితులు ఒకరు ఉంటే అతను నచ్చలేదు. బయట ఎక్కడో చెప్పారు ఎవరికో, చిరంజీవి గారు ఈ సినిమాలో ఈ రకమైన వేషం నప్పలేదు, నాకు ఎందుకో ఇది సినిమా ఆడుతుందో లేదో అన్న డౌట్ గా ఉంది అది అని ఎవరితోనంటే ఆయన వార్త నెమ్మదిగా వెళ్ళి చిరంజీవికి తెలిసింది. చిరంజీవి తర్వాత మందలించారు ఏంటంటే ఇన్ని కోట్లు పెట్టి తీసే సినిమాని ముందే మనం ఇలా ప్రచారం చేయకూడదు, సినిమా బాగుంది బాగాలేదు అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు చూసిన తర్వాత మనం ఎవరు అని చెప్పి. కానీ ఈ సినిమా అంటే ఆశించిన రీతిలో నిజంగా ఆడలేదు, కానీ పాటలు మొత్తం చాలా బాగుంటాయి. సి రాజ్ కుమార్ సంగీత దర్శకత్వం. ఈ పాటలు ముఖ్యంగా సాహిత్యాన్ని తీసుకుంటే స్నేహం గురించి సిరివెన్నెల అత్యద్భుతంగా రాసిన పాట ఇది. మీ సుమ్మను నేస్తామా సరే అది సరే, ఏటిగట్టు చరణాలు వస్తే ఏటిగట్టు చెబుతుంది అడుగు మన చేప వేట కథలు, మర్రి చెట్టు చెబుతుంది పంచుకుని తిన్న సద్రుచులు. అసలు ఈ లైన్స్ ని మనం తలుచుకుంటేనే ఎవరైనా మీరు పల్లెటూళ్ళ నుంచి ఆ రకమైన రోజుల నుంచి వచ్చి ఉంటే కనుక ఇలాంటి పాటలు విన్నప్పుడు ఇలాంటి సాహిత్యం విన్నప్పుడు చెవులు అమృతం పోసినట్టు ఉంటుంది. అండ్ అది తిరిగి ఆ జ్ఞాపకాలు దంతరులోకి మొత్తం అంతా పట్టుకునిపోతాయి ఇవన్నీ కూడా. సరే ఇది ఒకటో చరణం అయితే రెండో చరణం చూడండి. ఇద్దరు అంటే ఒకళ్ళు జమీందారు ఇంకొకళ్ళు పన్నెండు అయినా కూడా ఇద్దరు మధ్యన

కొన్ని లైన్స్ అసలు బ్యూటిఫుల్ లైన్స్ అండి. మీరు ఒకసారి ఎప్పుడైనా పాట వినండి, ఒక్క తల్లి సంతానం అయినా కూడా మనలాగా ఇద్దరు ఫ్రెండ్స్ ఒకలాగా ఉన్నప్పుడు ఆ తల్లి కూడా ఒకలే అనుకుంటారు చాలా మంది. ఒక్క తల్లి సంతానం అయినా కూడా మనలాగా ఉండగలరా, ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా, నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్నతండ్రి నేనైనా కూడా ప్రేమ పంచిన తీరులో నువ్వు ఏదైతే పంచావో అది నేనైతే నిజంగా పంచగలను అని అత్యద్భుతంగా రాసిన లైన్స్. అండ్ చిరంజీవి కూడా చాలా అత్యద్భుతంగా ఎక్స్ప్రెషన్స్ అవి ఉంటాయి పాటలు. వాట్ ఎవర్, బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ అనురాధ గారు ఫర్ దట్ రిక్వెస్ట్. తర్వాత పాట కోరింది న్యూజెర్సీ రవి గారు. రవి గారు, హోప్ యూఆర్ లిజనింగ్, దిస్ ఇస్ ఫర్ యూ, ఎంజాయ్ దిస్ సాంగ్.

0: రైట్ శ్రీకాంత్ గారు, మీరు అన్నారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్,
0: చెప్పండి.
1: హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.
0: యా
1: సో మీరు మరి అవన్నీ వేస్తారా? ముస్తఫాలు
0: లేదు, ఇంకా ఇంకా ఉంది లైన్ లో పెద్ద
1: అవన్నీ ఉన్నాయా? ఇంకొకటి ఉంటుంది కదా మన స్నేహానికి అంతము, స్నేహానికన్నా మిన్న లోకాన్ని లేదురా అని
0: పడిపోయింది అది బొమ్మ.
1: అది పడిపోయింది, బొమ్మ పడిపోయింది. ఓకే ఓకే. ఇందాక నీలేశ్వరరావు గారు ఫోన్ చేశారంటే మేమందరం ఏం ఫోన్ చేస్తామా అన్ని ఆపుకొని ఇట్లా ఆగి విన్నాం అన్నమాట.
0: ఆయన పెద్ద ఫ్యాన్స్ గా మీరు.
1: అదే ఆయన విలక్షణ శ్రోత కదా, ఆయన విలక్షణ ఆయన రిక్వెస్ట్ ఉంటుందని

0: పూర్వోత్తరాలు చెప్పండి, మేము అప్పుడు వెళ్ళలేదు.
1: మరి రేడియో సరూపిలో ఆర్జెస్ కే కదా, లిజనర్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు. దట్ ఈస్ రేడియో సరూపి.
0: న్యూజెర్సీ రిక్వెస్ట్ పెట్టారంటే మేము మొత్తం రన్నింగ్ ఆపేసాం ఇక్కడ.
1: రవి గారు
0: రాశారా ఈ పాట అని అనిపిస్తుంది మాకు. రవి గారికి శ్రోతల మధ్య హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి.
1: సరే, మీ ఫ్యాన్స్ నుంచి అంత బలమైన రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఆయన ఆ ఎత్తుకి ఆ స్థాయికి ఎదుగుతారని మనం ఆశిద్దాం.
0: తప్పకుండా నెక్స్ట్ ఫ్రెండ్షిప్ డే కల్లా ఆయన రాసేస్తుంటారు మూడు పాటలు. ఇప్పటి నుంచి ఆయన కలం కథం దొక్కుతుంది.
1: ఇంకేముంది, పడుతుంది బొమ్మ, రెడీగా ఉండండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ది కాల్. ఆల్ రైట్, ఆల్ రైట్. ఫ్రెండ్షిప్ డే, ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్నేహం గురించి సరదాగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. స్నేహం అంటే ఇందులో భలే గమ్మత్తులు ఉంటాయి. అసలు ఎస్పెషల్లీ ముఖ్యంగా బర్త్డే, బర్త్డే అన్నాక అసలు స్నేహాలు వెళ్ళి విరుస్తాయి. అసలు ఎలా అంటే, బర్త్డే ఎవడైతే జరుపుకుంటున్నాడో నాకు మళ్ళీ బర్త్డే వద్దురా బాబు అన్న రకంగా చేస్తారు. అది ఎలా చేస్తారు ఏంటన్నది ఈ పాట ద్వారా చూద్దాం. స్టే ట్యూన్డ్, కీప్ లిజనింగ్, ఐల్ బి talking about that after this song. ee paata vintu idi paata ee cinemalo telusthe call chain studio 972-636-1966. Srotrandra kuda radio surabhi signature karyakramam untunnaru ee karyakramaniki vyakhyataga Ravi Chupurani.

0: రైట్ శివశంకర్ చిత్రం నుంచి విన్నాయి పాట. ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మనం ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. అండ్ బ్రేక్ పాటకు ముందు నేను చెప్పింది ముఖ్యంగా బర్త్డేలు. ఇండియాలో ముఖ్యంగా బర్త్డేలు అంటే అందరు కలిసి వరే నాకు పార్టీ ఎదురు అని అడుగుతారు. వాడు సరే చిన్నప్పుడైతే మనకి ఇళ్లలోనే అక్కడ మన అమ్మ వాళ్ళు ఏదో ఇంట్లో చేసేవారు, ఆ నలుగురు ఇంటికి వచ్చేవాళ్ళు ఏదో తినేది వెళ్ళేవారు. సరే కొంచెం పెద్దయిన తర్వాత అయితే కూడా ఈ చదువుకుంటున్న రోజుల్లో గానీ లేకపోతే ఉద్యోగాలు సంపాదించిన రోజుల్లో గానీ అందరూ ఆయన్ని ఒక హోటల్ తీసుకెళ్లి బిల్లు మామూలుగా బాధలు నచ్చినంతగా చేసి బిల్లుని ఒక స్థాయికి తెచ్చి ఇప్పుడు ధర్మేంద్ర పార్టీ అనుకుని ఆ రకంగా బయటపడతారు. నిజంగా బర్త్డే అంటే మళ్ళీ తర్వాత అమ్మో బెంబెలెత్తిపోయే టైప్ లో పరిస్థితి తీసుకొస్తారు. నిజంగా ఫ్రెండ్షిప్ లో ఫ్రెండ్షిప్ కోరుకుంటే కనుక బర్త్డే అన్నాడు అవతల వాడి. ఎవడైతే పుట్టినరోజు జరుపుకుంటాడో వాడి సుఖాన్ని చూడాలి, వాడి సంతోషాన్ని చూడాలంటే నలుగురు కలిసి రూపాయి వేసుకుని వాడికి పార్టీ ఇవ్వాలి తప్ప వాడి దగ్గర నుంచి పార్టీ లాక్కుని వాడిని నేర్పించే రీతిలో బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో చాలా దుర్మార్గం అసలు. అది ఇక్కడ కూడా కొనసాగుతుంది, ప్రపంచంలో చాలా చోట్ల ఇంకా కొనసాగుతుంది. ఆ మెంటాలిటీ ఉంటే ఎక్కడైనా ప్రపంచంలో కొనసాగుతూనే ఉంటుంది. సో వీడెళ్ళి ఇద్దరు స్నేహితులు అంటే బర్త్డేనే అవ్వాల్సిన అవసరం లేదు, ఇద్దరు స్నేహితులు వెళ్తారు. ఇద్దరు ఫస్ట్ టైం ఇద్దరు వెళ్ళినప్పుడు ఒకడు పెడతాడు, పెట్టినప్పుడు ఆ రోజు ఖర్చు ఆ బిల్లు ఒక 200 ఎంత అవుతుంది, సో 100 సరే ఒకడు బనాయిస్తాడు ఒకడు భరిస్తాడు. సరే తర్వాత నువ్వు పెట్టుకుందో లేరా అంటాడు. తర్వాత రెండోసారి ఇద్దరు హోటల్కి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఏదో కాఫీతో టీతో సరిపోతుంది ఆ రోజు, వీడు 20 రూపాయలు మాత్రం అవుతుంది, వాడిదేమో 100 రూపాయలు వీడిదేమో 20 రూపాయలు, తేడా వచ్చిందా లేదా. సో తర్వాత ఇది మామూలుగా పరిస్థితులు బానే ఉన్నంత వరకు అన్ని బానే ఉంటాయి, తేడా పాడాలు వచ్చినప్పుడు లెక్కలు వస్తాయి బయటికి. ఆ రోజు నేను 200 పెట్టానరా, నువ్వు నాకు 20 రూపాయలే పెట్టావు, 80 రూపాయలు ఎవడు తిన్నట్టు ఎప్పుడు ఇస్తావు, ఈ రకమైన లావాదేవీలన్నీ బయటకు వస్తాయి. సో అందుకే ఎప్పుడైనా కూడా ఎవడు దాడు పెట్టుకుంటే గొడవలేదు. సో ఇది చాలా వరకు ఇక్కడ యూస్ లో ఉంటే మీకు అదే కొనసాగుతుంది, ఎవడు ఏడి వీడి ఎవడు వాడిదే ఎవడు డబ్బులు వాడివే. సో వచ్చావా తిన్నావా నాలుగు కబుర్లు చెప్పుకున్నావా ఎవడు బిల్లు ఆడి పే చేసుకున్నావా వెళ్ళిపోయావా, అక్కడతో సుఖం సుఖాంతం కథ మళ్ళీ కలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి మనసు వస్తుంది. అంతేగాని నలుగురు చేరిన ప్రతి చోట ఎవడో ఒకటి భరించాలంటే మాత్రం అది డెఫినెట్లీ దట్స్ నాట్ ది రైట్ వే. సో అది ఒకసారి మేము అది కొన్నిసార్లు పరిస్థితులు వస్తే ఒకసారి అవుతుంది, కానీ 2-3 సార్లు అనేసరికి అక్కడ సంబంధాలు పడతాయి. సో ఇటువంటి డబ్బు దగ్గర ఖచ్చితంగా తేడా పాడాలు వచ్చేది స్నేహానికి వస్తాయి. సో అందుకే చాలా జాగ్రత్తగా డబ్బు దగ్గర వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆల్ రైట్, ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ బ్రేక్, స్టే ట్యూన్డ్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూ calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రేడియా ఇస్టర్ రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ కేటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ కేటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ కేటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజరాజ్ కిచెన్ ఇన్ Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఎన్ని స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ ఏ2బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలీ, బిసి వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఫంకీ పన్నీర్ టిక్కా విత్ చమికా పరాటా.
10: ఎందుకు బ్రో ఎన్ని చెప్పినావు? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉన్నాయి, చెప్పండరా. మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ2బి, యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
12: ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్సెల్ఫ్ టు ఏ2బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.

0: I'm going to be on here.
1: Yeah, I just wanted to have a request for Nandi. I don't know, already over an area. This is in Pulandi Manchilo, India Regar movie, Lehemera Jivita.
0: They already one of the ACs only starting Lane.
1: Oh, okay, okay. Get on, okay, no problem. Thank you.
0: All right, keep listening. Thank you. All right, all right. సో అది ఇందాక డబ్బు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, స్నేహాలు అనేది అదొక ఉదాహరణ. ఇలాంటివి చాలా చాలా వస్తాయి. సో స్నేహాలు అనేవి చాలా చాలా సెన్సిటివ్గా ఉంటాయి. మనుషులు ఎదుగుతున్న బుద్ధి మనుషుల మధ్య స్నేహాలన్నీ కూడా చాలా సెన్సిటివ్గా మారుతూ ఉంటాయి. సో అవి పరిస్థితులు బట్టి రకరకాలుగా మారే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఏదైనా కూడా మూల బంధం అది దృఢమైనదైతే, బలమైనదైతే అది ఎప్పటికీ ఎన్నటికీ ఏమి కూడా వాటిని చెరపలేవు. సరే, ఇందాక నేను చెప్పినట్టుగా చాలా కోట్స్ కూడా రాశారు. నేను వెతుకుతూ ఉంటే అసలు చాలా చాలా కోట్స్ అలా దొరుకుతూ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, సరే కోట్స్ చదువుతాను సరదాగా, ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం సరదాగా వెళ్దాం. దాని మీద మీరు ఏమైనా మాట్లాడాలనిపిస్తే యూ కెన్ కాల్ ద స్టూడియో 9726361966. స్నేహం అంటే అవకాశాల కోసం వేచి చూసేది కాదు, స్నేహం అంటే అవసరాలు తీరాక వదిలి వెళ్లిపోయేది కాదు అని ఒకరు రాశారు. సో వాట్ యు సే అబౌట్ దట్. తర్వాత ఈ పాట కోరింది శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు, హోప్ యు ఆర్ స్టిల్ లిస్నింగ్. దిస్ ఇస్ ఫర్ యూ.

ఆల్ రైట్, ప్రేమదేశం చిత్రం నుంచి వినయ్ పాట అందరికి తెలిసిందే, ఫేమస్ సాంగ్. హోప్ యూ ఎంజాయ్డ్ లిసనింగ్ టు దట్ శ్రీకాంత్ గారు. మా రేడియో సురభి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోకపోతే కనుక ఆల్సో డౌన్లోడ్ చేసుకోవడమే కాదు, దాంట్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ ని తీసుకెళ్లి మీ గ్రూప్స్ అండ్ సర్కిల్స్ లో ఎక్కడైనా డ్రాప్ చేస్తే, సో ఈవెన్ మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పండి మా కార్యక్రమాల గురించి, మా రేడియో సురభి యాప్ గురించి, అలాగే ఎప్పటికప్పుడు వచ్చే కొత్త కొత్త అప్డేట్స్ అన్నిటి కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ రేడియో సురభి యాప్ లో చిన్న హ్యాజల్ ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఒకసారి చేసుకుంటే మీరు అప్డేట్స్ మాత్రమే కాదు మాకు జరిగిన ఒక నెల రోజుల పాటు కార్యక్రమాలన్నీ కూడా అక్కడ ఆర్కైవ్స్ లో ఉంటాయి. సో ఆర్కైవ్స్ నుంచి కూడా మీరు మా జరిగిన కార్యక్రమాలు నెల రోజుల పాటు మీరు వింటూ ఉండొచ్చు. అలాగే మా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్, వీటన్నిటిలో కూడా మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. దేర్ ఇస్ గోయింగ్ టు బి మోర్ అండ్ మోర్ అప్డేట్స్, ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రోగ్రామ్స్, కొత్త కొత్త ఏమైనా అప్డేట్స్, ఈవెంట్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీకు అక్కడ తెలుస్తూ ఉంటుంది. ఓకే, తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా ఏ టు బి న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలా, స్పైస్ అండ్ పికల్స్, దట్ ఈస్ ఏ టు బి సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్, అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ అక్కడ అందుబాటులో ఉంటాయి. ఫ్రమ్ రాగి ఇడ్లీస్ నుంచి గుంగూర రైస్, ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ ఎట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. సో యూ కెన్ విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ యూ కెన్ కాల్ 214-872-2345. ఓకే, మనం 3 గంటల

సమయాన్ని చూసుకుంటే అసలు 2 గంటలు దరిదాపుగా ఆల్మోస్ట్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇంకా కేవలం గంట మాత్రమే ఉంది. మీరు ఏమైనా పాటలు వినాలనుకుంటే, నా ఫ్రెండ్షిప్ సాంగ్స్ మనకి ప్రెడిమచ్ చివరికి వచ్చేసాం. మీకు ఏమైనా పాటలు వినాలనుకుంటే కనుక ఎనీ కైండ్ ఆఫ్ సాంగ్, ఎనీ ఏ పాటలైనా కూడా ప్లీజ్ డూ కాల్ ద స్టూడియో. అండ్ సిరి గారు, యువర్ రిక్వెస్ట్ ఈస్ కమింగ్ అప్ ఆఫ్టర్ దిస్ ఫ్రెండ్షిప్ థీమ్. ప్రాబబ్లీ ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ మనం దీన్ని ర్యాప్ చేద్దాం, దాని తర్వాత ప్లే చేయబోయే మొట్టమొదటి పాట మీదే. శ్రీనివాస్ మంగాపూర్ నుంచి మీరు కోరిన పాట, ఇట్స్ కమింగ్ అప్, స్టే ట్యూన్. ఆల్ రైట్, ఇందాక నుంచి కోట్స్ చదువుతున్నా. కోట్స్ లో ఇంకొకటి, నిజమైన స్నేహితుడు నీ ముందు నిజం మాట్లాడి బాధ పెట్టినా నీ వెనక నిన్ను గౌరవిస్తాడు. ఓ చెడ్డ స్నేహితుడు నీ ముందు ప్రేమగా నటిస్తాడు, కాని నీ వెనకాతల తీయాల్సిన గోతులు తీస్తూనే ఉంటాడు అని ఇంకొక కోట్. What do you say? Call the studio 972-636-1966.

0: ఓకే, మనం 2 గంటకి ఇంకొక 10 నిమిషాల దూరంలో మాత్రమే ఉన్నాం. సరదాగా ఇక్కడ ఇందాక నేను తీసుకొచ్చిన కోట్స్ లో కొన్ని కోట్స్ చదువుతా. స్నేహం ఎప్పుడు ఒకరితో మనం పెంచుకున్న పరిచయాన్ని బట్టి ఉండదు, వారితో మనం ప్రవర్తించే తీరును బట్టి ఉంటుంది. లెట్స్ సీ, రంజీత్ రవి గారు ఇస్ కాలింగ్. రవి గారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు.
1: యాక్చువల్లీ టాపిక్ బాగుంది, ఫ్రెండ్షిప్ అనేది బాగుంది. సో ఒకటి ఈ విషయంలో నేను చెప్పాలనుకున్నా ఏంటంటే, ఫ్రెండ్ అనేవాడు అవుతున్న వాడికి అర్థంలాగా ఉండాలండి. అంటే అబద్ధం చెప్తే అప్పటికప్పుడు తీయగా ఉంటుంది, కానీ అది ఏదంటే అతికించుకోవడానికి మా కష్టపడుతున్నట్టుగా కొంతమంది ఉంటాయి. కొన్ని ఫ్రెండ్షిప్స్ ఎక్కడ నేను ఉండదున్నట్టు తెలుస్తే ఆ ఫ్రెండ్షిప్ తెగిపోతున్నామని భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. దానివల్ల ఏంటంటే షార్ట్ టర్మ్ లో వాళ్ళు కనెక్ట్ అయినట్టుగా ఉంటారు, కానీ ఈవెన్చువల్లీ అది సర్వైవ్ అవ్వదు. ఇప్పుడు మనకి మామూలుగా మన చరిత్ర ప్రకారం చూసుకున్నా కూడా కర్ణుడికి చాలా విషయాలు తెలుసు, చేసేవన్నీ మంచి మంచివి కాదు అని చెప్పి, కానీ అతని ముఖ ప్రీతి కోసం అతను ఎప్పుడో చిన్న చేసిన ఉపకారానికి పాండవుడి ఉన్న కోపానికి తను ఏంటంటే సైడ్ తీసుకొని అతను చేసిన ప్రతి పాపంలోనూ పార్టిసిపేట్ చేశాడు. దానివల్ల ఏంటంటే అతనికి ఉన్న అస్త్రశక్తి ఎంతైతే ఉందో తెలివితేటలు అవన్నీ కూడా ఎందుకు కొరవకుండా లాస్ట్ లో శాపాలు పాలైపోయి ఇరుకుపడాయి. అంటే ఒక రకంగా అర్థం ఏంటంటే, మనం సరైన స్టాండ్స్ తీసుకుంటేనే మన దగ్గర ఉన్న శక్తియుక్తులు ఉపయోగపడతాయి, వాళ్ళకి ఉపయోగపడతాయి, మనకి ఉపయోగపడతాయి. అందుకని ముఖ ప్రీతి కోసం చేశారనుకోండి, దానివల్ల మనకి వాళ్ళతో పాటు మనం ప్యాట్లో ఎక్కుపోతాం, ఏదో

0: అంతా పనితీరు అక్కడ అనేది ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ అబ్బో తెలియని విషయాలు కాదు అందరికి ఊరికే జస్ట్ వాంట్ బ్రింగ్ ఇట్ అప్
1: ఓకే దట్స్ వెల్ సెడ్ డైరెక్టర్ గారు దట్స్ నైస్ అండి థ్యాంక్ యూ
0: యా చాలా మంది స్నేహాలు ఇప్పుడు చూస్తుంటామండి మనం సర్కిల్స్ లో ముందున్నట్టు చెప్పడానికి అవతల అంత మెంటలీ వీక్ ఇండెక్స్ ఒక్కోసారి ఏంటంటే బంధం తెగిపోతుందని భయంతో వచ్చి మళ్ళీ వాళ్ళ ముఖ ప్రీతి కోసం చెప్తుంటారు కొన్ని విషయాలు అలా కాకుండా సరైన విషయాలు సరైన టైం లో చెప్తేనే వాడికి గైడెన్స్ వస్తుంది జస్ట్ లైక్ పేరెంట్ ఇప్పుడు నాన్న వాడు తిడతారు గట్టిగా తిట్టినంత మాత్రమే ప్రేమ లేదా అబ్బాయి మీద పిల్లల మీద బట్ సేమ్ టైం స్నేహితులు కూడా అంతే అంటే నాన్న అమ్మ నాన్న చూడని విషయాలు స్నేహితులు చూస్తారు ఎందుకంటే వాళ్ళు మన సమకాలికులు కాబట్టి వాళ్ళు మన విషయాన్ని చూస్తారు అప్పుడు వాళ్ళు ఉన్నది నాడు చెప్తేనే కనెక్షన్ ఉంటుంది అది ఉపయోగపడుతుంది లాంగ్ టర్మ్ వెళ్తుంది అనేది కూడా షేర్ చేస్తున్నాను బాగా
1: అబ్సల్యూట్లీ వినేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా చెప్పచ్చు అండి
0: థ్యాంక్
1: యూ అండి బాయ్ రైట్ సో అది రవి గారి అభిప్రాయం థ్యాంక్ యూ రవి గారు ఫర్ ద కాల్ అండ్ ఇంకొక కోట్ ఏంటంటే కంటితో చూడనిది చెవులతో విననిది ఎప్పుడు నమ్మద్దు ఇతరులకు చెప్పద్దు కొంతమంది చెప్పే మాటల వల్ల తప్పుడు అభిప్రాయాలు ఏర్పడతాయి స్నేహాలు చెడిపోతాయి బంధాలు తెగిపోతాయి ఇంకొక కోట ఏంటంటే విలువైన వారితో కాదు నీ విలువ తెలిసిన వారితో స్నేహం చేయి నువ్వు పడే బాధ చాలా తక్కువగా ఉంటుంది ఇంకొక కోట్ నీ మేలు కోరుకునే వాళ్ళు నిన్ను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు నీ కీడు కోరుకునే వాళ్ళు మాత్రం నిన్ను ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు భజన చేస్తూనే ఉంటారు ప్రశ్నించేవారే నీకు నిజమైన స్నేహితులు ఇంకోటి ఏంటంటే పార్టీ అంటే కలిసే ఫ్రెండ్స్ కన్నా ప్రాబ్లం అంటే కదిలే ఫ్రెండ్సే ఎంతమందో తెలుసుకో మౌనం వెనక మాటను కోపం వెనక ప్రేమను నవ్వు వెనక బాధను అర్థం చేసుకున్నవాడే నిజమైన స్నేహితుడు ఇంకొకటి అర్థానికి అపార్థానికి ఒకే అక్షరం తేడా ఉంది అర్థం చేసుకుంటే స్నేహమైన బంధమైన నిలబడుతుంది అపార్థం చేసుకుంటే ప్రతిదీ దూరం అవుతుంది సో ఇలాగా బోల్డ్ అని రాశారు చాలా మంది శత్రువు ఒక్కడైనా ఎక్కువే మిత్రులు ఎంతమంది అయినా తక్కువే అని స్వామి వివేకానంద అంటాడు సో ఇలాగా బోల్డన్ని కోట్స్ చాలా మంది రాశారు బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనం ఇంకా స్నేహానికి సంబంధించిన ఈ సెగ్మెంట్ మనం ఈ పాటతో ముగిద్దాం అండ్ థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ అండ్ మీ అభిప్రాయాలు కాల్ చేసి మీ ఆలోచనలు అలాగే మీ రిక్వెస్ట్ అంతా కూడా చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఈ పాటతోటి విల్ ర్యాప్ దిస్ ఫ్రెండ్షిప్ డే సెగ్మెంట్ అండ్ విల్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ అవర్ ద లాస్ట్ అవర్
2: I'm Ravi.

0: ఆల్రైట్, సో మనం ఇక్కడతోటి ఈ ఫ్రెండ్షిప్ సెగ్మెంట్ ని ముగిస్తున్నాం. 2 గంటల పాటు చక్కగా సాగింది. అండ్ ప్రతి 2వ శనివారం, ప్రతి 4వ శనివారం నేను చేసే సిగ్నేచర్ షోలో ద ప్రాజెక్ట్ డబ్ల్యూ అండ్ ప్రాజెక్ట్ వెల్త్ ఒక 1.5 గంట ఉంటుంది, 11:30 to 12 ప్రతి సెకండ్ సాటర్డే అండ్ ఫోర్త్ సాటర్డే. అంటే నెక్స్ట్ సాటర్డే ఇస్ గోయింగ్ టు బి ది ప్రాజెక్ట్ డబ్ల్యూ ఫ్రమ్ 11:30 to 12. సో దాంట్లో మనకి ఫైనాన్షియల్ రిలేటెడ్ టాపిక్స్ అండ్ ట్యాక్స్ల గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ, మార్కెట్స్ గురించి, హౌ టు గ్రో యువర్ వెల్త్ అనే అంశాలని చాలా చక్కగా ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, లాస్ట్ టైం మనకి అనిల్ గ్రంథి గారు వచ్చారు, నెక్స్ట్ టైం ఎవరు వస్తారు అనేది హ్యావ్ టు విట్ అండ్ సీ హూ ఇట్ ఈస్. అండ్ చాలా చక్కటి సలహాలు సూచనలతో ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. సో డెఫినెట్లీ యు మే వాంట్ టు ట్యూన్ ఇన్ టు దట్ సెగ్మెంట్. ఆల్ రైట్, శ్రోతలందరూ కూడా రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3 సిగ్నేచర్ కార్యక్రమం వింటున్నారు. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూప్రాణి. మన కమర్షియల్ బ్రేక్ లాగెళ్తున్నాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత విల్ రోల్ ఇన్ టు అవర్ ఫ్లో.
1: Tick, tick, Radio Surabhi time check. Studio low time, 12 p.m.

you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam, putzukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. బ్రింగ్ పాసిబిలిటీస్ విత్ రేడియో సురభి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఇమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatledu?

All right, welcome back to Radio Surabhi 107.9 FM HD 3 Signature కార్యక్రమానికి ఈ రాంటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రవి తూపాని మనం 3 గంటల కార్యక్రమంలో 3వ గంటలోకి అడుగుపెట్టాం అండ్ ఈ గంటలో మీకు నచ్చిన పాటలు ఏమైనా ఉంటే డూ కాల్ ద స్టూడియో 9726361966 ఎందుకంటే మొదటి 2 గంటలు మన ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఫ్రెండ్షిప్ సంబంధించిన పాటలు వేసాం చాలా వరకు అన్ని పాటలు మీరు అనుకున్నవన్నీ కవర్ చేసాం మన 2 గంటల్లో సో ఇప్పుడు దేర్ ఇస్ నో థీమ్ కాబట్టి యూ కెన్ రిక్వెస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ సాంగ్ ఐ విల్ డెఫినెట్లీ ప్లే ఇట్ ఫర్ యూ ఈ పాట వింటూ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే ఆర్ ఇందులో హీరోయిన్ ఎవరో తెలిసినా కూడా కాల్ ద స్టూడియో

0: మా ఇంటి బంగారం చిత్రం నుంచి విన్న ఈ పాట. సరే, తర్వాత పాట వేసే ముందు ఒక హాస్య సన్నివేశం వినిపిస్తా. ఈ సన్నివేశం వినండి. విని ఇందులో నటులు నటీ నటులు ఎవరో తెలిస్తే గుర్తుపట్టగలిగితే కాల్ ద స్టూడియో.
1: బాబు గోపి వస్తావు, అయిపోయింది క్లాస్కి వెళ్లకుండా గోళీలు అత్తరావా? పెళ్ళైనా
2: పెళ్ళు.
1: అమ్మో, అక్కడ అది ఇక్కడ ఇది. సారీ మేస్టారు, రాకూడని టైంలో వచ్చినట్టున్నాను.
2: రాకూడని టైం ఏం కాదు పటేల్ మేస్టారు, రండి. మా మధ్య ఉంటుందండి మామూలు గొడవే, పెళ్లి గొడవ. త్వరగా పెళ్లి చేసుకోవటం ఎలాగా అని ఆలోచిస్తున్నాం. ఏమిటి ఇలా వచ్చారు?
1: గోపి తలపిస్తున్నాం రోజు రోజుకి పెరిగిపోతుంది మేస్టారు. నోటుకు వచ్చిన బుతుకుతులు కూస్తున్నాడు. ఇప్పుడు నన్ను పట్టుకుని అమ్మో అమ్మో అమ్మో నానా బుతులు తిట్టాడు మేస్టారు.
2: రోలెళ్లి మధ్యలతో మొరబెట్టుకున్నట్టుంది మేస్టారు. వాడు మిమ్మల్నే కాదు హెడ్ మాస్టర్ అన్న గౌరవం కూడా లేకుండా నేను కనబడితే సారు నా సర్వీస్ లో ఎప్పుడు వినని తాజా బూతులతో నన్ను తిట్టిపోస్తుంది.
1: అవును మేస్టారు, మిమ్మల్ని తిట్టడం నేను చూశాను.
2: అందుకే ఈ మధ్యవాడి కంటపడకుండా చెట్ల తాటించి పొదల పక్క నుంచి పాక్కుంటూ రూమ్ లోకి వచ్చి తగలడుతున్నాను.
1: ఇలాంటి ఎలా మేస్టారు, వాడు పొగడానికి మనం ఏం చేయలేమంటారా?
2: ఏం చెయ్యలేం మేస్టారు. ఆ పిల్ల రాక్షసుడు ఈ స్కూలు యజమాని, గ్రామానికి ఏమకుటం లేని మహారాజు, పెద్ద రాయుడు గారి ఏకైక పుత్రరత్నం. వాడి మీద ఈగ వాళ్ళ క్షమించడు రాయుడు గారు. ఆ ధైర్యంతోనే ఈ కుర్ర వేధ కనిపించిన వాడినల్లా కారుకోటలు.
0: రైట్, డైలాగులు ఉన్నారు కదా, సో డైలాగులు వాయిస్ ను బట్టి నటీ నటులు ఎవరో గుర్తు పట్టే ఉంటారేమో అనుకుంటున్నాను. పడితే గనక ఫోన్ పట్టండి, కాల్ కొట్టండి.
3: లవ్లీ బలూన్ నా స్వీట్ సైక్లోన్, ఫుల్ సమ్మర్ లో నా వాటర్ మెలన్, నా క్యూట్ ఐఫోన్

All right, I was talking to a caller, Rhea, so she answered it right. It is Sutuvelu Sri Lakshmi and Brahmananda. Janjhala cinema nunchi vinna sannivesam. Okay. తర్వాత ఏం చేద్దాం అంటే ఇంకొక సన్నివేశం వినిపిస్తా. ఈ సన్నివేశం వింటూ ఇది ఈ సన్నివేశంలో

0: ఇష్టంగా అక్కడ మా తొక్కుడు బిల్ల అంత్య ఎలాంటి ఆటలు ఆడుతున్నావు అంతే.
1: అయితే ఆడదామరా, అంత్యాక్షరి ఆడదామరా. ఎవడి దగ్గర పాట ఆగితే వాడు మీ అన్న అంతరంగం చెప్పాలరా. ఆ ఒక్కడు ఎవడు? హూఇస్ ద క్యూట్ లిటిల్ బాయ్? అది తెలుసుకోవాలంటే వెంటనే ఇప్పుడు ఆడండి గబ్బర్ సింగ్ స్టూడియోలో అంత్యాక్షరి. ముందు నీతో మొదలు పెడదామరా. అవునరా.
0: చేస్తున్నావు సార్.
1: పాడ్రా
0: రానా.

0: సార్ లేడీస్ వైజ్ లో మస్తు పాడతారు సార్ అన్న.
1: అవు ఒకరాబే మజా చేస్తున్నా
2: పాడరా.
1: మజా చేస్తుడు సార్
2: పాడు
3: పాడు.
4: All right, that is from Gabbar Singh. So, ఇంకా కొంచెం అరాచకంగా ప్రశ్న అడగాలంటే మొత్తం నటి నటులు ఎవరు అందరి పేర్లు చెప్పగలరేమో అని అడగాలి. బట్ ఐ నో దట్ విల్ బి దట్స్ ఫనీ. ఓకే, తర్వాత ఈ పాట వినండి. ఈ పాట వచ్చి విన్నొచ్చిన తర్వాత దెన్ విల్ గెట్ టు ది నెక్స్ట్ సన్నివేశం.

0: రావ్ బహదూర్ చిత్రం నుంచి వినపాట పాట ఇప్పుడు వినకుండా ఇదేమైనా కొత్తగా విచిత్రంగా చిత్రంగా ఉందనుకుంటే రావ్ బహదూర్ చిత్రం నుంచి వినే పాట సచిదేవ్ ఈజ్ అ హీరో. ఓకే యానా, పీపుల్ యూఆర్ వెయిటింగ్ ఫర్ ది నెక్స్ట్ డైలాగ్ రైట్? యా, ఈ సన్నివేశం వినండి, వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో.
1: ఒరే బా, రాత్రి నేను డిసైడ్ అయినరా. ఏంటది, నా గురించి కాలేజీలో అందరూ ప్రత్యేకంగా చెప్పుకునే చేసేయాలి, ఇప్పుడు మాత్రం చెప్పుకోవట్లేదండి.
2: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్. ఏంటి వంశీ, నువ్వు కూడా యాదవలతోటి? వీళ్ళందరూ ఫ్యూచర్ లో ఎవరేమో డిస్కస్ చేస్తుంటే వింటాను సార్. మంచి మీటింగే. నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావురా? లెక్చరర్ అవుదాం అనుకున్నా.
2: ఏంటి నువ్వు లెక్చరరా?
1: యా, మీరు అవలదా? నేను నువ్వు ఒకటేనా? ఇదిగో బాబు, ఏదోటి పెడతా మీరు నాకు, నేను ఉత్త యదవనే. హ్యాపీయా? అంటే టైం రాని నొక్కుతాను నిన్ను. ఇంకేమో నొక్కుతారు, 10 సంవత్సరాల నుంచి నొక్కుతున్నారుగా, ఇంకా నొక్కడాలు ఉండవు, తొక్కేయటమే. ఇది నువ్వు చాలా వస్తుగా బిహేవ్ చేస్తావు తెలుసా? అసలు ఆడికి నాకు పడదు, ఏదో బామ్మద్దుగా వదిలేస్తాను, నా స్ట్రెంత్ నీకు తెలుదు.
2: ఈ సంగతి నాకు తెలిసే బా.
1: రాయ్, ఏదో కామ్ గా కాలేజీకి వచ్చి వెళ్ళిపోతాను అనుకుంటున్నామో, సమరసం అరట్లేని ఫ్లాష్ బ్యాక్ ఉంది అక్కడ.
2: ఫ్లాష్ బ్యాక్?
1: నా ఫ్రెండ్స్ ఎవరు తింటే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనశ్రవంతిలో కలిసిపోయారు.
2: ఎవరా ఫ్రెండ్స్?
1: సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్ ఎత్తాడు. అయితేనే థామస్ సూర్యగాడు చెరుకు రసం అమ్ముతాడు. తీయకుంటదే జిలనిగాడు దూదే ఎక్కుతాడు. మెత్తకుంటదే బుజ్జిగాడు బ్లాక్ టెక్కర్లు అమ్ముతాడు. వెర్రీ రీజనబుల్. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రత్తాలు చెందించాం.
2: ఫెయిల్ అవ్వడానిక?
1: ఇదిగో ఎలా గోలా వద్దు, మేము ఇప్పటికే వీక్లీ మీటింగ్ లేస్తుంటాం. ఈ సంగతి అందరూ చెప్పాను. మెలికేసి నలిపేస్తారు
2: డాడీ, మెలికేసి నలిపేస్తాడండి.
1: కమ్ములు పోతా బాబు చెప్పా.
2: ఏం లేదు డాడీ, సరదాగా ఫ్రెండ్స్ తో డిస్కషన్ అంతే. ఈవినింగ్ కూర్మారం అంకుల్ ఉంటే డిన్నర్ ఉంది, వస్తావా? లేదు డాడీ, మీరు వెళ్ళండి. ఓకే బాయ్.
1: ఎక్కడికి వెళ్తాడు?
2: బెంగళూరు వెళ్తున్నారు.
1: మళ్ళీ ఎప్పుడు వస్తాడండి?
2: 2 డేస్ పడుతుంది.
1: సాయంత్రం మీ ప్రోగ్రామ్ అండి బాబా.
2: ఏముంది, తినేసి పడుకోవడమే?
1: చేరికే సాటర్డే కూడా తినేసి పడుకోవడం ఏంట్రా? క్రేజీగా డిస్కో కలచగా.
2: గుడ్ ఐడియా,
1: థ్యాంక్ యూ బాబా. మధ్యలో రాగ్రే, చల్లారు చేసి కాల్ కొట్టేసుకో. సాయంకాలం టై
0: ఆల్రైట్. సన్నివేశం విన్నారు కదా, ఇది సునీల్ ఈజ్ యాక్టివ్ ఇన్ దిస్ సీన్. సో ఇది ఏ సినిమా నుంచి తెలిస్తే కాల్ ద స్టూడియో 9726361966. తర్వాత పాట రిక్వెస్ట్ చేసింది రయా. రయా, దిస్ ఈజ్ ఫర్ యూ రయా. రయా ఫ్రమ్ పెద్ది.

0: All right, Pedinji Vinaypata, we are rolling into a short commercial break. I'll be right back after this very, very short break. Stay tuned, don't go anywhere.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: అవుతుంది
1: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
3: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
4: What a day. I'm completely exhausted. Dinner plans enti?
5: Nenu em undaledu ee roju dinner ki. Dinner plans enti?
1: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala.

తిమ్మరాజ్ పల్లి టీవీ చిత్రం నుంచి విన్న పాట కిరణ్ అబ్బవరం. కిరణ్ అబ్బవరం ఈ మధ్య రీసెంట్లీ చెన్నై లవ్ స్టోరీ అది కూడా వచ్చింది. ఎంతమంది చూసారో తెలియదు కానీ, బట్ యూ కెన్ కాల్ అండ్ గివ్ ఎ స్మాల్ రివ్యూ హౌ దట్ ఈస్. ఓకే, తర్వాత ఒక చిన్న ఈ సన్నివేశం వినండి. ఇది వింటూ ఇందులో ఆ నటుడు ఎవరు గుర్తుపట్టినా ఆర్ ఈ సన్నివేశం ఏ చిత్రం నుంచి తెలిసినా కూడా కాల్ ద స్టూడియో. హియర్ యు గో.

0: ఖచ్చితంగా ఖచ్చితంగా
1: ఓకే అన్న.
0: ఓకేరా, ర్యాలీ అయిపోయింది, హ్యాపీగా తినేసి వెళ్ళిపోండి. వీడియో బాగా వచ్చింది,
1: వచ్చిందన్న.
0: ఫ్యాన్ పేజ్ లో పెట్టు.
1: అలాగేనా, ఖచ్చితంగా.
0: థాంక్స్ రా.
1: ఓకే అన్న.

0: హలో సార్,
1: మీరు మీరేంటమ్మా?
0: మగపిల్లలు తరపున
1: మీరు ఎవరు తాలూకు అడగల మీరేంటి?
0: మన కష్టాలు
1: కులశేఖర్. కులమైన బలం కులమైన బలగం.
0: హాయ్ సార్.
1: మరి నువ్వు
0: మనోడేనండి?
1: హైబ్రిడ్ చూస్తేనే అర్థమవుతుంది. జరగవే గారాట్లేదు, నాలుగు కిడ్నీలు ఉన్నాయి, గిన్నె అంత ఉంది. ఇట్స్ ఎ క్రింజీ జోక్. చెప్పమ్మా.
0: బయట అంటే పేలిపోతుంటే బైక్ మీద వచ్చారెందుకు? కార్లో రావచ్చు కదా.
1: కార్ వస్తే మన ఫాలోయింగ్ కనిపించదు. మన కులం బలం తెలియాలంటే బైక్ ర్యాలీ కరెక్ట్.
0: బైవాక్ వచ్చుంటే ఇంకా బాధ తెలుతుంది బావం. పాదయాత్ర
2: కొన్ని మంచులు మాత్రం అసలు మామూలుగా ఉండవు. సామాజిక వర్గం చిత్రం నుంచి విన్న ఈ పాట, సారీ సన్నివేశం. తర్వాత ఈ పాటని రిక్వెస్ట్ చేసింది సుధీర్ గారు. సుధీర్ గారు, హోప్ యూర్ లిస్నింగ్. దిస్ ఇస్ ఫర్ యూ. ఎంజాయ్ దిస్.
3: నేను మెడ ముట్టుకుంటే తొడగొట్టినట్టే

0: భగత్ సింగ్ చిత్రం నుంచి విన్నాయి పాట. ఓకే, తర్వాత ఈ సన్నివేశం వినండి. ఇది వింటూ ఇది ఏ సినిమాలో తెలిస్తే కాల్ ద స్టూడియో హీరో.
1: ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ, ఖుషి ఖుషిగా నవ్వుతూ, ఏంటండి అబ్బాయి గారు ఎలా ఉంది మన బిజినెస్?
2: మన బిజినెస్ ఏట్రా?
1: ఇదేదండి మళ్ళీ 50-50 మాట కదా, ఏటవుతారు?
2: ఏంట్రా
1: ఏంట్రా నా ఏట్రా ఏదండి మర్చిపోను రేటు ప్యాంట్ కోట్ మీద పిజ్జో ఈజీగా వచ్చి దాన్ని అమ్మి 50-50 చేసుకుందాం అన్నారా? అన్నారా లేదా? అన్నారు వచ్చేసినాను. ఏటంటారు
2: ప్యాంట్ కుప్పల మీద వీసీఆర్లు దొరుకుతాయి, విమానాలు దొరుకుతాయి, కొనేవాడు ఉండాలిగా.
1: అమ్మో విమానం ఏంటండి బాబు, ఇది ఇండియా అన్నట్టాడు ఇతగా సంగతి వాళ్ళు ఏటంటావా? అమ్మా
2: చూడరి, ఇంతకు ముందు అలా అన్నాను కానీ ఇప్పుడు అలాంటి పనులు చేయట్లేదు. వెళ్ళు
1: ఏదో ఇసురు తమాసాగా ఉందేకి అర్థమైన ప్యాంట కుప్పలు తిరిగి అంత కట్టబడి దీన్ని అట్టుకొచ్చినాను తెలుసా? మర్యాదగా దీన్ని అనిపెట్టు, అసలే మనం మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటున్నాం. ఏటంటావు
2: నువ్వు? మ్యారేజ్ చేసుకుంటే నాకేంటి, క్యారేజ్ మోసుకుంటే నాకేంటి, గెట్ అవుట్.
3: అసలే మా వాడు చెవేగా ఉన్నాడు, ఎక్కువగా బేరాలని తీసుకెళ్తుకు, 20,000 ఇస్తాను పట్టుకు.
2: శర్మగారు
3: తక్కువ చెప్పానా?
2: చూడండి
1: 40 ఏళ్ళకి పైసా తక్కువ ఇస్తుంది తీసుకోను, ఎక్కువ మాట్లాడితే దీన్ని అమ్మి 60 ఏళ్ళు మనం. ఏటంటావు
2: తిక్క తిక్కగా వాగితే ఒక్క టాపు తంటాను.
1: మరి నాకు కోపం వస్తే నేను ఏడు చేస్తాను తెలుసా?
2: ఏం చేస్తావు?
1: ఏడు చేస్తానా?
2: ఏం చేస్తావు?
1: ఏడు చేస్తానా?
2: ఏం చేస్తావురా?
1: ఆ టీవీ సంగతి చెప్పక అమ్మా. రే నన్ను కొట్టావు కదా, ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతాం రా దెబ్బా. రేపు ఈ పాటికి నీ సోపు నెరిసిపోద్ది, నీ సాల్
0: తిగ్గట్. వాసు గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి.
4: అది ఏప్రిల్ ఫస్ట్ విడుదల.
0: ఏప్రిల్ ఫస్ట్ విడుదల, అబ్సల్యూట్లీ రైట్. నట్లెవరో గుర్తున్నారా?
4: రాజేంద్ర ప్రసాద్, కీర్తన
0: కళ్ళు చిదంబరం. అంటే ఈ సన్నివేశంలో రాళ్లపల్లి అండ్ ఇంకొక యాక్టర్ కృష్ణ భగవాన్.
4: కృష్ణ భగవాన్ కాదండి, ఈయన మన హలో బ్రదర్ లో కోటా శ్రీవాసరికి అసిస్టెంట్ పనిచేస్తుంది.
0: హలో బ్రదర్ మల్లికార్జునరావా?
4: మల్లికార్జునరావు.
0: ఈ సన్నివేశంలో మీకు రాళ్లపల్లి అండ్
4: రాళ్లపల్లి గారాళ్లపల్లి వాయిస్
0: రాళ్లపల్లి అండ్ ఇంకొకళ్ళు కృష్ణ భగవాన్.
4: సో కృష్ణ భగవాన్ ఫస్ట్ మూవీ.
0: ఈ సినిమాలో కొంచెం విలని ఛాయలు ఉంటాయండి. సో ఈ సినిమా తర్వాత మొత్తం అంతా టోటల్ షిఫ్ట్ ఆఫ్ మెనరిజం ఇన్ అదర్ మూవీస్.
4: మన వంశీ గారు డైరెక్షన్ చేశారు.
0: ఆ చిత్రం ఏంటంటే ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలోనే ఆయన విలన్ గా నటించారు. తర్వాత సినిమాల్లో టోటలీ హాస్య నటుడు మారిపోయారు కృష్ణ భగవాన్. Yeah, thanks for the call. That's the right answer, Andy. Also here.
4: Yeah, thank you.
0: All right. Okay, so తర్వాత పాట. Let's go with this. ఈ పాట కూడా బాగుంటుంది. సరదాగా రాసిన లైన్స్ సరదాగా చదివితే జస్ట్ వినండి, ఆనందించండి.

ఓకే, సో ఇక్కడతోటి నేను సెలవు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది. రేడియో సురభి 107.9 FM HD3 సిగ్నేచర్ కార్యక్రమంలో 3 గంటలు అయిపోయి మనకి కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంది. సో ఎప్పుడు నేను చెప్పే విధంగా ఆరోగ్యమే మహాభాగ్యం, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ఎస్పెషల్లీ ది మెంటల్ హెల్త్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో మెంటల్ హెల్త్ కాపాడుకోవాలి అంటే మనం చాలా చాలా చేయాలి, ఎందుకంటే ఈ రోజుల్లో వెన్ ది సోషల్ మీడియా ఈజ్ గోయింగ్ హైపర్ దెన్ డెఫినెట్లీ వీ నీడ్ టు టేక్ మోర్ అండ్ మోర్ మెజర్స్ టు సేవ్ అవర్ మెంటల్ క్యాపిటల్. సో డూ వాట్ ఎవర్ దట్ ఇట్ టేక్స్ టు ప్రిజర్వ్ యువర్ మెంటల్ స్ట్రెంగ్త్. ఎందుకంటే మానసికమైన ఆరోగ్యం ఉంటేనే శారీరక దారుఢ్యం మనసంతం అవుతుంది. సో దానికోసం వాట్ ఎవర్ ద మెజర్స్ దట్ యూ కెన్ టేక్, డెఫినెట్లీ డూ నాట్ థింక్ ట్వైస్ ఆర్ థ్రైస్, వితౌట్ ఎనీ సెకండ్ థాట్ బ్రింగ్ దోస్ చేంజెస్ రైట్ టుడే ఇన్ యువర్ లైఫ్ అండ్ మార్పులు చేర్పులు చేసుకుని మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు బాగుంటే మీ కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. ఆల్సో మళ్ళీ తిరిగి కలుసుకునేంత వరకు నేను మళ్ళీ కొత్త అంశం, ఆల్సో నెక్స్ట్ సాటర్డే ఐఎమ్ గోయింగ్ డూయింగ్ దిస్ సిగ్నేచర్ షో అండ్ 11:30 నుంచి 12 o'clock దాకా ఒక 30 నిమిషాల పాటు ప్రాజెక్ట్ డబ్ల్యూ ప్రాజెక్ట్ వెల్త్ అనే ఫైనాన్షియల్ సెగ్మెంట్ ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ అండ్ స్టే ట్యూన్ టు దాట్ సెగ్మెంట్ ఆల్సో. అండ్ మళ్ళీ కొత్త అంశం మాటలు పాటలతోటి మళ్ళీ మీ ముందుకి వచ్చే శనివారం. అంతవరకు సెలవు ఈ పాటతోటి. అండ్ యు ఆల్ స్టే

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: Mera tumhara hamara pyar sabka favorite india bazaar
2: gata 24 ella nunchi india bazaar manandarki kavalsina vastulanni andistu it has grown on us and now they are open in even more places making their access more convenient and comfortable visit india bazaar in McKinney, fort worth and austin stay connected with india bazaar through their newsletters for the latest deals festive offers and new arrivals join them on whatsapp instagram and facebook search india bazaar or india co and be part of the hamara bazaar family every day india bazaar hamara bazaar hamara ghar
3: istinamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio survey meek andistundi kotta sambaralu maa survey lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intinta survey mee mee intiki raavalani meer anukunte mee aahvanani tinyurl.com/survey lakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com
4: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా
5: రైస్ దాల్ స్నాక్స్ వెజ్జీస్ స్పైసెస్ ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా
4: రిలాక్స్ స్వదేశీ ఉంది కదా ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్ మీట్ పెరుగు పిండి కేక్స్ జస్ట్ స్మూత్ షాపింగ్ బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు ట్రస్ట్ కావాలి
6: డైలీ నీడ్స్ ఫెస్టివల్ షాపింగ్ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే
4: స్వదేశీ గ్రోసరీస్ ఎర్వింగ్ కాసిల్ హిల్స్ ఫ్రిస్కో ఫ్లవర్ మౌంట్ సౌత్ లేక్ అండ్ మెనీ
7: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా
8: ఐ హావ్ మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నా
7: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్ ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్ టాప్ నాచ్ టేస్ట్ బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది నాకు దాని ఆన్సర్ తెలుసు మైత్రీస్ ఇండియన్ కుజీన్ వాళ్ళకి తెలీదు సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్ విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్ ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్ స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి మీ దగ్గర ఉన్న అర్వింగ్ సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి
9: We got style. Making move with a smile.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం. నేను మీ వీఎన్ ఆదిత్య.
1: మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: this? We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
3: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
3: ఇంకా వేడేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
4: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
5: Hi guys, this is Ari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabatham. Keep listening me next on Radio Surabhi.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: Chepat sir, what you'd like to order?
7: Bhaiya, in the specials me dagara?
6: Actually there are many. Hot idli, ghee dosa, medu vada, it will be extra special thali, bisbelava, cheese dosa, paneer dosa, ani chili garlic lotus ham, anki paneer tikka, vichami kava paratha.
7: Endu bro, ganni cheppino, nen specials maatrame adigina.
6: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరెప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్

0: vegan food crave chestunnarante Adayar Anand Bhavan A to B your vegetarian restaurant is a go to place freshly made and completely free of ajinomoto here it's all about keeping it natural and wholesome treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet fresh delicious and made with care A to B texas.com perfect for dine in take away or full service catering
1: nen naluguru eppudu restaurant kellalanukuna pedda challenge endukante okalaki vegetarian kavali okalaki non veg kavali okalaki spicy kavali okalaki chinese kavali ela one solution all varieties in one place swadeshi restaurant taste lo og quality lo og quantity lo kuda full mass og years nunchi okate promise mana swadeshi ruchi mana swadeshi style og experience ni taste cheyandi swadeshi restaurant Irving Casanet Frisco Lava Mom South Lake and many more swadeshi because originals never fail
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశ కాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూ calling for farming Palembari Farms visit vvfagtech.com or call 848-244-0213

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: Manashanti, mental peace. మసాలా దోశ.
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కరీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి

అందిస్తోంది కొత్త సంబరాలు. మాస్టర్ విలక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్.
5: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ విజయ ఆదిత్య.
1: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
3: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాలా.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
5: ఐపీఎల్ మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ముందుగా తోడుగా రేడియో సురభి అమెరికాలో కేంద్రీకృతం.
6: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
7: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
10: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
11: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
10: హాయ్, నేను మీ తేజ సజ్జా.
11: టు లిసన్ టు రేడియో సురభి
10: 107.9 HD3,
9: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
10: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
6: 107.9 FM HD3.

0: రామగోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ కోటి రవిశంకర్.
5: కీప్ లిజనింగ్ మీ నేస్తాం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ visit nripage.com or contact Gopal Ponangi at 214-868-7538.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్చిలి గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీకా పరాటా.
4: ఏంది బ్రో అని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
6: Istinamma vayanam, putzukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి.

0: ಇಮೇಲ್ ಟು admin@radiosurabhi.com. ತತ್ರ ಖಲು ಇಮಾನಿ ಅಷ್ಟೌ ಆಹಾರ ವಿಧಿ ವಿಶೇಷ ಆಯತನಾನಿ ಭವಂತಿ ಅನಿ ಆಯುರ್ವೇದಂ ಚೆಪ್ತೋಂದಿ. ಅಂತೇ ಆಹಾರಂ ಅನ್ನೋದು ಕೇವಲಂ ಫುಡ್ ಕಾದು, ಇಟ್ಸ್ ಅ ಪರ್ಫೆಕ್ಟ್ ಬ್ಯಾಲೆನ್ಸ್. ದೇಶ ಕಾಲಮಾನ ಪರಿಸ್ಥಿತಿಲು ಪ್ರಕೃತಿ ದಾನಿ ಪಡ್ನಿಚ್ಚೇ ವಿಧಾನಂ ಇವನ್ನೀ ಕೂಡ ತೋಡುತ್ತಾಯಿ. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
1: హాయ్, ఐ యామ్ రామ్గోపాల్ వర్మ.
2: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: digital leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure.
0: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
3: Idi office party aa leka jatra?
0: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: ఎస్ సార్.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
4: ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్.
4: రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: Bro, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
7: ఇప్పటిగా నువ్వు చేసినవా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా చీజ్ దోశ, పనీర్ దోశ, అంచిలి గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
9: ఏంది బ్రో గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com, perfect for dining, takeaway or full service catering.
11: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugu
2: nestam. You are listening to Radio Surabhi 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద అండ్ best of all it avoids complaints.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: A way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Indiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Mullen Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు just one stop shop, from fresh produce, rotis to everyday pooja essentials. One name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
6: Hi, hello, good afternoon. Hot summer Sunday afternoon super Sunday program cheyataniki nenu chesanu mee RJ Anjana. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 to 7 PM మీ టైమ్ విత్ మీ అంటే మీ సమయం నాతోటన్నమాట 3 గంటల పాటు. చక్కటి కార్యక్రమం నిర్వహించడం నా బాధ్యత.

చేత మీరు మెచ్చే పాటలు నేను వేస్తున్నానా లేదా అని చూసి మీకు ఇష్టమైన పాటలు అడిగి మీరు మా కంటెంట్ తో పాటు సింక్ అయ్యి మాతో కాల్ చేసి మీకేం కావాలి అడిగే బాధ్యత మీది. వెల్కమ్ టు సూపర్ సండే ప్రోగ్రామ్. ఎలా ఉన్నారు మా శ్రోతలందరూ? ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోయింది, సారీ ఇయర్ అన్నాం కాదు, ఇయర్ లో మనకి 7 నెలలు అయిపోయిందండి. ఎస్, ఆగస్ట్ వచ్చేసింది, ఇవాళ 2nd of August. అసలు జూలై అయితే ఇంకా ఫాస్ట్ గా అయిపోయిన భావన నాకు. ఐ డోంట్ నో, బట్ మీ అందరికి ఎలా ఉంది అనే విషయం మీరే నాకు కాల్ చేసి చెప్పాలి. శ్రోతలందరికీ మరొక్కసారి కార్యక్రమానికి స్వాగతం అండ్ విషింగ్ యూ వెరీ హ్యాపీ హ్యాపీ రెస్ట్ ఆఫ్ ద వీకెండ్ అండ్ కమింగ్ వీక్ కి కూడా మీ అందరికీ బెస్ట్ విషెస్.

దీస్ ఆర్ లైక్ బ్యూటిఫుల్ ఫ్యూజన్స్. అంటే మన ట్రెడిషనల్ ఇండియన్ కర్ణాటిక్ మ్యూజిక్ తోటి రకరకాల న్యూ జనరేషన్ న్యూ ఏజ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడి కొత్త తరం వాళ్ళు పాడిన పాటలు అన్నమాట న్యూ ఏజ్ కర్ణాటక్. ఇలాంటివి నాకు భలే ఆనందంగా ఉంటాయి. నాకు పెద్దగా మ్యూజిక్ రాదు, బట్ ఎవ్రీ టైమ్ ఐ ఇంక్లూడ్ వన్ ఆఫ్ దీస్. అంటే ఎప్పుడు ఎపిసోడ్ చేసినా ఒక్కటో అరో ఇలాంటివి ఇంక్లూడ్ చేసి నేను విని మీ అందరికి వినిపించి చాలా ఆనందపడుతూ ఉంటాను. సరే, వెరీ గుడ్. యథావిధిగా అన్ని బాగున్నాయి. సో మనము ఇవాళ ఏం చేస్తాము, మన సూపర్ సండేని సూపర్ గా ఎలా మలుచుకుంటాము అంటే, నేను ఇవాళ 3 డిఫరెంట్ సెగ్మెంట్స్ మనసులో పెట్టుకుని వచ్చానండి. ఆబ్వియస్లీ ప్రపంచం అంతా ఒకరికొకరు పొద్దున్న నుంచి మెసేజెస్ చేసేసుకుంటున్నాం, ఒకరికొకరు విషెస్ చెప్పేసుకుంటున్నాం. నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నేను అప్పుడెప్పటి నుంచో ఫ్రెండ్ అని చెప్పి, ఇన్ఫాక్ట్ ఒక చాయ్ కప్ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ అలాంటిది కూడా మనం ఈ మధ్య ఇన్స్టా ద్వారానే పంపించేసుకుంటున్నాం అన్నమాట. సో అఫ్ కోర్స్ మన ఫ్రెండ్షిప్ డే. సో రేడియో సురభి, మేము తెలుగు నేస్తాం కాబట్టి మీ అందరికి హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సరే, మరి ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకుని

మరి ఏం చెయ్యాలి? ఫ్రెండ్స్ అందరినీ తలుచుకుని చక్కగా మనం పాటలు మాటలు కేటాయించుకోవాలి. మాటల్లోకి వెళ్దాం, పాటలు ఫస్ట్ కేటాయించుకుందాం. సో దిస్ ఇస్ ద టైమ్ ఫర్ యూ టు డెడికేట్ అ బ్యూటిఫుల్ సాంగ్ టు యువర్ ఫ్రెండ్. 972-636-1966 స్టూడియో నంబర్.

ఈ పాట ఏ మూవీలోది మీకు ఏమైనా గుర్తుకొచ్చిందా? ఆబ్వియస్లీ ఈ మూవీ వచ్చి అప్పుడు చాలా సెన్సేషన్ కూడా క్రియేట్ చేసింది కాబట్టి అందరికీ గుర్తుందని అనుకుంటాను. సరే, మనము ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఏం చేయొచ్చు? అసలు ఫ్రెండ్షిప్ డే అనేది ఇటీవల వచ్చిన కాన్సెప్ట్, ఇటీవల ఇన్ ద సెన్స్ ఒక 10-15 ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ అయితే ఇంకా అప్పుడే ఇంట్రడ్యూస్ అవుతూ ఉంది అనిపించింది నాకు. ఇండియాలో అప్పుడు ఇంకా అంతగా తెలీదు, బట్ 10 ఇయర్స్ నుంచి అయితే మాత్రం పిచ్చ పిచ్చిగా ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి ఆగస్ట్ లో ఫస్ట్ సండేని ఫ్రెండ్షిప్ డే కింద కొన్ని కంట్రీస్ సెలబ్రేట్ చేసుకుంటారు. అందులో ముఖ్యంగా మనకి అమెరికా ఉంది, అలాగే ఇండియా కూడా ఉంది. సో ఇలా కామన్ గా ఆఫ్ కోర్స్ ఉన్నాయి అంటే మనం పండగే పండగ. మనకి ఎప్పుడు అదే అంటూ ఉంటాను, ప్రత్యేకంగా పండగలు ఉండక్కర్లేదు, ప్రతిదీ పండగలాగా చేసుకుంటూ ఉంటాం. కొత్త కొత్త వాడిని మన పండగల జాబితాలోకి చేర్చుకుంటూ ఉంటాం. సో పండగ అనుకున్నాం కాబట్టి సెలబ్రేషన్స్ తప్పవు. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మన ఫ్రెండ్షిప్ డేని? ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చాలా మంది నేను ఇందాక చెప్పినట్టుగా చక్కటి మెమరీస్ ని కూడా ఇన్స్టా ద్వారా, సోషల్ మీడియా ద్వారా భలే బాగా షేర్ చేస్తున్నారు. ఒకటి నేను చెప్పాను కదా, కాఫీ కానీ టీ కానీ షేరింగ్ అని చెప్పి మనము ఎప్పటి నుంచో కలిసిన నేస్తాలు, దాన్ని అదే అంటారు టీ కానీ కాఫీ కానీ. ఏదైనా ఒక్కరు కూర్చుని తాగితే ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అదే కప్పు కాఫీని ఒక ఫ్రెండ్ తో కలిసి షేర్ చేసుకుంటే, ఆ కలిసి తాగుతూ ఉంటే దాని యొక్క టేస్ట్ రెట్టింపు అవుతుంది అని. సో ఆబ్వియస్లీ అందుకనే అలాంటి ఫార్వర్డ్ చేసి ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా ఇప్పుడు అది అయిపోయిందనమాట, ఒక మీమ్ లాగా రన్ అవుతోంది. దాంతో పాటు చక్కగా ఇప్పుడు యానిమేషన్స్ మన చేతిలో ఉన్నాయి. చిన్నప్పుడు మన మెమరీస్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని మన ఫ్రెండ్ తోటి, సపోజ్ చిన్నప్పుడు చెరువులో ఈత కొట్టిన ఫ్రెండ్స్, ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత స్టిల్ దే వాంట్ టు రిమెంబర్ దెమ్. ఆఫ్ కోర్స్ అడ్రస్లు తెలియవు, ఎవరెక్కడున్నారో తెలియదు. అలాంటప్పుడు ఆ పేరు పెట్టి, ఆ ఊరు పెట్టి ఒక యానిమేషన్ లాగా తయారు చేసి సరదాగా మన చెరువు మన మెమరీస్ అంటూ వాటిని కూడా ఫ్లోట్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ న్యూ ట్రెండింగ్ ఐడియాస్. నాకు నచ్చాయి, మీరు కూడా అలా ఏమైనా క్రియేటివ్ గా చేశారా? లేదా సింపుల్ గా కాల్ చేసే ఫ్రెండ్ కి, రే నీ గురించి ఆలోచిస్తున్నాను రా, ఫ్రెండ్షిప్ డేలో ఫస్ట్ నీకే ఫోన్ చేశాను రా అని ఎవరికైనా చెప్పారా?

ఇది మనకు కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా నుంచి అన్నమాట ఈ పాట. మనకి ఇలాంటి పాటలు చాలా ఉన్నాయి. అయితే మీరు ఫ్రెండ్స్ తోటి కలిసి పాడుకున్న పాటలు ఏమన్నా ఉన్నాయా ఉంటే డూ షేర్ విత్ అస్. నేను ఈ సెగ్మెంట్ కంటిన్యూ చేస్తాను. ఆల్ ద వే టిల్ 7 PM వీఆర్ సిట్టింగ్ హియర్. మనకి బోర్డ్ అనే విశేషాలు ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్షిప్ డే తోటి ఫస్ట్ గా స్టార్ట్ చేశానంతే. తర్వాత ఏ టాపిక్ లోకి వెళ్తున్నాను చూసారా, ఫస్ట్ 15 మినిట్స్ లోనే నేను సెకండ్ టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాను. అన్ని టాపిక్స్ ఉన్నాయి ఇవాళ. మరి సరే, మరి ఏంటి టాపిక్ అంటే నేను ఒక రెండు పాటలు వినిపిస్తాను, వినండి. దీనికి సంబంధించి వాట్ ఈస్ కామన్ అని తెలిస్తే గనక ఇవాళ నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అని తెలిసిపోతుంది. తెలిస్తే వెంటనే మనం ఆ వ్యక్తి గురించి కాసేపు మన షోలో మాట్లాడుకుందాం.

కరెక్ట్, మీరు గెస్ చేసింది కరెక్టే. డిఎస్పి, ఇవి రెండు పాటలు కూడా సన్ ఆఫ్ సత్యమూర్తి మరియు అత్తారింటికి దారేది చిత్రం నుంచి రెండు పాటలు నేను బ్యాక్ టు బ్యాక్ వినిపించాను. అండ్ డిఎస్పి మ్యూజికల్ ఇవాళ మన డిఎస్పి దేవి శ్రీప్రసాద్ గారి జన్మదినం. ఆయన జన్మదినం పురస్కరించుకుని ఆయనకి మరింత మరింత మరింత సక్సెస్ రావాలని, ఆయన మన తెలుగు ఇండస్ట్రీకి మనకి మరిన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు ఆయనకి ఆనందం, ఆరోగ్యం, ఇలా ఎంతో మంది ఆయన్ని లైక్ చేసే ఐశ్వర్యం, ఇలాంటివి మరింత ఆయనకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన రేడియో సురభి శ్రోతలందరి తరఫున, నా తరఫున, రేడియో సురభి జట్టు అందరి తరఫున డిఎస్పి గారికి జన్మదిన శుభాకాంక్షలు. సో గుడ్, సో గుడ్. అసలు మనకి అలా ఎవరిదన్నా పుట్టినరోజు ఉందంటే ఒక హ్యాపీనెస్, అందులోనూ మనం ఆయన పాటలే మాటిమాటికి వింటూ ఉంటాం. మరి ఆయన విషయాలంటే మరొక్కసారి ఆయన పాటతోటే విష్ చేద్దాం. సో మీకెవరికన్నా డిఎస్పి గారి మ్యూజిక్ లో ఫలానా పాట అంటే చాలా ఇష్టం అని అనిపిస్తే తప్పకుండా కాల్ చేయండి 9726361966 స్టూడియో నెంబర్. మరొక్క పాట ఆయన పాట, ఆయన బర్త్డే విషెస్ గా ఆయన కోసం మనందరం వినేసేద్దాం.

0: Hollywood Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఓయ్ లంచ్ కి ఎక్కడికన వెళ్దామా?
4: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
3: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
5: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకు ఎన్ని ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో? ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
6: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో
7: వాట్ ఆర్ డేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
8: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
10: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
10: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
11: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ and orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.
12: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. మీరు వింటున్న ఈ కార్యక్రమం రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. ఈ ఫ్రీక్వెన్సీలో మీరు వింటున్నారు. మరి ఇవాళ ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకుని మీరు మీ ఫ్రెండ్స్ కి ఏదైనా ఒక పాట డెడికేట్ చేయాలనిపించినా, మీరు మీ ఫ్రెండ్స్ కలిసి మీ కాలేజ్ డేస్ లో, స్కూల్ డేస్ లో ఎంజాయ్ చేసిన పాటని ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నా, దిస్ ఇస్ ద టైమ్. 9726361966 స్టూడియో నంబర్. నాకు డిఎస్పీ గారి మ్యూజికల్ నుంచి ఒక రెండు రిక్వెస్ట్ సాంగ్స్ వచ్చాయి.

ముందుగా విష్ణు గారు అడిగిన పాటను వినిపిస్తాను. బట్ బిఫోర్ దట్ ఆగస్ట్ వచ్చేసిందో, అది ఇందాకే చెప్పావు అంజనా. ఇప్పుడు ఏంటి అంటారా, ఆగస్ట్ అనగానే పండుగల సీజన్ అలా అలా అలా ఏంటో స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. ముఖ్యంగా ఈ ఆగస్ట్ మంత్ మొత్తం మనకి వరలక్ష్మి వ్రతం గురించి, 4 మంగళవారాలు 4 సోమవారాలు, కుదిరితే శనివారాలు కూడా చేసుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. మరి వాళ్ళందరికీ కావలసిన వస్తువులన్నీ ఒకే ప్లేస్ లో ఎక్కడ దొరుకుతాయి? ఇండియా బజార్ లో. వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అటు ఇటు కాకుండా హెడ్ టు ఇండియా బజార్, వేర్ యుల్ ఫైండ్ ఎవ్రీథింగ్ దట్ యు నీడ్. ఈ శ్రావణ మాసానికి కావలసిన పూజ ఐటమ్స్ అవ్వచ్చు, ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్, పసుపు, కుంకుమ, తమలపాకులు, డెకరేటివ్ పూజ ఐటమ్స్, దీంతోపాటు ట్రెడిషనల్ స్వీట్స్, స్నాక్స్ అండ్ ఫెస్టివ్ గ్రాసరీస్, అన్నిటికోసం మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్లకుండా హెడ్ టు ఇండియా బజార్. ఈ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ ఈజీ చేసేసుకోండి విత్ ద వైడెస్ట్ సెలెక్షన్ అట్ అన్బీటబుల్ ప్రైసెస్ ఓన్లీ అట్ ఇండియా బజార్. విజిట్ యువర్ నియరెస్ట్ ఇండియా బజార్ టుడే అండ్ సెలబ్రేట్ దిస్ ఆస్పీషియస్ ఫెస్టివల్ విత్ ట్రెడిషన్, క్వాలిటీ అండ్ సేవింగ్స్.

ఈ పాటతో నాన్నకు ప్రేమతో ఎంత చక్కటి భావం. అండ్ ఇట్స్ రిలేటింగ్, అంటే ఒక డైలాగ్ కి మళ్ళీ దాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అండ్ నెక్స్ట్ బీట్ భలే బాగా రిలేట్ చేస్తూ నడుస్తుంది ఈ పాట. అండ్ సినిమాకి సంబంధించి అయితే డెఫినెట్లీ సూపర్ హిట్. థ్యాంక్స్ ఫర్ దట్ రిక్వెస్ట్ సాంగ్ విష్ణు గారు. ఇలాంటి మరొక రిక్వెస్ట్ సాంగ్ కూడా ఉంది రవి గారు అడిగిన ఈ పాట. ఈ పాట ఏ మూవీలో తెలిస్తే డూ కాల్ 972-636-1966 స్టూడియో నెంబర్.

బ్యూటిఫుల్ సాంగ్ కదా ఇది, చిత్రలహరి నుంచి ఈ పాట. అంటే మన చిన్నప్పుడు మనం విన్న చిత్రలహరి కాదు, ఈ సినిమా పేరు చిత్రలహరి. సాయి తేజ్, సాయిధరం తేజ్ ఇందులో హీరోగా నటించారు. సరే మరి ఇవాళ ఏం చేస్తాను అంటే, ఇందాక చెప్పాను కదా చాలా చాలా అనుకుని వచ్చేసానని, ఒకటి రెండింటితో ఆగిపోతుందా, మనకు అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది సెగ్మెంట్. సో ఇవాళ అఫ్కోర్స్ మనము మన ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము, అలాగే మనకి నచ్చిన విధంగా డిఎస్పీ గారి పాటలు కూడా వింటున్నాము. దాంతో పాటుగా నేను మరొక విషయం అనుకుని వచ్చాను ఏంటంటే, పాటలు డిఎస్పీ గారివి అని కాదు, అందరిది, ఎవరిదైనా, ఏ సింగర్ ఏ మ్యూజిక్ కంపోజర్దైనా పర్వాలేదు. నేను ఒక సీన్ ఇస్తానండి, అంటే ఒక సన్నివేశం, డే టు డే లైఫ్ లో, మన లైఫ్ లో ఇలాంటి సన్నివేశాల్లో ఇలాంటి పాటలు వింటే బాగుంటుంది అని మనకు ఒక మ్యూజిక్ టేస్ట్ ఉంటుంది కదా. సరదాగా నేను కొన్ని సన్నివేశాలు ఇస్తాను, మీరు ఆ సిచ్యువేషన్ లో ఉంటే ఎటువంటి పాటను ఇష్టపడతారు, తెలుగు సినిమాలకు సంబంధించి మంచి పాట సెలెక్ట్ చేసి మీరు నాకు కాల్ చేసి చెప్పాలి. ఏమంటారు? నేను స్టార్టింగ్ లోనే చెప్పానండి, నేను వెల్ ప్రిపేర్డ్ వచ్చాను షోకి, మీ పార్టిసిపేషన్ కూడా ఇంపార్టెంట్ అది. సరే సరదాగా అని అన్నాను కానీ పెద్ద సరదాగా ఇట్లా సింపుల్ గా మొదలు పెడుతున్నాను. సీన్ ఏంటంటే, ఈ సమ్మర్ లో ఇండియా నుంచి మీ పేరెంట్స్ మీకోసం వచ్చారు, మీరు మీ పిల్లలు మీ పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఇంట్లో కూర్చున్నారు. ఇదిగో ఇలాంటి హాట్ హాట్ సండే ఆఫ్టర్నూన్ చక్కటి ఇంటి భోజనం తిని రిలాక్స్డ్ గా కూర్చున్నారు. ఆ టైంలో అందరూ తోచట్లేదు అని టీవీ ఆన్ చేసే లోపల, వద్దు వద్దు మనం అందరం కూర్చుని సరదాగా పాటలు పాడుకుందామని మీరే అన్నారు. సో మీరు ఏ పాట సెలెక్ట్ చేస్తారు? అది సింగ్. అండ్ ఎస్పెషలీ ఇఫ్ యూ వాంట్ టు ప్లీజ్ యువర్ ఫాదర్, హాట్ హాట్ సన్ లో ఇంట్లో కూర్చోబెట్టావురా, అసలు ఏంటిది, ఇండియా నుంచి అమెరికాకు వచ్చాను, ఇక్కడి నుంచి ఇంట్లో కూర్చున్నాను ప్రస్తుతానికి, ఏంటిది అని ఆయన అనే లోపల మీరు ఒక పాట పాడి ఆయన్ని ప్లీజ్ చేసేసుకోవచ్చు. ఏ పాట? మీరంత కష్టపడకండి, మీరు చిల్లవండి, పాట చెప్పండి చాలు, నేను హెల్ప్ చేస్తాను, వినిపిస్తాను ఆ పాట.

నైస్ సాంగ్. ఇలాంటి పాటలు మరిన్ని ఉన్నాయి, నేను అఫ్ కోర్స్ మీకు వినిపిస్తున్నాను. అయితే నేను అడిగిన సన్నివేశం మాత్రం మర్చిపోకండి, వాటిని అలాగే ఉంచుతాం, యథాతథంగా కంటిన్యూ చేద్దాము. ఆ సెగ్మెంట్ ని అలాగే రన్ చేస్తాను నేను. నా సంగతి మీకు తెలిసింది, సూపర్ సండే అని ఎందుకంటాం, ఎందుకంటే సో మెనీ థింగ్స్ ఐ టేక్ లాంగ్, అంటే బండికి నాలుగు చక్రాలు ఉన్నట్టు నాలుగు వైపులా రాగిస్తూ ఉంటాను. అలా ఏంటంటే నా ఉద్దేశం, వాట్ హ్యాపన్స్ ఇస్ వింటున్న శ్రోతల్లో అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి తగినట్టుగా నేను నా సెగ్మెంట్ నిర్వహించడమనే నా బాధ్యతగా ఫీల్ అవుతాను. పిల్లలు ఉంటారు, పెద్దవాళ్లు ఉంటారు, సరదాగా వినేవాళ్ళతో లేదు సీరియస్ గా సంథింగ్ థాట్ ప్రొవోకింగ్ గా ఉండాలని అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఒక సెగ్మెంట్ లో అన్నిటినీ నేను మెళవించి నింపి ముందుకు తీసుకొస్తాను అనమాట. సరే, నేను ఒక సరదా ప్రశ్న అడుగుతాను. ఇట్స్ సంథింగ్ సిమిలర్ టు మై కేబీసీ, నాలెడ్జ్ బీట్స్ కన్ఫ్యూజన్ విత్ అంజన. ఈ పక్క ఆ పద్ధతిలో ఒక చిన్న డిఫరెంట్ ట్విస్ట్ తోటి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ ప్రశ్నకి సమాధానం మీ ఊహకే వదిలేస్తాను అనమాట. ఇట్స్ అప్ టు యూ, యువర్ చాయిస్. సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్, సో డూ కాల్ అస్ అండ్ షేర్ యువర్ ఫస్ట్ థింగ్, వాట్ ఎవర్ మీ మనసులో వస్తుందో అది మీరు నాకు చెప్పాలన్నమాట. ప్రశ్న ఏంటంటే, ఐ హావ్ ఫోర్ ఆప్షన్స్, విచ్ ఆఫ్ దీస్ వర్క్ కంటిన్యూస్లీ? ఆప్షన్ ఏ హ్యూమన్స్, ఆప్షన్ బి బ్రెత్ అంటే మన శ్వాస, ఆప్షన్ సి హార్ట్, ఆప్షన్ డి క్లాక్. విచ్ ఆఫ్ దీస్ ఫోర్ వర్క్ కంటిన్యూస్లీ, నాన్ స్టాప్ గా ఏవి పనిచేస్తూ ఉంటాయి? మొదటి ఆప్షన్ హ్యూమన్స్, మనుషులు. రెండోది శ్వాస, బ్రెత్. మూడోది హార్ట్, మీ హృదయం. నాలుగోది క్లాక్.

చాలా చక్కటి పాట అశోకవనంలో అర్జున కళ్యాణం, ఇది సినిమా పేరు. సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకింకా సమాధానం రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నాను అంటే గనక ఆబ్వియస్లీ మీ అందరికీ తెలుసు, మనము ఆయుష్మాన్ భవ అనే సెగ్మెంట్ స్టార్ట్ చేశాము. ఇటీవల మనకి ప్రతి ఫస్ట్ అండ్ థర్డ్ సండేస్ లో సూపర్ సండే కార్యక్రమంలో మనకి ఆయుష్మాన్ భవ సెగ్మెంట్ ఉంటుంది. ఇవాళ కూడా ఆఫ్టర్నూన్ 5 o'clock మనతో మాట్లాడడానికి డాక్టర్ గారు సిద్ధంగా ఉన్నారు. సో నేను ప్రశ్న మరొక్కసారి మిమ్మల్ని అడుగుతున్నానన్నమాట. విచ్ ఆఫ్ దీస్ 4 options నేను మీకు ఇస్తున్నాను. ఈ 4 options లో విచ్ ఆఫ్ దీస్ వర్క్ కంటిన్యూస్లీ? ఆప్షన్ ఏ హ్యూమన్స్, ఆప్షన్ బి బ్రెత్, ఆప్షన్ సి హార్ట్, ఆప్షన్ డి క్లాక్.

ఈ పాటే ఒకప్పుడు చాలా ఫేమస్, ఎంతమందికి గుర్తుందో నాకు తెలీదు, ఊసు లేదు అని. ఈ పాట హృదయం చిత్రం నుంచి. అందులో హీరా అమ్మాయి అప్పుడు నటించినప్పుడు మురళి ఈయన హీరో, బట్ హీరా ఇస్ ద హీరోయిన్. అండ్ అప్పట్లో చాలా చాలా ఫేమస్ ఇళయరాజా గారి కంపోజిషన్. మన ఎస్పీబి గారి గళంలో విన్నాం హృదయం చిత్రం నుంచి ఈ పాట. మరి నేను హృదయం నుంచి పాట వేశాను, హృదయం గురించి మాట్లాడుతున్నాను, ప్లస్ సో మెనీ థింగ్స్ ఐఎమ్ టేకింగ్ ఆల్ ఆఫ్ యూ టువర్డ్స్ అవర్ ఆయుష్మాన్ భవ సెగ్మెంట్ అనమాట. సరే, థ్యాంక్స్ ఫర్ రైట్ ఆన్సర్ విష్ణు గారు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, నేను ఇచ్చిన నాలుగు ఆప్షన్స్ లో విచ్ వన్ ఆఫ్ దీస్ రన్స్ ఆర్ వర్క్స్ కంటిన్యూస్లీ? ఆప్షన్ ఏ వచ్చేసి హ్యూమన్స్, ఆప్షన్ బి వచ్చేసి బ్రెత్, ఆప్షన్ సి వచ్చేసి హార్ట్, ఆప్షన్ డి వచ్చేసి క్లాక్. ఇవి మనము మెల్లమెల్లగా ఒకటొకటిగా తీసుకుంటే, క్లాక్ అనేది ఎప్పుడన్నా ఆగిపోయే అవకాశం ఉంది, కంటిన్యూస్ గా నడుస్తేనే మనకి టైం తెలుస్తుంది, బట్ అది ఆగిపోతే మనం ఆగిపోం కదా. అలా దెన్ హ్యూమన్స్, మనుషులు అలా నాన్ స్టాప్ గా పనిచేయడం గాని పరిగెట్టడం గాని కుదరదు ఆబ్వియస్లీ. ఈ రెండు చాలా ఈజీ వన్ టు లైక్ నో ఎలిమినేట్ అవుట్. మరి మిగిలిన రెండు ఏంటంటే శ్వాస, బ్రెత్. మనం ప్రతి నిమిషం గాలి పీల్చుకోవాలి, అది ఆగిపోయిందంటే మనిషి ఆగిపోయినట్టే కదా. దాంతో పాటు దాని కాంపిటీషన్ గా హార్ట్ కూడా ఉంది. ఈ రెండింటి మధ్య మనం పోల్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 50-50 అన్నమాట.

0: అందుకే కేబీసీ అని చెప్పాను. దీనికి 50-50కి వచ్చేసాక హార్ట్ అండ్ బ్రెత్ వర్క్ వస్తే ఈ రెండిట్లో చూసుకుంటే శ్వాస కూడా ఎప్పుడైనా ఎవరైనా కొన్ని నిమిషాలు పట్టి ఉంచుతారు, అంటే ఎస్పెషల్ స్విమ్మింగ్ వాళ్ళు వీళ్ళు మీరు చూసుంటే గనక చాలా సార్లు అది పాసిబుల్. కానీ హార్ట్ ని మాత్రం ఎన్ని నిమిషాలు కూడా ఆపడం కుదరదు. సో రైట్ ఆన్సర్ ఇస్ హార్ట్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినందుకు సారీ, బట్ మిమ్మల్ని ఆయుష్మాన్ భవ సెగ్మెంట్ కి ట్యూన్ ఇన్ చేయడమే నా యొక్క ప్రయత్నం. ఇక్కడ కొన్ని సెకండ్స్ లో మనం యాడ్ బ్రేక్ లోకి వెళ్తున్నాం. తిరిగి కలుసుకున్నాక మనం డాక్టర్ గారితో మాట్లాడడానికి రెడీగా ఉన్నాం. డాక్టర్ గారు కూడా మనతో చాలా చాలా విశేషాలు షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆవిడ ఎవరు, ఏంటి, ఏమేం మాట్లాడతారు ఇవాళ అన్న సెగ్మెంట్ ని ఆఫ్టర్ ద బ్రేక్ లెట్ అస్ స్టార్ట్.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 PM.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mana Shanti, Mental Peace. మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయిన గోకుల్స్ ప్రైడ్
1: మెంటల్ పీస్ మసాలా దోశ
2: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయిన గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైన గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
5: అమ్మా, సాటర్డే మూవీ?
6: మనబడి క్లాస్.
5: అమ్మా, ఓట్ మెక్డోనో హాడ్ ఎ ఫార్మ్.
6: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
5: ఉప్పు కప్పు రంబు.
6: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్. మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి .siliconandhra.org. ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటి వాయినం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: calibration knowledge, though, you could best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: కార్యక్రమానికి పునఃస్వాగతం. మీరు వింటున్నారు సూపర్ సండే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. అయితే ఇప్పుడు మనం ఉన్నాం ఆయుష్మాన్ భవ సెగ్మెంట్ లో. ఈ సెగ్మెంట్ లో మనతో మాట్లాడడానికి వచ్చేసారు డాక్టర్ సుప్రియా రెడ్డి గారు. ఆవిడ గురించి చెప్పాలంటే, సమ్ పీపుల్ దే చూస్ బిట్వీన్ బ్రెయిన్స్ అండ్ బ్యూటీ. మన ఈ స్పెషల్ గెస్ట్ ఈవిడ, షీ థాట్ వై నాట్ బోత్. షీ స్పెండ్స్ హర్ డేస్ untangling the mysteries of the human brain as a practicing neurologist right here in Dallas, and somehow still found time to stand her way to Mrs. Universe USA.

0: runner-up. Migraines, memory, myths, and a whole lot of glow. She's here to break it all down for us today. Neurologist, beauty queen, full-time mind blower. Welcoming Dr. Supriya Reddy Garu on our show. Dr. Garu, welcome to our show, Andy.
1: Thank you so much, Andy. First of all, thank you to Radio Surabhi Rajeshwari Garu and to you, Anjana. Thank you for this opportunity.
0: Thank you. We are so happy to have you here. And ivala manam special ga konni vishayal meeda focus chesi mee nunchi telusukundam anukuntunnam. Straight away nenu question ki velipothunnan andi. Chala mandi mahilalu pratyekanga headache ani, dizziness ani, numbness, brain fog, sleep problems ni స్ట్రెస్ అనుకుంటారు, లేకపోతే హార్మోన్ కి రిలేటెడ్ అని చెప్పేసి చాలా సార్లు ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు కదా. సో న్యూరాలజిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ సింప్టమ్స్ ని రిపీటెడ్ గా నార్మలైజ్ చేసేయడం ఓకేనా కాదా?
1: డెఫినెట్లీ నాట్ ఓకే. సో ఈ సింప్టమ్స్ అన్ని అందరికీ అవ్వచ్చు, లైక్ ఆన్ అండ్ ఆఫ్, ర్యాండమ్ గా, ఇంటర్మిటెంట్ గా. బట్ మెయిన్ థింగ్ ఇస్ యాజ్ ఉమెన్ ఐ థింక్ వీ టెన్ టు brush it off. Endukante we give importance to everybody else in our life, especially our family, our kids, our work, but we don't take care of our own health. So all of these symptoms occasional ga once in a while osthe actually no problem. Edo ostundi potundi, there may be some specific cause, the way you slept, the way you did not sleep properly, alla. But any of these symptoms repeated ga osthe it needs medical care. So ad ignore cheyakunta vaala doctor tho cheppali. ప్లస్ వాళ్ళ డాక్టర్ ఏదైనా సిగ్నిఫికెంట్ ఉంటే న్యూరాలజిస్ట్ కి రెఫర్ చేస్తారు. సో ఎనీ ఆఫ్ దీస్ హెడ్ ఏక్స్ ఫ్రీక్వెంట్ గా వస్తే ఒక ప్రాబ్లం ఉండొచ్చు, ఆర్మ్స్ లో నమ్నెస్ అండ్ టింగ్లింగ్ ఫ్రీక్వెంట్ గా అవుతే నర్వ్ ప్రాబ్లం ఉండొచ్చు. అండ్ సేమ్ థింగ్ గోస్ విత్ స్లీప్ యాజ్ వెల్. ఎక్కువ స్లీప్ ఆర్ తక్కువ స్లీప్ కూడా కుడ్ కాస్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఐ వుడ్ సే ఎనీ ఆఫ్ దీస్ సింప్టమ్స్ ఇఫ్ ఇట్స్ నాట్ ర్యాండమ్ గో గెట్ చెక్డ్ అవుట్.
0: That's Sunday. So women should not have to wait for a crisis to take a neurological symptom seriously. ఏదో జరిగే వరకు వెయిట్ చేయకుండా ముందుగానే డాక్టర్ ని సంప్రదించడం మ్యాండేటరీ అని డాక్టర్ గారే స్వయంగా చెప్తున్నారు. సో నెక్స్ట్ మనము మైగ్రేన్ అంటే ఒక సివియర్ హెడ్రేక్ మాత్రమేనా, యాక్చువల్లీ పెయిన్ రాకముందు, పెయిన్ టైంలో, పెయిన్ తగ్గిన తర్వాత బాడీలో మరియు మన బ్రెయిన్ లో ఎలాంటి సింప్టమ్స్ ఉంటాయి?
1: Sure, that's a great question actually. So chala mandi migraine headaches, sometimes people just headache tho ostaru, but sometimes it happens as a whole syndrome.
0: Okay.
1: Migraine headache syndrome entante where different symptoms undochu. Sometimes it happens even like 12 hours before the headache starts.
0: Oh.
1: So kodiga fatigue undochu, they may have just tiredness, more sleepiness, or they have sensitivity to light. So bright lights, manam rooms lo unna bright lights or bright sunlight kuda valni affect avutundi. So that can happen. Okay. Then people can have visual aura. Aura ante it's a warning before a headache. So visual symptoms etla untay ante sometimes they may have bright spots in their vision field. They can have squiggly lines, they can have like fluorescent images. Sometimes it's very geometric and very dramatic. Like oka kaleidoscope lo chuste ela colors kanipistundo ala kuda vastundi. So ala vachinappudu sometimes it's very dramatic, it can be scary too. But it's a part of the migraine process. Sometimes people also have blind spots or like just too much glare in their vision field. So even the symptoms of migraine anamata. And not everybody develops warning symptoms, but some people do have.
0: Then headaches వస్తాయి. మీరు చెప్తున్నవన్నీ మైగ్రేన్ వచ్చి పెయిన్ సఫర్ అవుతున్న ఫేజ్ లోనా, ఇది ముందు నుంచి?
1: ముందు, ఇది ముందు వస్తుంది. అండ్ ఇవంతా వి కాల్ ఇట్ విజువల్ ఆరా, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ నాట్ ఎవ్రీబడి హ్యాస్ అ విజువల్ ఆరా. సో ఈ సింప్టమ్స్ కొంతమందికి వస్తుంది, వి కాల్ ఇట్ మైగ్రేన్ విత్ ఆరా. దెన్ సమ్ పీపుల్ హ్యావ్ డిజీనెస్, లైట్ హెడెడ్నెస్ విత్ ద హెడేక్స్, దెన్ హెడేక్స్ స్టార్ట్ అవుతాయి. Then headaches can last anywhere from 2 hours to 6 hours, sometimes whole day too. Headache tarvata, people can have tiredness and fatigue and they just prefer sleeping. So adu kuda untai. So it's a whole syndrome, and looking at it at just a headache is kind of short-sighted. Like we are looking at only one aspect of the headache, but we need to look at the whole aspect and treat everything accordingly.
0: So much. Maaku telisi migraine ante headache untundi, oka severe headache, a 2 hours tarvata they'll become normal ani anukuntunnam. So before and after also so much is there. So basically migraine is a neurological disorder and head pain is only one possible part of it.
1: Yes, it's just a symptom ante, one of the symptoms.
0: And sometimes doctor, as women ki ekkuga period mundu leka period time lo vache headaches హార్మోనల్ మైగ్రేన్ కావచ్చా? దీనికి ప్యాటర్న్ తెలుసుకోవడానికి ఉమెన్ ఎలా ఏం చేసి ట్రాక్ చేయాలి వీటిని?
1: This is a very common situation too. So women ki, of course, the hormonal changes, we have estrogen and progesterone. So our levels fluctuate out untai. Especially before your menstrual cycle, the estrogen level drops. So appudu people develop a headache. It's very common for women to develop headache like few days before the menstrual cycle or during the menstrual cycle, especially the first 3-4 days. So ala ayedi, it's pretty common. And again, some women are more prone to this. Not every woman develops this, but danikoda there are specific treatment options unnai. And if people women especially vallu headaches attract chesthe, one of the treatment options that we do is ask people to track their headaches and maintain a headache diary. So usually vallaku every time ala aithe at least they can be prepared for it. Kodiga preventive strategies cheyochu as to what to do to prevent the headaches and also be prepared for it with medications.
0: Oh, that helps. And basically, if your migraine keeps appearing around the same days of your cycle, that pattern, something which is, that matters a lot actually.
1: Yeah.
0: So, next Marukka Prashnaki Veltunnan Nenu, Doctor. So, migraine aura ante flashing lights matramena lekapothe aura unna women birth control gurinchi neurologist ledha gynecologist tho what type of conversation they should have?
1: So we just talked about visual aura, different symptoms vastayi anukunnam kada, and we also talked about hormones. So now connecting the two, hormones can definitely play a role and trigger headaches, and visual aura, it's one of the symptoms of migraine, one of the warning signs or the aura that comes with the headaches. So people ila track chesinappudu valaku every time ila vaste definitely ga vallu OB tho matladochu, because there are hormone options that they can do. Kodiga, they may put them on birth control pills, which will stabilize the hormones. Especially hormones la kuda, estrogen is the one that's the most commonly associated with headaches. So either valaki low estrogen pills or progesterone predominant pills istaru. So that will help balance out the hormones.
0: Okay. So everywhere hormones are the one which are playing a major part. So headache vachinappudu chala mandi ante chuddanle tagipothundemo ani wait chestaru. అలా వెయిట్ చేయకుండా ఎమర్జెన్సీ కేర్ తీసుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా?
1: డెఫినెట్లీ. సో హెడేక్స్ అనేది అందరికీ వస్తుంది కదా లైఫ్ టైమ్ లో, ఎవ్రీబడి విల్ హ్యావ్ హెడేక్స్ అట్ సమ్ పాయింట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ద హెడేక్, ద ఆన్సెట్ ఆఫ్ ద హెడేక్. సో ఫర్ ఎగ్జాంపుల్ సడన్ ఆన్సెట్ హెడేక్, ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ దట్ బికమ్స్ ఫ్రమ్ 0 to 10 to 10 out of 10 within a minute. Alandi headache ante we call it like a thunderclap headache. So that type of headache is most severe, worst headache of their life ani describe chestaru. So alandi unnapudu vaalu wait cheyakunta emergency care velthe better, because anta sharp ga anta severe ga headache vaste it may mean something more serious like a brain bleed. So alandi symptoms ignore cheyakunta care teeskovali. Plus the pattern of the headache. Sometimes the headache may start as a mild headache, okay, 15 minutes undochu, then it may build up and then it may go to the point where it does not respond to over the counter medications. So ala unnapudu kuda they have to seek medical care. Then kondamandi people, they have associated neurological symptoms. Idi em ante they may have weakness in the arm, they may have numbness on the face, they may have speech problem. ఇలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఇగ్నోర్ చేయకుండా మెడికల్ కేర్ తీసుకోవాలి.
0: సో దట్స్ వాట్. సో హెడ్ ఏక్ అనేది జస్ట్ ఒక సింప్టమ్ లా కాకుండా మనం దాన్ని కూడా సీరియస్ గా తీసుకోవాలి.
1: యా, ఎస్పెషలీ అసోసియేటెడ్ న్యూరలాజికల్ సింప్టమ్స్ ఉంటే డెఫినెట్ గా ఎమర్జెన్సీ కేర్ వెళ్ళాలి.
0: గుడ్. అది సో విత్ ఇన్ 1 minute అలా స్కేల్ ఆఫ్ 1 to 10 వెళ్ళిపోయింది అంటే డెఫినెట్ గా ఇట్స్ అలార్మింగ్ అనమాట. సో అలాగే డాక్టర్, ప్రెగ్నెన్సీ లో లేదా డెలివరీ తర్వాత హెడేక్ ని టైర్డ్నెస్ అనేసి అనుకోవడం చాలా కామన్ కదా, ఈ ఫేజ్ లో ఎలాంటి సైన్స్ ఉంటే ఇమీడియట్ గా ఇవాల్యుయేషన్ అవసరం పడుతుంది?
1: ఇది ప్రెగ్నెన్సీనా ప్రెగ్నెన్సీ తర్వాత?
0: బోత్. ప్రెగ్నెన్సీ టైమ్ లోను సూన్ ఆఫ్టర్ ద డెలివరీ.
1: ఓకే, షూర్. సో ప్రెగ్నెన్సీలో యాక్చువల్లీ వీ కాల్ ఇట్ అ హైపర్ కోయాగ్లబల్ స్టేట్. అంటే సింపుల్ టర్మ్స్ లో యు హ్యావ్ అ హై టెండెన్సీ ఫర్ కాసింగ్ ఫార్మింగ్ బ్లడ్ క్లాట్స్ ఇన్ ద బాడీ. So definitely it could be a serious situation. But I would say as caution, start with the over-the-counter medications. Again, if the headache is severe, adi improve avatledu medications tho ante definitely check cheskovali. Migraine headaches une valki generally pregnancy lo they have some protection, meaning that migraine headaches improve with pregnancy because of the hormonal changes, ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఉంటుంది, సో కొద్దిగా ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ హెడేక్స్ ఉండే వాళ్ళు, ఆల్రెడీ పీపుల్ హూ హ్యావ్ హెడేక్స్ బిఫోర్ ద ప్రెగ్నెన్సీ, వాళ్ళకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ హెడేక్ వస్తే, ద క్యారెక్టర్ ఆఫ్ ద హెడేక్, ద సివియరిటీ ఆఫ్ ద హెడేక్, డ్యూరేషన్ ఆఫ్ ద హెడేక్ డిఫరెంట్ ఉంటే డెఫినెట్లీ దే నీడ్ టు సీక్ మెడికల్ కేర్. సేమ్ టైప్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ టైంలో కూడా దే హ్యావ్ అన్ ఇంక్రీస్ ఛాన్స్ ఆఫ్ డెవలపింగ్ బ్లడ్ క్లాట్స్ పోస్ట్ పార్టమ్ స్టేట్ లో, ఫస్ట్ 6 weeks లో. సో డెఫినెట్లీ అక్కడ కూడా సేమ్, లుక్ అట్ ద ప్యాటర్న్ ఆఫ్ ద హెడేక్, ద సివియరిటీ ఆఫ్ ద హెడేక్ అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ద హెడేక్. ఏదో ఒకటి అన్యూజువల్ గా ఉంది, ఇట్ ఈస్ నాట్ ద సేమ్ యాజ్ యువర్ ప్రీవియస్ మైగ్రేన్ హెడేక్స్ అంటే షుడ్ సీక్ మెడికల్ కేర్. మేక్ షూర్ ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ అ సీరియస్ ప్రాబ్లమ్ లైక్ అ బ్లడ్ క్లాట్ ఇన్ ద బ్రెయిన్.
0: కనపడకుండా దేర్ ఇస్ సో మచ్ బిహైండ్. సో ఒక న్యూ సీవియర్ పోస్ట్ పార్టమ్ హెడేక్ షుడ్ నాట్ ఆటోమేటికలీ బి బ్లేమ్డ్ యాజ్ ఎగ్జాషన్.
1: ఎగ్జాక్ట్లీ.
0: సో మనము నెక్స్ట్ ఈ దీని గురించి మాట్లాడుకుంటున్నాం, స్ట్రోక్ సైన్స్ BEFASTI అంటారండి. అది ఐ గెట్ టు నో మోర్ ఫ్రమ్ యూ ఓన్లీ, దాన్ని ఫుల్ ఫామ్ ఏంటి అని సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని దీని గురించి అడుగుతున్నాను మిమ్మల్ని.
1: ష్యూర్. So this is an acronym for warning signs of stroke. So FAST anedi, F stands for face weakness, A is for arm weakness, S is for speech problem, and T basically stands for time. Endukante time is extremely important stroke unnappudu, stroke symptoms unnappudu. And of course most people don't know that they're having a stroke. So daniki em cheyalante usually stroke symptoms ochi will be like severe one sided weakness, severe or sudden onset. Sudden onset weakness on one side of the face, it could be clumsiness or numbness on one side of the body, or sudden speech problem. So ila symptoms unte delay cheyakunta ee emergency room ki tappakunta vellali. Endukante there are different treatment options. Specifically there is one treatment called TPA, tissue plasminogen activator. Idi, it's basically in layman terms, it's a strong clot buster. So ee medication usually first 3 hours lone istaru. If people go late, they will not be eligible for this treatment, endukante risks ekku untai. So ilanti stroke type symptoms unnapudu ee FAST and acronym gurtu pettukunte it's easy to recognize when to head to the emergency room immediately. Wait cheyakunta.
0: Okay. And sometimes ee symptoms taggi poyaka kuda manamu ee 911 call cheyalsina avasaram untunda?
1: Oh, definitely. 3 hours anedi is mostly for that acute treatment, clot buster ki. But aa tarvata velthe kuda vere different treatment options untayi. Yeah. So depending on if they have stroke type symptoms, emergency room velali. Even after 3 hours there will be medication options, they will do testing, blood flow of the brain ela undi ani chustaru, ఎక్కడన్నా బ్లాకేజ్ ఉందా చూస్తారు, ఎకోకార్డియోగ్రామ్ చేస్తారు, బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేయాలి వెరీ క్లోజ్లీ. సో ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ స్ట్రోక్ మేనేజ్మెంట్.
0: ఓకే. సో దీని స్ట్రోక్ సంబంధించి సింప్టమ్స్ ఆర్ సడన్ అండ్ టైమ్ లాస్ట్ ఇస్ బ్రెయిన్ లాస్ట్ అయితే. ఓకే సో మచ్. సరే, బ్రెయిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా డాక్టర్, అయితే చాలా సార్లు ఏమవుతుందంటే మాట్లాడుతూ కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం. దట్ సో కామన్ సమ్ టైమ్స్, లైక్ నో వర్డ్స్ లోపలే ఆగిపోతూ ఉంటాయి అలాగా. అండ్ రూమ్ లోకి వెళ్లి అసలు ఎందుకు వచ్చానో తెలియదు. ఒక్కొక్కసారి షెల్ఫ్ ఓపెన్ చేస్తాం, ఎందుకు చేస్తాం కూడా అర్థం కాదు. షెల్ఫ్ లోది ఫ్రిడ్జ్ లో, ఫ్రిడ్జ్ లోది షెల్ఫ్ లో పెట్టిన సందర్భాలు, ఇట్స్ లైక్ సో కామన్ ఫర్ ఎవ్రీబడి. కానీ బ్రెయిన్ ఫాగ్ లైక్ మెమరీ ఇష్యూ ఎప్పుడు డైలీ ఫంక్షన్ ఎఫెక్ట్ చేస్తాయి అని, ఈ వీటికి సంబంధించిన వార్నింగ్ సైన్స్ అలాంటివి ఏమైనా ఉన్నాయా?
1: ష్యూర్, యా డెఫినెట్లీ, దట్స్ అ గ్రేట్ క్వశ్చన్ టు. సేమ్ థింగ్, బ్రెయిన్ ఫాగ్ వచ్చి ఇట్స్ అ వెరీ కామన్ సింప్టమ్. అందరికీ లైఫ్ లో ఒక్కసారైనా జరుగుతుంది కదా, లైక్ మనం ఒక రూమ్ కెళ్తామో మర్చిపోతామో. సో అగైన్ అక్కడ కూడా ఏమంటారంటే, వీ హావ్ టు లుక్ అట్ ద ప్యాటర్న్. సపోజ్ ఇప్పుడు ఇఫ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఫ్రీక్వెంట్లీ, వన్స్ ఆర్ ట్వైస్ అ వీక్ అలా అవుతుంది, ఎస్పెషలీ ఇంపార్టెంట్ ఈవెంట్స్, especially things that are unsafe to forget. For example, if you turn on the stove and you forget to turn off the stove, that could be an really unsafe mistake. The other thing is forgetting to lock the front door of your room. So even that could be unsafe mistakes. So unsafe mistakes, frequently episodes happening like this, or

0: ఉంటే డెఫినెట్లీ చెక్ చేసుకోవడం బెటర్ బికాస్ ఇట్ కుడ్ బి సింప్టమ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్.
1: సో మర్చిపోకుండా వింటున్న శ్రోతలు ఎవరైనా ఇలా వింటున్న వాటిలో ఏ మాత్రం ఎటువంటి ఇది కనిపించినా డూ గో ఫర్ ఏ మెడికల్ చెకప్. అయితే మరి స్లీప్ కి సంబంధించి చాలా ఉన్నాయి. స్లీప్ యాప్నియా అంటే లౌడ్ స్నోరింగ్ మాత్రమే అనుకుంటారు కదా చాలా మంది. ఉమెన్ కి వచ్చేసి ఉమెన్ లో ఇన్సోమ్నియా, మార్నింగ్ హెడ్ ఏక్స్, ఫ్యాటిగ్ లేక బ్రెయిన్ ఫాగ్ కూడా ఈ ప్రెజెంటేషన్ కి తోడవుతాయా ఇట్లా?
0: Oh yeah, definitely. There's a definite clear relationship. So sleep apnea anedi, it's a condition where people stop sleeping in the night or they have reduced oxygen flow. Ala avutundi. So one of the symptoms is snoring. Loud snoring, it's a common symptom. I think most people can relate to that. But chaala mandi sleep apnea, they don't need to have snoring. They may have other symptoms. For example, valaki 6 hours or 7 hours padukunte kuda morning la they'll be lethargic and tired, fatigued. Not a feeling of not refreshed. Atlanti feelings untai daytime lo. They will have fatigue, decreased energy daytime lo. Kodiga mental focus kuda affect avutundi. That's where we call it a brain fog. So even ta kuda there are symptoms of sleep apnea. And the other important thing is gasping for breath in the night. Especially ipudu vala spouse, vala husband or wife, whoever notices the symptoms, they may come and present that my husband is waking up in the night and gasping for breath. So that's a very important symptom that we should not ignore. Endukante that could be a sign of sleep apnea. Valaku oxygen lekunta they are waking up in the night. So frequent waking up in the night, gasping for breath in the night, fatigue, daytime sleepiness, avanta are signs of sleep apnea.
1: Chaala sali ee symptoms mem chaala easy ga ignore chesestam ventu unte indaki nunchi. The way I am feeling like ivanni chaala mana chuttu pakkala ento mandi degra we have day to day experience of these anpistundi.
0: Exactly, yeah.
1: So true. Next manamu dizziness gurinchi maatladukundam doctor. డిజినెస్ లో కూడా చాలా అంటే ఒక ఫామ్ గా దాన్ని డిస్క్రైబ్ చేయలేం కదా. ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే డిజినెస్ ఫీల్ అయ్యే వాళ్ళకి రూమ్ స్పిన్నింగ్ అని, లైట్ హెడెడ్నెస్ అని, ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది, ఫ్లోటింగ్ ఫీలింగ్ ఉంటుంది, ఇవన్నీ సేమ్ కావు కదా. సో హెడ్ ఏక్ లేకుండా ఇలా ఇటువంటి మాత్రమే ఉంటే మైగ్రేన్ రిలేటెడ్ అవ్వచ్చా?
0: సమ్ టైమ్స్ అవ్వచ్చు. సో మీరు చెప్పే సింప్టమ్స్ అంటే బేసికలీ పీపుల్ డిస్క్రైబ్ ఇట్ ఇన్ డిఫరెంట్ వేస్. సో లైట్ హెడెడ్నెస్, డిజీనెస్, ఫ్లోటింగ్ సెన్సేషన్ అంతా కైండ్ ఆఫ్ ఇట్ కమ్స్ అండర్ ద సేమ్ అంబ్రెల్లా. సో ఈ సింప్టమ్స్ సమ్ టైమ్స్ దే హ్యాపెన్ విత్ మైగ్రెయిన్, సమ్ టైమ్స్ విదౌట్ అ మైగ్రెయిన్. సో మైగ్రెయిన్ తో వచ్చినప్పుడు వీ కాల్ ఇట్ అ వెస్టిబులర్ మైగ్రెయిన్. దట్ మీన్స్ దే హ్యావ్ ద డిజీనెస్ సెన్సేషన్ ప్లస్ ద స్పిన్నింగ్ సెన్సేషన్. సో స్పిన్నింగ్ సెన్సేషన్ ని వీ కాల్ ఇట్ వర్టిగో. వెజిటబులర్ మైగ్రెయిన్ ఉండే వాళ్ళు లాట్ ఆఫ్ టైమ్స్ దే హ్యావ్ ద డిజినెస్ అండ్ ద వర్టిగో అలాంగ్ విత్ ద హెడేక్. వెరీ రేర్లీ దే హ్యావ్ ద సింప్టమ్స్ విదౌట్ అ హెడేక్. ఆర్ ఏంటంటే ద మైగ్రెయిన్ కెన్ బి వెరీ మైల్డ్ దట్ దే ఫోకస్ మోర్ ఆన్ ద డిజినెస్ అండ్ ద వర్టిగో. మైగ్రెయిన్ అంత ఫోకస్ చేయరు. సో అలా పాసిబిలిటీ ఉంది. బట్ డిజినెస్ అండ్ వర్టిగో కెన్ ఆల్సో హ్యాపెన్ ఫ్రమ్ అదర్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్. So this is also another symptom that we don't want people to ignore because it could be brain tumor undochu, increased fluid surrounding the brain undochu, or any other problem like, you know, pressure. There could be increased pressure or decreased pressure surrounding the brain.
1: So true. మరి నైట్ టైమ్ దీని గురించి మాట్లాడుకున్నాం కదా. నైట్ టైమ్ లో చాలా మందికి చేతులు నంబ్ అవ్వడం, ఫింగర్స్ లో టింగ్లింగ్ రావడం ఇవన్నీ కూడా ఉంటాయి కదా, దీన్ని కూడా రిలేట్ చేయొచ్చా మనము
0: మైగ్రెయిన్ తోనా? ఆర్ ఇన్ జనరల్?
1: ఇన్ జనరల్.
0: ఇన్ జనరల్. సో ఇన్ జనరల్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ న్యూరలాజికల్ ప్రాబ్లమ్. సో కొంతమంది నైట్ లో లేసి హ్యాండ్స్ ఆర్ నమ్, కొద్దిగా షేక్ చేసి మళ్ళీ పడుకుంటారు. సో అలా ఫ్రీక్వెంట్ గా అవుతే ఇట్ కెన్ బి వెరీ డిస్ట్రప్టివ్ టు దియర్ స్లీప్ టు. సో అలా నమ్నెస్ అండ్ టింగ్లింగ్ ఉన్నప్పుడు ఇట్ మే ఇండికేట్ అ నర్వ్ ప్రాబ్లమ్ ఇన్ దియర్ హ్యాండ్స్. మోస్ట్ ఫ్రీక్వెంట్ కాజ్ విల్ బి కాపల్ టనల్ అంటాం కదా. కాపల్ టనల్ ఇస్ వెరీ కామన్, a very common condition. The nerve that is affected is the median nerve. So our nerve wrist lo untadi. Wrist lo it gets affected because of swelling, arthritis, inflammation unnapudu it may flare up. It may cause compression on the nerve. Nerve compression ayinappudu it may cause numbness or tingling. Another common nerve problem is ulnar nerve. అది కూడా కంప్రెస్ అయితే సిమిలర్ సింప్టమ్స్ ఉండొచ్చు.
1: సో ఇది ఈ స్ట్రోక్ ప్యాటర్న్స్ ని వీటిని ఎలా డిస్టింగ్విష్ చేస్తారు?
0: So stroke aithe it may be like one sided symptom and it will be persistent. Immediate ga few minutes la veladu. Whereas nerve problem unnapudu usually especially carpal tunnel laanti symptoms unnapudu patient

0: can wake up in the night, change their position, shake off their hand and go back to sleep. So kodiga temporary ga transient ga untayi, but it'll happen on and off over days, over weeks, over months.
1: Oh. So basically a normal MRI can be reassuring, but it does not measure every function of the nervous system. So manam ki telikunda this and all will be happening.
0: That is true. MRI anedi, it's just one part of neurological testing. Mm. But there are different types of testing. For example, nerve problems unne valaki, we do a test called EMG and nerve conduction study. Mm. Seizure undi anukunnappudu, we do a test called EEG, mm-hmm. which is a brain waveform test. Then kondamandiki, we do blood testing to find out what's going on. So there are different types of testing other than MRI.
1: Seizures, and I was about to ask the next one. Are they especially periods around seizures increase avadam? Idi possible la? And danto patka anti-seizures medicines birth control effectiveness ni affect cheyachcha? They do that related ani. Alage pregnancy plan mundu em discuss cheyali doctor toti ila seizures lanti problems unna vaallu.
0: Oh, sure. Okay. So, different questions. So, the first question, Ochi, meeru seizures and menstrual period gurinchi adigaru kada.
1: Yeah.
0: So, yeah, definitely that's a possibility. It's called, medical terms, we call it catamenial seizures.
1: Mm-hmm.
0: Ante some people, when they have seizures, they have a tendency to develop right before their cycles. So, are they, again, that's related to hormonal changes. So, that's definitely a possibility. It's not too common, but we do see it in clinical practice. My second question, Ochi, about medications and seizure medications. Kada, birth control pills can affect the efficacy of some of the medications. In the country, it'll affect the efficacy of it. So, meer doctors tho maatladinappudu, if somebody has a seizures, definitely you have to mention the list of medications. Your complete list of medication, doctor ki teliyali, because our drug interactions chustaru, select based on your medications. వాళ్ళు దే మే చూస్ అస్ బెస్ట్ మెడికేషన్ దట్ విల్ నాట్ ఇంట్రాక్ట్.
1: ఓకే, మరి కొంచెం మనం సీజర్స్ గురించి మరొక క్వశ్చన్ నేను అడుగుతాను. అది ఇలాంటి వచ్చినప్పుడు, సీజర్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ యాక్చువల్ గా ఏం చేయాలి? హౌ డూ దే హెల్ప్ దెమ్?
0: ష్యూర్. సో ఫ్యామిలీ మెంబర్స్ సీజర్స్ చూసినప్పుడు ఇట్స్ యాక్చువల్లీ ప్రెటీ స్కేరీ. ఇట్స్ వెరీ డ్రామాటిక్ కదా, బికాస్ ఇట్స్ హార్డ్ టు సీ యువర్ లవ్డ్ వన్ యు నో కొలాప్స్ ఆన్ ద ఫ్లోర్ అండ్ హ్యావ్ ట్విచింగ్ అండ్ హ్యావ్ ఫోమింగ్ ఎట్ ద మౌత్. సో ఇట్స్ ఎ వెరీ డ్రామాటిక్ అండ్ స్కేరీ సిచ్యువేషన్. But the main thing is, and of course, when it happens the first time, it's very alarming. You have to go to the emergency room. But once you get checked out, once you've seen a neurologist and you're on a medical treatment plan, family members should be aware of what to do when a seizure happens. So main thing is, manam cinema lo chustam kada, keys ichedi hand lo, or note le edana mouth le edana pettaro to stop the seizures.
1: Correct.
0: So main thing is, don't do that.
1: Okay.
0: Don't put anything in the mouth. It's extremely important. ఎందుకంటే సీజర్స్ యూజువలీ దే స్టాప్ ఆన్ ఇట్స్ ఓన్. మెజారిటీ ఆఫ్ ద సీజర్స్ విల్ లాస్ట్ ఫ్రమ్ 30 seconds to 3 minutes.
1: అంటే వాళ్ళని టైట్ గా హోల్డ్ చేయడం అలా కూడా చేయకూడదు.
0: అది కూడా చేయకూడదు. సో ద ఓన్లీ థింగ్ ఐ వుడ్ సే ఇస్ వాళ్ళు సపోజ్ దే కొలాప్స్డ్ అండ్ ఫెల్ ఆన్ ద ఫ్లోర్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ టు డూ ఇస్ టు హ్యావ్ దెమ్ టర్న్ టు ద సైడ్. ఎందుకంటే వాళ్ళకి ఆ సీజర్ ఉన్నప్పుడు సమ్ టైమ్స్ సెక్రీషన్స్ వస్తాయి. ఆ సెక్రీషన్స్ వీ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద లంగ్స్. ఆ లంగ్స్ కి వెళ్తే ఆస్పిరేషన్ అని అయ్యి ఇంకా ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ ఆస్పిరేషన్ న్యూమోనియా అట్లా అవుతాయి. సో యూ వాంట్ టు అవాయిడ్ దట్ సిచ్యువేషన్. టర్న్ దెమ్ టు ద సైడ్ అండ్ జస్ట్ వాచ్ దెమ్, హోల్డ్ దెమ్ బట్ నాట్ ట్రై టు స్టాప్ ద మూమెంట్స్.
1: ఓకే,
0: అండ్ మేక్ ష్యూర్ దర్ ఆర్ నో స్ట్రాంగ్ ఆర్ షార్ప్ ఆబ్జెక్ట్స్ అరౌండ్ దెమ్. ఎందుకంటే వాళ్ళు ట్విచింగ్ ఉన్నప్పుడు యూ డోంట్ వాంట్ దెమ్ టు గెట్ ఇంజర్డ్. సో ట్విచింగ్ అయినప్పుడు మేక్ ష్యూర్ దర్ నథింగ్ షార్ప్ అరౌండ్ దెమ్. టైమ్ ద సీజర్ ఇఫ్ యూ క్యాన్ అండ్ టేక్ అ వీడియో ఆఫ్ ద సీజర్ ఇఫ్ యూ క్యాన్, బికాస్ ఇవంతా విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద డాక్టర్. And most of the seizures will stop. So don't try to put anything in the mouth. That's important. And don't try to hold them too strong in an attempt to stop the seizure.
1: Very good. Chala important visheshalu ivalaithe mana chala telusukunnam doctor. Thanks for joining us today. In fact, naku chala unna inka marinni adagalanundi. But definitely we'll take you once again. But
0: sure,
1: thanks
0: we can
1: for joining us
0: session.
1: Today. And anything that you want to add?
0: So in general, definitely... I would say your symptoms, if it's something occasional, that it's okay to ignore. But edaina symptoms ippudu first beginning lo maatladukunnam kada, whether it's dizziness or headaches or sleep problems or numbness, if anything happens frequently, track it and definitely talk to your doctor. Your doctor will refer you to a neurologist so you can get all the right testing done and get treated early on. So I would just say don't ignore it. And if anybody wants to see me in clinic, my clinic is in Plano. My practice is called Comprehensive Neurology Center. And my phone number is 469-977-1010.
1: Good. అదండి వింటున్న శ్రోతలందరికి మరింత ఏమన్నా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ యూ కెన్ కాల్ అస్ రైట్ నౌ 972-636-1966 మన స్టూడియో నెంబర్. అండ్ డాక్టర్ గారు మనకి ఇవాళ చాలా చాలా ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ డాక్టర్ సుప్రియా రెడ్డి గారు.

0: calibration knowledge though, neeku best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలని పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిలకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
7: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు సూపర్ సండే ప్రోగ్రామ్ విత్ మీ అంజనా ఆర్జే. సరే, ఇప్పటి వరకు మనం ఆయుష్మాన్ భవ సెగ్మెంట్ లో డాక్టర్ సుప్రియా రెడ్డి గారి మాటల్లో బోలెడన్ని విశేషాలు తెలుసుకున్నాం. అసలు ఇన్ని ఉన్నాయా, ఇన్ని జరుగుతాయా ప్రపంచంలో అన్నట్టు అనిపించింది అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఇవన్నీ మనకి డే టు డే చాలా చాలా అవసరం. తప్పకుండా తెలుసుకుని ఉండటం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా. నేను దీంతో పాటు మరొక్క విషయం అంటానండి, ఎస్పెషలీ యాజ్ ఉమెన్, ఉమెన్ గురించి చెప్పాలి అంటే గనక, ఇలాంటివి ఏదైనా చిన్న చితక, చిన్నదంటే నా దృష్టిలో ప్రస్తుతానికి చిన్నది ఈజ్ లైక్ నో షుగర్స్, బీపీస్ ఇలాంటివి రావటము, ఏ ఏజ్ లో ఎవరికి ఎలా వచ్చింది అనేది ఒక రికార్డ్ రాసి పెట్టడం, ఎస్పెషలీ ఉమెన్. మనం అనుకుంటాం ఒకవేళ ఒక మదర్ కి అబ్బాయిలే ఉన్నారు, నెక్స్ట్ అమ్మాయి లేరు అంటే అవసరం లేదులే, వీళ్ళకి అవసరం ఏముంటుందండి. ఒక చాలా సార్లు ఉమెన్ రిలేటెడ్ టెండెన్సీస్ అంతా అమ్మాయి టు అమ్మాయి పాస్ అవుతుంది, జనరేషన్ జనరేషన్ అంటారు కదా. సో అలా ఫీల్ అయ్యి అలా అనుకుంటారు, నాట్ నెసెసరీ అండి. నా దృష్టిలో వాట్ ఐ ఫీల్ ఇస్, ఒక జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో మళ్లీ అమ్మాయిలు పుట్టినప్పుడు కూడా చాలా వరకు

ఉంటుంది అని నా అభిప్రాయం. అండ్ డాక్టర్స్ చాలా మంది ఇలా చెప్పడం కూడా జరిగింది. మనం డాక్టర్ చెకప్ కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అంటారు, మన పైన మన మదర్ లేకపోతే మన అమ్మమ్మ వరకు మనకు తెలుసు, బియాండ్ దట్ వీ డోంట్ నో. ఇటు పక్క నాయనమ్మ సైడ్ కూడా వీ డోంట్ నో. ఎందుకు అంటే ఫ్యామిలీలో ఇట్ రన్స్. సో ఇలాంటి చిన్న చితకవి మనము రికార్డ్ చేసి పెడితే నెక్స్ట్ జనరేషన్స్ కి హ్యాండీగా ఉంటుందని నా అభిప్రాయం.

0: మంచి పాట ఇది కూడా, చాలా సార్లు వినేశాం కాబట్టి నేను ఈ పాటని కాస్త కొన్ని సెకండ్లు తగ్గించేశాను. ఎందుకంటే చాలా ఉత్సాహంగా ఉన్నాను నేను ఇవాళ. ప్రస్తుతం మన ఏమనాలి ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకుని కొన్ని సినిమాలకు సంబంధించిన క్లిప్పింగ్స్ వినిపిద్దాం అని అనుకుంటున్నా అనమాట. వినండి, ఫ్రెండ్షిప్ డే సంబంధించి నాకైతే ఫస్ట్ ఈ మూవీ గుర్తుకొచ్చింది. ఈ సినిమా పేరేంటో తెలిస్తే కాల్ చేయండి 9726361966. స్టూడియో
1: అంటే ప్రత్యేకంగా ఆడలేదండి, కానీ మా ఊళ్ళో కర్రా పిల్ల ఆడేసేవాళ్ళం. పిల్ల మహిళలు కొట్టించిన పట్టించుకునేవాడి.
2: సెట్ అవుతాడరా,
3: కలిసిపోతుందా, గెలుస్తాం.

0: ఐ థింక్ కాలర్ కాల్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో అండి.
1: హలో అండి.
0: చెప్పండి చెప్పండి, ముందుగా మీ పేరు చెప్పండి మాకు. హ్యాపీ డేస్. హ్యాపీ డేస్ మూవీ నుంచి మనం ఈ క్లిప్పింగ్ వినేసాం. థ్యాంక్స్ ఫర్ షేరింగ్. మీ పేరు? విజయ్ గారు. థ్యాంక్ యూ విజయ్ గారు, మీకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అయితే మీరు మీ ఫ్రెండ్స్ కోసం ఎక్స్క్లూజివ్ గా ఏమన్నా పాట ఇప్పుడు వినిపిస్తారా? షూర్, తప్పకుండా ఇదే పాట నేను వినిపిస్తాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అదండి, నాకు కాలర్ కాల్ చేసి సరైన విషయం చెప్పారు. అయితే ఇక్కడ సంగతి ఏంటంటే, హ్యాపీనెస్ మూవీ ఎంతమంది చూశారు, ఎంతమంది గుర్తుంది. ఇక్కడ రెండు వర్గాల మధ్య

క్రికెట్ మ్యాచ్ అనే పోటీ జరుగుతుంది. సో ఆ పోటీ ఎవరి ఎవరి మధ్య, ఆ రెండు వర్గాలు, టూ టీమ్స్ ఎవరు వాళ్ళు, అండ్ అట్ ద సేమ్ టైం ఏమన్నది ఫైనల్ గా ఏ టీమ్ విన్ అయ్యారు ఆ సంగతి చెప్పండి. ఈలోగా నేను వేరే పాట వినిపిస్తాను, అండ్ మనకి విజయ్ గారు అడిగిన పాటను కూడా లైన్అప్ చేసి దీని తర్వాత బ్యాక్ టు బ్యాక్ వినిపించేస్తాను.

సూపర్ సాంగ్. అసలు అది వచ్చినప్పుడు చిన్న పెద్ద కూడా ఈ పాటకు సంబంధించి పాడుతూ ఉండేవారు. పొద్దున్న లేవాలి అంటే పొద్దున్న లేవడం కూడా ఒక పెద్ద పని చాలా మందికి. ఇప్పుడు మనందరికీ కూడానండి, బ్యాక్ టు స్కూల్ వచ్చేసింది. బ్యాక్ టు స్కూల్ సీజన్ వచ్చేసింది. ఆగస్ట్ అంటే మాటల అటు పండగలు ఇటు స్కూళ్ళు స్టార్ట్ అయ్యి హడావిడులు. సో ఈ బ్యాక్ టు స్కూల్ సీజన్ లో మీ కిడ్స్ స్మైల్ స్కూల్ రెడీగా ఉందా లేదా? డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ నుంచి స్పెషల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్ ని పొందండి. స్కూల్ ఏజ్ కిడ్స్ కి ఈ డెంటల్ ఎగ్జామ్ కంప్లీట్లీ డెంటల్ ఎగ్జామ్ అండ్ క్లీనింగ్ కలిపి $99 కి మాత్రమే అందిస్తున్నారు. మీ పిల్లల హెల్తీ స్మైల్ కోసం ఈ లిమిటెడ్ టైం ఆఫర్ ని మాత్రం మిస్ అవ్వకండి. వాళ్ళకి మీరు కాల్ చేయాలంటే నెంబర్ 9724845400 అండ్ అపాయింట్మెంట్ బుక్ చేసేసుకోండి. వారి అడ్రస్ వచ్చేసి 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. సో డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. హ్యాపీ డేస్ మూవీకి సంబంధించి నేను క్లిప్పింగ్ వినిపించాక తర్వాత నేను అడిగాను అనమాట ప్రశ్న ఏంటంటే, ఆ సినిమాలో నేను వినిపించిన సన్నివేశంలో ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది. అఫ్ కోర్స్ మ్యాచ్ అంటే బిట్వీన్ టూ టీమ్స్. ఆ టూ టీమ్స్ ఎవరు, ఏంటి, ఫైనల్ గా ఏ టీమ్ విన్ అయింది అన్న విషయం నేను అడగటం జరిగింది. ఐ డోంట్ థింక్ నాకు దీనికి కాలర్స్ కాల్ చేయలేదు అండ్ నేను మాత్రం ఏ మాత్రం ఎవరికి హెల్ప్ చేయట్లేదండి. ఎందుకు చేస్తాను చెప్పండి, అంత ఈజీ పీజీగా అడిగాను నేను. మీరే సమాధానం చూసుకోండి, మీరే తెలుసుకోండి, లేదంటే ఏం చేస్తాను, కాసేపు ఆగి మాట్లాడదాం. మరి కేబీసీ రౌండ్ లో మరొక్కసారి ఒక ట్విస్ట్ తోటి ప్రశ్న అడుగుతున్నాను అనమాట. మీ మనసుకు ఏది తోస్తే అది ఆ సమాధానం మీరు చెప్పచ్చు. ఇట్స్ నాట్ నెసెసరీ దిస్ అండ్ దాట్. ఓకే, నాలుగు ఆప్షన్స్ ఉంటాయి, అందుకే కేబీసీ నాలెడ్జ్ బీట్స్ కన్ఫ్యూజన్ విత్ అంజనా. సో విచ్ ఆఫ్ దీస్ ఇంక్రీజ్ ద మోర్ యూ షేర్ ఇట్? నేను నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నాను, పంచే కొద్ది పెరిగేదేంటి? విచ్ ఆఫ్ దీస్ ఫోర్ ఇంక్రీజ్ ద మోర్ యూ షేర్ ఇట్? నెంబర్ వన్ మనీ, నెంబర్ టూ నాలెడ్జ్, నెంబర్ త్రీ ఆప్షన్ సి వచ్చేసి వాటర్, ఆప్షన్ డి వచ్చేసి ఫుడ్. ఏబిసిడి 1 2 3 4 మనీ, నాలెడ్జ్, వాటర్, ఫుడ్.

సూపర్ సాంగ్ ఇది కూడా నాకు నచ్చుతుంది అన్నమాట. సరే నేను నాకు నచ్చిన పాటలు కూడా వినిపిస్తున్నాను, బట్ మీరు నచ్చిన పాటలు, మీరు మెచ్చిన పాటలు మీరు రైట్ నౌ మీ ఫ్రెండ్ కి డెడికేట్ చేద్దామనో, లేదా ఒక ఫ్రెండ్ ని తలుచుకుని, లేదా మీ కాలేజ్ డేస్ లో, స్కూల్ డేస్ లో, హ్యాపీ డేస్ లో మీరు కలిసి పాడుకున్న ఆ పాటలు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, టు షేర్ విత్ అస్. 9726361966 స్టూడియో నెంబర్. సరే నేను ఇంత హ్యాపీ డేస్ మూవీ నుంచి క్లిప్పింగ్ వినిపించాను, పాట వినిపించాను, రైట్ ఆన్సర్ తో విజయ్ గారు కాల్ చేసి ఇమీడియట్ గా చెప్పేశారు, ఆ మ్యూజిక్ పట్టే చెప్పేసి అనమాట. చాలా బాగా మనకి వచ్చింది అంత రెస్పాన్స్. అయితే నేను అడిగాను, రెండు టీమ్స్ ఉన్నాయి కదా, రెండు టీమ్స్ ఏంటి, ఫైనల్ గా ఎవరు విన్ అయ్యారు, మీరు సినిమా చూసాకే చెప్తారా ఏంటి? పర్లేదు, మీ సినిమా చూడండి, ఈలోగా నేను మీ అందరికి మెమరీ రిఫ్రెష్ చేస్తూ చెప్పేస్తానన్నమాట. అలాగే ఉంటుంది నాతోటి, ఏదో ఒక్క ప్రశ్న, ఈ మూవీ ఏంటి, అదేంటి అని అక్కడితో ఆగిపోదు కదా. కథ సుఖాంతం అవ్వాలంటే మనం అంతవరకు వెళ్ళాలి మరి, అదన్నమాట. సో బేసిక్ గా ఈ మూవీకి మెయిన్ ప్లాట్ ఇదేనేమో అనుకుంటాను నేను. ఫ్రెండ్షిప్ సరే సరే, ఆ ఫ్రెండ్షిప్ లో కూడా కాలేజ్ లో ఎంటర్ అయిన జూనియర్స్ మధ్య, అంటే ఒకేసారి ఎంటర్ అయిన ఫస్ట్ ఇయర్స్ అందరూ, ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్స్ అందరూ కలిసి ఒక విధంగా ఉండటం అనేది డెఫినెట్ గా ఉంటుంది. అయితే సీనియర్స్ తో కూడా ఫ్రెండ్షిప్ తెలియకుండా ఒక బాండింగ్ కూడా ఏర్పడుతుంది. ఎవరికి తెలియదు, ఈ ఎక్స్పీరియన్స్ చేసిన చాలా మందికి తెలిసే ఉంటుంది. సో సినిమాకి సంబంధించి సీనియర్స్ కి జూనియర్స్ కి మధ్య ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఆబ్వియస్లీ జూనియర్స్ గెలిచేశారు, అదనమాట హ్యాపీ డేస్ మూవీకి సంబంధించిన క్లిప్పింగ్.

సరే, నేనిందాక అడిగిన ప్రశ్నకి నాకు ఇంకా సమాధానం రాలేదు. అండ్ ఇట్స్ సో ఈజీ కదా, నేను అంత ఈజీగా అడిగాను ఏంటి అని నేనే అనుకున్నాను. అందుకనే మీరు ఆన్సర్ చేయలేదు. నాకు తెలుసు నెక్స్ట్ క్వశ్చన్ మీకు అంతే కాంప్లెక్స్ గా ఇస్తాను, మీరు చాలా ఆలోచించి మరీ ఆన్సర్ చెప్పాలి. అందుకని యాడ్ బ్రేక్ కూడా వస్తుంది, యాడ్ బ్రేక్ తర్వాత కూడా నేను మీ కాల్స్ తీసుకుంటాను. సో

0: ఇందాక ప్రశ్న ఏంటంటే విచ్ ఆఫ్ దిస్ ఇంక్రీజ్ ద మోర్ యూ షేర్ ఇట్ మనీ నాలెడ్జ్ వాటర్ ఫుడ్. ఆబ్వియస్లీ అన్ని ఎలిమినేట్ చేసేసుకుంటే ఈజీగా నాలెడ్జ్ అని వచ్చేస్తుంది. ఎంత ఈజీ కదా, అంత ఈజీగా నేను ఎందుకు ఇచ్చానంటారా? వెయిట్ వెయిట్, చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్ కి మీకు బాగా బ్రెయిన్ కి పదును కావాలన్నమాట. ఈలోగా ఏ టు బి వారి గురించి తెలుసుకుందాం. ఏ టు బి Authentic South Indian flavors now made easy with A2B's new range of instant mixers, powders, masalas, paste and pickles. Fluffy ragi idli saina, tangy gongura rice saina. Ilanti traditional taste ni nimishallo meeru enjoy cheyochu only at A2B Frisco A2B Little Elm. Naku caller call chestunnaru, varini on air teeskuntunnanu. Hello andi.
1: Hello andi.
0: Cheppandi cheppandi, munduga maa shrotalaku mee peru cheppandi.
1: హలో, నా పేరు ప్రసాద్ అండి.
0: ప్రసాద్ గారు చెప్పండి.
1: అదే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్
0: చెప్పండి, ఆన్సర్ చెప్పండి.
1: పంచగొద్ది పెరిగేది విద్య అంటే.
0: థ్యాంక్ యూ, రైట్ ఆన్సర్ అండి.
1: అది సేమ్ కూడా ఉంది కదా, పెరిగేకొద్ది పెరిగేది విద్య, పెరిగే పంచగొద్ది తగ్గేది చెప్పండి.
0: కరెక్ట్, సో ట్రూ, రైట్ గా చెప్పారు. ఎనీ సాంగ్ దట్ యు వాంట్ టు రిక్వెస్ట్ మీ ఫ్రెండ్స్ కోసం?
1: ష్యూర్
0: ష్యూర్, ఐమ్ వెయిటింగ్. ఎవరు ఎంత మంది అడుగుతారా ముస్తఫా పాట అనేసి, డెఫినెట్ గా వినిపిస్తారండి. థ్యాంక్ యూ. అదండి, నాకు కాలర్ అయితే కాల్ చేసి చెప్పేయడం జరిగింది. సో నేను నెక్స్ట్ ప్రశ్న అడుగుతానని చెప్పాను కాబట్టి అడిగేస్తానండి. అడగకపోతే మరి మీరు ఆలోచించుకునే టైం కావాలి కదా. ఆఫ్టర్ ద యాడ్ బ్రేక్ కూడా మీరు చెప్పొచ్చు అని చెప్పాను. యాడ్స్ వచ్చినప్పుడు ఆలోచించుకుని ఆన్సర్ చెప్పేది. క్వశ్చన్ ఏంటంటే, మరొకసారి నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నాను. కేబీసీ విత్ అంజనా, నాలెడ్జ్ బీట్స్ కన్ఫ్యూజన్. విచ్ ఆఫ్ దీస్ నెవర్ స్టాప్స్? ఆప్షన్ ఏ సన్, ఆప్షన్ బి హార్ట్, ఆప్షన్ సి టైమ్, ఆప్షన్ డి ఎర్త్. నాలుగు ఆప్షన్స్ ఇస్తున్నాను. Which of these never rest? I should say. Which of these never rest? Sun, heart, time, earth.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కాని చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్, అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
2: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. This is your ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఇమెయిల్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ email to admin@radiosurabhi.com.
3: వెల్కమ్ బ్యాక్. అసలు మన కార్యక్రమం ప్రారంభించి 2 అవర్స్ అయిపోయింది, 3rd అవర్ లోకి ఆల్రెడీ వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ ట్రావెలింగ్ అలాంగ్. నాతో పాటు కలిసి ఈ 3 గంటలు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి స్పెషల్ గా థ్యాంక్స్. ఐఎమ్ సో మచ్ ఎంజాయింగ్ మై షో. అక్కడ ఎక్కడెక్కడి నుంచో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కాల్ చేస్తే నాకు ఒక ఆనందం ఉండే, ఎస్పెషల్లీ పిల్లలు కాల్ చేస్తే మాత్రం నాకు మరింత హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కదా, వాళ్ళని కూడా మనము ఏదో విధంగా వాళ్లతోటి కూడా మనం ఇంటరాక్ట్ అవ్వగలుగుతున్నాము అంటే That's what is needed. సరే, నేను ప్రశ్న మరొక్కసారి రిపీట్ చేస్తాను. మంచి దీంట్లో ఉంది, యాక్చువల్లీ చాలా మంది దీనికి రెస్పాన్స్ ఇస్తున్నారు కాబట్టి. అండ్ ఈ ప్రశ్న ఆల్మోస్ట్ లైక్ ఏ సేయింగ్ అండి, ఒక పెద్ద పెద్ద తరం వాళ్ళు మనకి చెప్పిన మాట లాంటిదే ఇది. ప్రశ్న మరొక్కసారి, విచ్ ఆఫ్ దీస్ నెవర్ రెస్ట్? నేను మీకు ఇస్తున్న 4 ఆప్షన్స్, సన్, హార్ట్, టైమ్, ఎర్త్. సో నాకు రైట్ ఆన్సర్ ఆల్రెడీ నాకు ప్రసాద్ గారు ఫస్ట్ గా కాల్ చేసి చెప్పారు, తర్వాత నిహాన్ష్ కూడా చెప్పాడు. సో వారిద్దరూ అడిగిన రిక్వెస్ట్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ లైనప్ చేసి వినిపించేస్తున్నాను. ఈలోగా మీరు కాల్ చేయవలసిన మా నెంబర్ 972

0: సూపర్. ఈ పాట నన్ను రిక్వెస్ట్ అడిగినది చిన్నారి నిహాన్ష్, అండ్ రైట్ ఆన్సర్ కూడా చెప్పేశారు. యాక్చువల్లీ నేను అడిగిన ప్రశ్న మరొకసారి ఏంటి అంటే గనక, విచ్ ఆఫ్ దీస్ నెవర్ రెస్ట్, సన్, హార్ట్, ఎర్త్, టైమ్ అని అడిగాను. ఆబ్వియస్లీ హార్ట్ అనేది చాలా చిన్న విషయం వెన్ వి కంపేర్ విత్ సన్ అండ్ ఎర్త్. సామెతలో అంటా చూడండి ఆ చంద్రార్కం అనేసి. నిజం చెప్పాలంటే ఈ సన్ కూడా, సన్, స్టార్స్ ఇలాంటివి కూడా దే హ్యావ్ ఎ లిమిటెడ్ ఒక నిర్దిష్టమైన సమయం వరకే ఉంటాయి. దే హ్యావ్ ఎ లైఫ్ స్పాన్, అంటే విల్ చేంజ్ ఆర్ ఇట్ విల్ డై ఆఫ్టర్ సమ్ టైమ్. కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ తర్వాత దే విల్ డై అనమాట. అలాగే ఎర్త్ కూడా, ఇట్ స్పిన్స్ అండ్ రొటేట్స్, మూవ్స్, ఆల్ దట్ వీ నో, బట్ ఇట్ కీప్స్ చేంజింగ్ ఇట్ స్పీడ్ ఆల్సో. తెలియకుండా ఓవర్ ద ఇయర్స్ స్లైట్లీ లాంగర్ పీరియడ్స్ లో దాని మూమెంట్స్ లో కూడా చేంజెస్ ఉంటాయట. So something which never rest, it keeps coming back and always with us. Enti ante samayam. Time is a powerful thing. It can heal and it can even create so many things. So time never rest. So value your time. Andariki bhagavantudu nirdhishta samayam icche pampichadu. The best use ever chestaru, they will become much more successful in life, kada. Sare manam chaala maatladeskundam, koncham friendship vai pelipodam. So marokka clipping vinipistanu, vinandi. Indulo friends mugguru unnaru ee sannivesamlo. Cinema peru ento cheppandi, and aa mugguru cinema ku sambandhinchi friends aa kaada meer cheppali.
1: సాంబార్ తప్పుగా ఉంది.
2: గ్లాస్ మార్చండి, సాంబార్ అక్కడ మంచి నీళ్ళ ముంచి తినేస్తున్నాడు.
3: చాలా రోజులు అయింది రా ఇక్కడికి వచ్చి.
1: అప్పున్నావా?
3: సత్య
1: బావా, నీకెప్పుడు మన శేఖర్గడ్ విషయంలో బాధ అనిపించలేదా? నాకు మాత్రం చాలా సార్లు మనం తప్పు చేసామనిపించిందిరా.
3: ఇప్పుడు అన్ని ఎందుకురా?
1: ఎందుకంటావు ఏంటరా, ఇది చేసింది తప్పు కదా.
3: మరి అప్పుడే చెప్పొచ్చు కదా.
1: అప్పుడు నా వయసు 10 ఏళ్ళు.
3: అప్పుడు ఆడ వయసు 10 ఏళ్ళే.
1: ఎన్నైనా చెప్పరా, నువ్వు అలా చేయటం మాత్రం తప్పురా.
3: ఎలా చేయటం?
1: జీవితంతో పందెం కాయటం, అది 10 ఏళ్ల వయసులో. కరెక్ట్ అంటారా?
4: ఎవరి జీవితం, ఎవరు పందెం కాశారు, ఎవరి వయసు 10 ఏళ్ళు?
1: నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాను.
4: ఎందుకు ఫీల్ అవుతున్నావు?
1: ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి.
4: ఏంటి ఆ సంఘటన?
3: ఎందుకు సార్ పాతగాయని మళ్లీ రేపుతారు?
4: ఎవరు రేపింది, ఏంటా గాయం?
1: ఇప్పుడు 12 సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది.
4: అదే ఏంటా విషయం?
1: చెప్తే చెరిగిపోయే తప్పు కదా సార్ అది.
4: అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానవుని నేను మాడిపోయిన మసాలా దోస్తుంటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించి వినిపించకుండా, కనిపించకుండా, చూపించకుండా తినేసింది ఎవరు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి.
0: అదండి, అదే రేంజ్ లో నేను కూడా అడుగుతున్నాను. తెలిసి తీరాలి అంటే మీరు కాల్ చేసి చెప్పాలి సినిమా పేరేంటి, అసలు సినిమాలో ఏం జరిగింది, ఈ ముగ్గురు సినిమాకు సంబంధించి ఫ్రెండ్సా కాదా. ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇదిగో ఫ్రెండ్స్ మీదనే ఈ ప్రశ్న కూడా.

అదండి. సో నేను ఇందాక అడిగిన మూవీ క్లిప్పింగ్ వచ్చేసి అత్తడు చిత్రం నుంచి. ఆ సంగతి నాకు సౌమ్య గారు కాల్ చేసి రైట్ ఆన్సర్ చెప్పేశారు. అయితే నేను ఇంకొక చిన్న విషయం మాట్లాడుతున్నాను ఆ మూవీ గురించి. ఏంటి అంటే ఆ సినిమాకి సంబంధించి వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్సా కాదా అని నేను అడిగాను అన్నమాట. మీరేమంటారు? అందులో ఎలా మాట్లాడుతున్నానంటే టువర్డ్స్ ద ఎండ్ నిజం చెప్పాలంటే ఆ సినిమాకి సంబంధించి అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు, పోలీస్ ఆఫీసర్ తో సహా. అవునా కాదా? సో క్వశ్చన్ స్టిల్ రిమైన్స్, ఆ ముగ్గురు ఫ్రెండ్స్ చిన్ననాటి ముగ్గురు స్నేహితులు నిజంగా స్నేహితులా కాదా?

యాక్చువల్లీ నేను ఇందాక అతడు చిత్ర నుంచి క్లిప్పింగ్ వినిపించాను కదా, సినిమాకి సంబంధించి మహేష్ బాబు గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఆయన వేరే మన రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ కి రీప్లేస్మెంట్ కింద ఆయన రావడం జరుగుతుంది. ఇట్స్ నాట్ లైక్ ఆ ముగ్గురుతో పాటు ఆయన ఫ్రెండ్ గా కాదు, కానీ వచ్చిన తర్వాత ఇంటిల్లిపాది తోటి ఫ్రెండ్స్ అయిపోయారు, ఆ ముగ్గురుతో ఫ్రెండ్స్ అయిపోయారు, టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద మూవీ అటు తాతగారితో ఫ్రెండ్స్ అయిపోయారు, ఇటు పోలీస్ ఆఫీసర్ తో కూడా ఫ్రెండ్ అయిపోయారు. అలా ఉంటుంది మరి ఫ్రెండ్షిప్ అంటే. చూసారు అసలు మీరు ఎంత బాగా నేను ఒక ఫ్రెండ్షిప్ ని అక్కడి నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి భలే మీరు ఇది ఫ్రెండ్షిప్ మూవీయా అనుకునేలాగా భలే కనెక్ట్ చేశాం కదా. అంతేనండి, అంతే. ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే, ప్రతి మనిషికి అవసరం ఒక ఫ్రెండ్ తోటే ఉంటుందండి. ఈ పాట వినండి, ఇది ఏ మూవీ నుంచో తెలిస్తే కాల్ చేయండి, ఆ మూవీ గురించి మాట్లాడదాం. ఆ మూవీలో వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఒక పెద్ద మెడిసిన్ లానే పనిచేసింది ఈయనకి.

0: సూపర్ సాంగ్. ఏంటి పాట, ఎంతలోదో గుర్తుపట్టారా పట్టలేదా? ఊపిరి చిత్రం నుంచండి, నాగార్జున గారు నటించిన ఊపిరి మూవీ. నాగార్జున గారి పాత్ర మరియు కార్తి గారి పాత్ర ఎంత బాగుంటాయి అంటే, ఎవరికి వారు చాలా చక్కగా ఈ మూవీలో ఇన్వాల్వ్ అయ్యి చేశారు. అండ్ మంచి కామెడీకి, టైమింగ్ కి అన్నిటికీ బాగుంది. ప్లస్ కాన్సెప్ట్ పరంగా కూడా చాలా మందికి నచ్చింది. మనుషులు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, వారికి కావాల్సింది ఒక చక్కటి కల్మషం లేని ఫ్రెండ్షిప్. చిన్నపిల్లలు చాలా ఈజీగా ఫ్రెండ్షిప్స్ చేసేసుకుంటారు. పెద్దవాళ్ల విషయానికి వచ్చేసరికి బోలెడన్ని ఇఫ్స్ బట్స్, మనకి దానికి తగిన ఒక కొలమానం ఉంటుంది. ఈ ఫ్రెండ్షిప్ కూడా ఇంతవరకే తీసుకెళ్లాలి, దాన్ని దాటి మనం ఒక బౌండరీ గీసుకోవాలి అని. సో ఈ కార్తీ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఒక ఫ్రెండ్ తో చిల్ గా మాట్లాడుతూ మాట్లాడడం వల్ల బెడ్ రిడన్ వ్యక్తి కూడా లేచి నుంచి తిరిగినంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ కార్తీ క్యారెక్టర్ లేనప్పుడు అయ్యో నా జీవితమే లేదన్నమాట. అతని జీవితంలో కార్తీ రాక ముందు కూడా హీ వాజ్ సమ్హౌ సస్టైనింగ్, కానీ కార్తీ అనే ఒక పాత్ర అదే వచ్చి వెళ్లిపోయినాక హీ అక్కడ డీలా పడిపోతాడు. అక్కడి నుంచి ఇంకా హీ హాజ్ నథింగ్ టు డూ అన్నట్టు. దట్స్ ద మీనింగ్, దట్స్ ద సపోర్ట్ ఫ్రెండ్స్ ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకునేది, తెలిసి తెలియకుండా మనకి మనం ఒక పెద్ద సపోర్ట్ అండి. వాట్ ఎ బ్యూటీ కదా. ఆ ఫ్రెండ్షిప్ అనేది ఎలా అంటే, కనిపించదు, మనకి మనమే దాన్ని చేస్తాం. అట్ ద సేమ్ టైం ఎవరో ఒకరితో ఉంటుంది ఆ హద్దులు లేని ఫ్రెండ్షిప్. ఐ విష్ ఆల్ అవర్ లిజనర్స్ అ వెరీ హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సరే మరి ఇన్ని చెప్పాను కాబట్టి నెక్స్ట్ నేను ఒక మంచి క్వశ్చన్ అడుగుతాను. ఇది కాస్త సైన్స్ రిలేటెడ్ గా అడగనా అని అనుకుంటున్నానండి, ఏమంటారు? ఆలోచించండి, మీరే సమాధానం ఆలోచించి చెప్పండి. క్వశ్చన్ వచ్చి ఏంటి అంటే, ఐ థింక్ ఐ హ్యావ్ వెరీ లెస్ టైమ్. యాక్చువల్లీ 40 seconds లో నేను ఇది ప్రశ్న చెప్పలేకపోతాను. సో లెట్ మీ వెయిట్, సారీ. అండ్ ఆఫ్టర్ ద యాడ్ బ్రేక్ నేను ప్రశ్న మీకు ఇస్తానన్నమాట. ఈలోగా మీరు మీ ఫ్రెండ్షిప్ ని గుర్తు చేసుకుని మంచి పాటలు ఏమన్నా ఉంటే తప్పకుండా అడగచ్చు. 9726361966 ఈజ్ ద స్టూడియో నంబర్. నేను మీ ఆర్జే అంజన. మీరు వింటున్నారు సూపర్ సండే కార్యక్రమం. ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM, అలాగే ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ఫ్రైడేస్ అంటూ మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. ప్రస్తుతానికి మన షోలో ఇంకొక 1.5 గంట సేపు ఉంది.
1: హలో డాలస్, వీఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వీఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's #1 Telugu radio station. Only on 107.9 FM HD3.
3: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: ఇండియా వెళ్ళాలేమో నేను. ఇప్పుడు ఎందుకురా, మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
5: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
6: చందు, మరి వండనా?
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
6: పిచ్చి చందు, స్వదేశం మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
5: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ. అండ్ టెన్షన్ ఫ్రీ.
7: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
0: వెల్కమ్ బ్యాక్. నేను టైం వేస్ట్ చేయకుండా థపీమని క్వశ్చన్ అడిగేస్తాను, మీరు కూడా అంతే థపీమని ఆన్సర్ చెప్పండి, ఏ మాత్రం టైం వేస్ట్ చేయకండి. బట్ దిస్ ఇస్ లిటిల్ బిట్ లాజికల్, కొంచెం సైన్స్ ని ఇన్వాల్వ్ చేస్తే మరింత బాగుంటుంది. అది నేను ఇచ్చే మీకు క్లూ. క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ దీస్ ఫోర్ ఆప్షన్స్ ఇస్తున్నారు. విచ్ కెన్ ఫిల్ ఎ రూమ్ బట్ టేక్స్ అప్ నో స్పేస్, విచ్ ఆఫ్ ద ఫోర్? ఓన్లీ ఒకటే మీరు పిక్ చేసుకోవాలి. విచ్ కెన్ ఫిల్ ఎ రూమ్ బట్ టేక్స్ అప్ నో స్పేస్. ఆప్షన్స్ వచ్చేసి ఎయిర్, సౌండ్, లైట్, వాటర్. ఎయిర్, సౌండ్, లైట్, వాటర్. చేయవలసిన నెంబర్ తెలుసు కదా, 9726361966 స్టూడియో నెంబర్. ఈ పాట వినండి. ఈ పాట ఏ మూవీలోదో తెలుస్తా. ఈ మూవీకి కూడా కొంచెము ఒక డిఫరెంట్ టాక్ వచ్చింది, ఒక న్యూ కాన్సెప్ట్ అట. మాట్లాడదాం, బట్ బిఫోర్ దట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్స్.

0: కొంచెం స్లోగా అనిపిస్తుంది కానీ బట్ సండే ఈవినింగ్ కదా కొంచెం ఫాస్ట్ బీటే ఎక్కువ వినిపిద్దామని నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి పాటను ఇక్కడితో ఆపుతున్నాను. పాట అయితే చాలా బాగుంది. సినిమా వచ్చేసి ఓ సుకుమారి అనే చిత్రం నుంచి. ఇందులో ఐశ్వర్య రాజేష్ నటించారు. అయితే ఈ సినిమా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఈ అమ్మాయిని ఎవరైనా టచ్ చేస్తే చాలా షాక్ కొడుతుంది అది. సో అలాంటి అమ్మాయికి ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పకుండా పెళ్లి కూడా చేసేసారు. అండ్ టచ్ చేస్తే చాలా అమ్మాయికి ఎవరు మనుషులు ఎవరు ఆమెను టచ్ చేసినా షాక్ కొడుతుంది. సో దాన్ని ఎలా ట్రీట్ చేశారు, ఈ మూవీని ఎలా చేశారు అనే దాని మీద అంత గొప్ప ఫీడ్బ్యాక్ అయితే లేదు. గ్రేట్ కాన్సెప్ట్ బట్ ట్రీట్మెంట్ నాట్ సో గ్రేట్ అని వచ్చింది టాక్. సరే నేను ప్రశ్న మరొకసారి రిపీట్ చేస్తాను. ఇప్పుడే నేను ఆన్సర్ ఇవ్వట్లేదు ఎందుకంటే సెగ్మెంట్ లాస్ట్ లోకి వచ్చేసాం. దిస్ విల్ బి అవర్ లాస్ట్ క్వశ్చన్. సో వన్స్ అగైన్ ఇప్పుడైతే నిన్న శ్రోతల కోసం ప్రశ్న ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఫిల్ ఎ రూమ్ బట్ టేక్ అప్ నో స్పేస్? ఆప్షన్స్ వచ్చేసి ఎయిర్, సౌండ్, లైట్, వాటర్. అది గుడ్ గుడ్ గుడ్. మీరు ఆ విషయంగా ఆలోచించండి. ఇది ఒక ఫ్రెండ్షిప్ అనే సెగ్మెంట్ ని ముందు కంటిన్యూ చేస్తూ మరొక క్లిప్పింగ్ వినిపిస్తాను. ఇది ఏ మూవీ నుంచి? అసలు ఈ మూవీలో ఆ ఫ్రెండ్ ఎవరు? ఆ ఫ్రెండ్ కోసం ఎందుకంత కష్టపడుతున్నాడు మన హీరో?
1: ఈ రోజు మీ నాన్నగారు ఉంటుంటే చాలా సంతోషించుండేవారు రిషి. హీ వుడ్ హావ్ బీన్ ద ప్రౌడెస్ట్ ఫాదర్ ఎవర్.
2: అవును సార్, ఇదంతా చూడడానికి ఏం లేరు. ఐ జస్ట్ మిస్ హిమ్ టుడే.
3: ఊరుకో కాక, ఆయన అనుకున్న దానికనే ఎక్కువనే సాధించను. నువ్వు ఈ రోజు డల్ ఉండదు, గెలిచినో కాక. నువ్వు కాక ఓ సెల్ఫీ ఇస్తావా? నువ్వు నా ఫ్రెండ్ అంటే ఒక్క పొరుగు నమ్మలేదు నాకాక. అసలు ఈ సెల్ఫీతో దునియా మొత్తం దున్నేస్తా. స్మైల్ కాక ప్లీజ్. హైదరాబాద్ లో టాప్ గేమింగ్ కంపెనీలో షీస్ ద టీమ్ లీడర్. మాతో వస్తావా అని అడిగాను. నీకు తెలుసు రిషి ఆన్సర్ ఏమై ఉంటుందో. అవును రిషి, అసలు రవి ఏమైపోయాడు?
2: ఇట్ వాజ్ అ బ్యాడ్ పార్టీషన్ కదరా, అలుగుంటాడు. ఆ తర్వాత వాడు నాతో ఎప్పుడు మాట్లాడలేదు, నేను వాడితో ఎప్పుడు మాట్లాడలేదు.
4: రవి గురించి ఫస్ట్ టైం నువ్వు చెప్తుంటేనే విన్నాను రిషి. వీళ్ళందరి కాంటాక్ట్స్ నాకు ఇచ్చింది ప్రొఫెసర్ గారే, బట్ రవి గురించి మాత్రం నాకెప్పుడు చెప్పలేదు.
0: అంతేనా, హీరో చెప్తున్నదే నిజమా? అసలు సినిమాలో ఏం జరిగింది, ఈ సినిమా ఏంటి తెలిస్తే టు కాల్ మీ 9726361966 స్టూడియో నెంబర్. మీరు విన్న ఆ క్లిప్పింగ్ ఏ మూవీ నుంచి? ఒక ఫ్రెండ్ గురించి ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు ఈ క్లిప్పింగ్ లో, బట్ సినిమాలో ఏం జరిగింది?

అదండి, ఇంతకి మీరు విన్న ఆ క్లిప్పింగ్ వచ్చేసి మహర్షి చిత్రం నుంచి. ఒక ఫ్రెండ్షిప్, ఒక బాండింగ్ మీదనే ఆ మూవీ మొత్తం ఉంటుంది. ఒక ఫ్రెండ్ కోసం ఎక్కడో లైఫ్ లో బాగా సక్సెస్ఫుల్ కెరియర్ రన్ చేస్తున్న మన మహేష్ బాబు గారు ఒక మారుమూల ప్రాంతంలో ఒక విలేజ్ కి వచ్చి అక్కడ చాలా మార్పులు తీసుకొస్తారు. అఫ్ కోర్స్ అతను ఆ స్థాయికి వెళ్లడానికి కారణమే ఈ ఫ్రెండ్. సో ఇద్దరు అంటే మనకి ఈ సెకండ్ పాత్రలో అల్లరి నరేష్ గారు నటించడం జరిగింది. ఇద్దరు చాలా బాగా నటించారు మూవీ పరంగా, అండ్ కాన్సెప్ట్ పరంగా కూడా పర్ఫెక్ట్ కాన్సెప్ట్, అండ్ చాలా మందికి నచ్చి అందరూ కనెక్ట్ అయిన కాన్సెప్ట్. ఫ్రెండ్షిప్ డేలో ఇలాంటి మూవీస్ ని మనము మాట్లాడుకోవడం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి మూవీస్ ని మీరు ఫ్రెండ్షిప్ డే కి రిలేట్ చేయగలిగారా? మీరు వెంటనే ఏ మూవీస్ అనుకున్నారు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అనగానే ఎటువంటి మూవీని మీరు ఇమీడియట్ గా ఇమాజిన్ చేసుకున్నారు? ఏదన్నా దట్ యు వాంట్ టు షేర్ విత్ యువర్ ఫ్రెండ్ అండ్ మా రేడియో సురభి ద్వారా మీరు ఫ్రెండ్ కి ఏమన్నా కన్వే చేయాలన్నా కూడా దిస్ ఇస్ ద టైమ్, 972-636-1966 స్టూడియో నెంబర్. అలాగే నేను ఇందాక అడిగిన ప్రశ్న అలాగే ఉంది, నాకు కాలర్స్ కాల్ చేయలేదు. పెద్దగా అనుకోండి, చాలా ఈజీ క్వశ్చన్ అండి, మీరు కష్టపడకండి. ప్రశ్న మరొక్కసారి ఐ రిపీట్, విచ్ కెన్ ఫిల్ ఎ రూమ్ బట్ టేక్అప్ నో స్పేస్, దట్ డజంట్ టేక్స్ ఎనీ స్పేస్ అనమాట. అంటే ఈ నాలుగిట్లో ఏది ఒక్కటే మీరు పిక్ చేసుకోవాలి. ఎయిర్, సౌండ్, లైట్, వాటర్.

నిజంగా ఐ థింక్ నా కాల్ అనేది కరెక్ట్ గా కట్ చేసానా లేదన్నా, టూ మెనీ కాల్స్ వస్తున్నాయి అన్నమాట. సో కాల్స్ మాట్లాడుతూ ఐ థింక్ కొన్ని కాల్స్ మిస్ అయినట్టున్నాను, సారీ. తిరిగి ప్రయత్నించండి, తప్పకుండా మీ కాల్ ని నేను అటెండ్ అవుతాను. అయితే నేను అడిగిన ప్రశ్నకి అందరూ ఒక్కొక్కటి చెప్పారు. ఆబ్వియస్లీ ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్ లో వాటర్ అయితే కాదు. వాటర్ అంటే ఇట్ టేక్ స్పేస్, సో కొంచెమన్నా ఈజీగా ఉండాలి కదండి. మరి అన్ని నాలుగు కాంప్లికేటెడ్ ఇస్తే కష్టం కదా. ఎయిర్ అనే నెక్స్ట్ వచ్చేసి ఎయిర్. ఎయిర్ కూడా కొంచెము ఇట్ టేక్స్, ఇట్ హ్యాస్ సమ్ ఇన్విజిబుల్ గ్యాస్, ఇట్స్ మేడ్ ఆఫ్ మాలిక్యూల్స్, పార్టికల్స్ అండ్ అది కొంచెం ఉంటుంది. ఎయిర్ అన్నాక ఇట్ టేక్స్ అప్ సమ్ టైమ్స్ ఈవెన్ దేసే ఇట్ క్యాన్ బి ఇన్ వాక్యూమ్. ఎయిర్ ఉందంటే వాక్యూమ్ ఉన్నట్టు కాదు కదా. సో ఇట్స్ సో ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ దేర్. నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్ లో నాకు ఉన్నది సౌండ్ అండ్ లైట్. సో మీరు అలా 50-50 చేసేసాక ఎయిర్ వెళ్ళిపోయింది అండ్ వాటర్ వెళ్ళిపోయింది, మిగిలినది సౌండ్ అండ్ లైట్. సౌండ్ అండ్ లైట్ నెక్ టు నెక్ ఉంటాయండి. సౌండ్ కూడా ఇట్ కెన్ ఫిల్ ద రూమ్ కదా ఈజీగా, అండ్ ఇట్ డజంట్ టేక్ ఎనీ స్పేస్ అని మనం అనుకుంటాం. అట్ ద సేమ్ టైమ్ లైట్, లైట్ కూడా అంతే కదా. ఒక చిన్న దీపం పెడితే రూమ్ అంతా నిండిపోతుంది అండ్ స్పేస్ ఏమీ తీసుకోదు అని. ఈ రెండింటిని దాంట్లో ఒకటి ఎలిమినేట్ చేయాలని మీరు ఆలోచించినప్పుడు ఇక్కడ వస్తుంది సైన్స్ యొక్క అప్లికేషన్. సౌండ్ ట్రావెల్స్ ఓన్లీ త్రూ సమ్ మీడియం లైక్ ఎయిర్. సౌండ్ ట్రావెల్ చేయాలంటే రూమ్ లో ఎయిర్ ఉండి తీరాలి. ఎయిర్ వాట్ ఎవర్ దట్ ఒక మీడియం, ఇట్ కుడ్ బి మెటల్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఒకటి ఉంటే దాన్ని బట్టి సౌండ్ ట్రావెల్ చేస్తుంది. బట్ లైట్, వేర్ యాజ్ లైట్ ట్రావెల్స్ విత్, లైట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఫోటాన్స్, ఇట్ ట్రావెల్స్ విత్ మాస్లెస్ పార్టికల్స్. దీస్ ఆర్ మాస్లెస్ పార్టికల్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఇట్ చాలా ఈజీగా చెప్తాం, లైట్ ట్రావెల్స్ ఎయిర్ ఉన్నా లేకపోయినా వాక్యూమ్ లో కూడా. అందుకనే కదా సూర్యోదశమి మనకి ఎక్కడి నుంచో భూమికి అందుతుంది. సో రైట్ ఆన్సర్ ఇస్ లైట్.

0: సూపర్ సాంగ్ అసలు యాక్చువల్లీ. అయితే మాట్లాడదాం ఇంకొంచెం కూడా మాట్లాడదాం. ఇవాళ యాక్చువల్లీ ప్రోగ్రామ్ విన్న శ్రోతలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ట్యూనిన్ అయ్యి నాకు నా ప్రోగ్రామ్ తో పాటు ట్రావెల్ చేసి 3 గంటల పాటు చక్కగా అన్ని ఇన్వాల్వ్ అయ్యి ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఎ లాట్. అండ్ హోప్ మీకు ఈ కార్యక్రమం బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. బాగా నచ్చింది, చాలా బాగా నచ్చిందని చెప్పి మీరు మా ఇన్స్టా పేజ్ ద్వారా, మా వాట్సాప్ ద్వారా చెప్పచ్చు, స్టూడియో కాల్ చేసి కూడా చెప్పచ్చు ఎనీ టైం. అలాగే స్టే కనెక్టెడ్, దట్స్ వాట్ ఐ సే. మేము మీ రేడియో నేస్తాం, అమెరికాలో తెలుగు నేస్తాం, రేడియో సురభి. సరే, మరి నేను మీ అందరి నుంచి టాటా బై బై చెప్పాల్సిన టైం వచ్చింది. అయితే నాతో పాటు మన ఇక్బాల్ గారు ఉన్నారు, వారిని వెల్కమ్ చేస్తూ వారికి మైక్ అందించి నేను టాటా చెప్తాను.
1: థ్యాంక్స్ అండి అంజనీ గారు. మైక్ అందించడం అంటే మైక్ అక్కడ ఉంటుంది, మైక్ ముందు మనం కూర్చుంటాం.
0: సరే, అంటే మైక్ అక్కడే ఉంచండి, మీరు పట్టుకెళ్ళిపోకండి. మైక్ స్థిరంగా ఉంటుంది, మన వ్యాఖ్యాతలే వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అంటారు.
1: అదే తెలుగులో లిటరల్ గా అందించి అంటే అలా చేతి ద్వారా చేతికి ఇస్తారేమో అని అనుకుంటారేమో ఎవరైనా, అలా కాదు.
0: సో బేసిక్గా వైర్లెస్ కార్డ్లెస్ మైక్స్ కాదు, ప్రాపర్లీ స్టేజ్ మైక్స్ అన్నమాట.
1: ఇక్కడ మనం మైక్ ముందుకు మనం వస్తాది. సో చాలా బాగా నేను వింటూ వస్తున్నాను, చాలా బాగా నడుస్తుంది అంజనీ గారు. అంటే ఓకే, ఫ్రెండ్షిప్ డే అయితే ఓకే, ఎలాగో తర్వాత మంచి కార్యక్రమం ఆరోగ్యానికి సంబంధించింది అంతా కూడా మీరు
0: ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ. ఫ్రెండ్షిప్ అంటే నైస్ కెమిస్ట్రీ కదా. అండ్ ఆవిడ ఫుల్ గా మనకి చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇన్ డెప్త్ నాలెడ్జ్. అండ్ నేను కొంచెం ఫిజిక్స్ ని లైట్ ఫైనల్ గా తడక వేసేసాను.
1: రేడియో సర్వే అంటేనే షడ్రుచుల సమ్మేళనం.
0: కరెక్ట్,
1: షడ్రుచులు అంటే ఇక్కడ రకరకాల టాపిక్స్ అనుకోవచ్చు మనం. అలాంటి ఒక్క టాపిక్ లో ఒక టాపిక్ మళ్ళీ మనకు ఆ నాస్ట్రాలజీయా ఎందుకు వచ్చింది, నాస్ట్రాలజీ కదా, అది రావాలి అంటే ఆ రోజుల్లోకి వెళ్ళాలి. ఆ రోజుల్లోకి వెళ్ళడానికి నేను ఎప్పుడు నేను వెళ్తూ మన వాళ్ళని రేడియో సురభి శ్రోతలందరినీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రేడియో సురభి శ్రోతలందరినీ తీసుకెళ్తుంటాను.
0: వెరీ గుడ్ అండి. సో బేసిక్ గా నేను వచ్చేసాను, బీ రెడీ అంటున్నారు ఇక్బాల్ గారు. ఆయన మన్ని ఏ దశాబ్దంలోకి తీసుకెళ్తారో తర్వాత చెప్తారు, ఇప్పుడు చెప్పరు. సో ఇక్బాల్ గారు మీరు ఇంకేమైనా చెప్తారా, మనం పాట వేసేద్దామా?
1: నేను చెప్పేది ఏముందండి, మీరు అంటే ఇంకా నేను చెప్పడానికి 7-9 ఉంది కదా.
0: సో అంటే నేను ఈ తరం పాట ఒకటి వేసేస్తాను.
1: ఈ తరం అదే మనం కూడా ఈ తరమే కాబట్టి ఇద్దాం ఈ తరం పాటే.

0: వెరీ గుడ్, బాగుందండి. నాకైతే ఎవ్రీ టైం మీతో బాగా ఫుల్ లెంత్ షో చేయాలని ఉంటుంది. మనం ఒకసారి ప్లాన్ చేద్దాం.
1: తప్పకుండా తప్పకుండా. ఈ తరం అంటే ఈ తరం ఇప్పుడు ఏ దశాబ్దంలో తీసుకున్నా ఆ తరానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో 70s మధ్యలో ఈ తరం మనిషి అని ఒక సినిమా వచ్చింది శోభన్ బాబు. ఇప్పుడు శోభన్ బాబు ఈ తరం మనిషి కాదు కదా, అంటే ఆ దశాబ్దానికి అతను ఈ తరం మనిషి అని సినిమా అలా మారుతూ ఉంటాయి కాలాన్ని బట్టి. ఎస్
0: కూల్ సార్. అయితే నేను శ్రోతల నుంచి సెలవు తీసుకుంటాను. తిరిగి మీ అందరినీ ఫ్రైడే ఫిల్మీ ఫ్రైడే కార్యక్రమంలో కలుసుకుంటాను. అప్పటి వరకు నేను చెప్తున్నాను కదా, రేడియో సురభి అన్ని మాధ్యమాల్లో ఉన్నాం. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్, ఎవ్రీవేర్ వీఆర్ విత్ ద సేమ్ నేమ్, రేడియో సురభి. మీరు మాకు మెసేజెస్ పంపించాలనా, మా గురించి ఏమన్నా ఎక్స్ట్రా మీకు స్పెషల్ గా ఇలా చెప్పాలి, ఏదైనా సలహాలు సంప్రదింపులు ఉన్నా, యూ కెన్ మెసేజెస్, యూ కెన్ ఈమెయిల్స్. అట్ ద సేమ్ టైం యాప్ ద్వారా కూడా కంటిన్యూస్ గా మా కార్యక్రమాలని వింటూనే ఉండొచ్చు. సో బేసిక్ గా చెప్పొచ్చేది ఏంటంటే
1: డెఫినెట్గా
0: అండి. మనకి లిజినెస్ చాలా రెడీగా ఉంటారు మీ టైం ప్రకారం. యాక్చువల్లీ
1: అందరి టైం ప్రకారం
0: అంటే ఆ టైం కి ఈ కార్యక్రమం వస్తుంది అని ఒక మెంటల్ ప్రిపరేషన్ తో రెడీగా ఉంటారు మన శ్రోతలు.
1: తప్పకుండా అండి.
0: థ్యాంక్ యూ. సీ యూ. టాటా. బై బై.

0: ఏంటి పల్లవి అర్జెంట్ గా రమ్మన్నావు?
1: ఆ గళ్ళ చెక్కోడు అన్నాడే ఆని కొట్టాలి. మొన్న ఫ్రిడ్జ్ చూసాను, ఈ తొక్కల ఫ్రిడ్జ్ నువ్వు అని ఇన్స్టాల్ బ్యాడ్ కామెంట్ చేసింది.